0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మాటల చేత ఎంతటి సిరి సంపదలైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: The words will even bring you the very kingdom itself.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని అందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందుకూడను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందుగల సమస్త వస్తువులు ఎందుకూడను సత్, చిత్తు, ఆనందము, రూపము, నామము ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫామ్, నామ అండ్ ద నేమ్.
0: కానీ సత్, చిత్, ఆనందములు జీవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: హౌఎవర్ సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, ఆనంద, బ్లిస్ ఆర్ ద ప్రైమల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఇవి సత్య నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఫండమెంటల్ అండ్ ఎటర్నల్.
0: రూపనామములు అనిత్యములు, అశాశ్వతములు.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆర్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కానీ మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామముల్ని లక్ష్యంగా ఉంచుకొని అది ఏ సత్యమని, అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఎన్కంపాస్డ్, కవర్డ్ ఆల్ ఓవర్ బై దిస్ ఇల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ఫార్మ్ యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ and has forgotten this eternal truth and thus wasting his life.
0: Lokamulo medhashakti kaliginatunti varu rendu vidhamulu ela unnaru.
1: In this world there are two types of intellectuals.
0: Kevalamu bhautikamaina laukikamaina praaptamainatunti okka vastuvunu gurtinchi vaati okka manchi chedanu vicharinchi దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హూ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్, హూ ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.

0: చిగుళ్ళను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ వాచింగ్ ద బ్రాంచెస్ ద టెండర్ లీవ్స్ అండ్ వైడ్ ఫాలియేజ్.
0: వీరే సైంటిస్ట్.
1: దే ఆర్ ది సైంటిస్ట్.
0: కానీ ఈ యొక్క కొమ్మలు రెమ్మలకు మూదాధారమైనటువంటి యొక్క వేదాన్ని గుర్తించి ఆ వేద యొక్క శక్తి సామర్థ్యం పరికించి ఆనందించేటువంటి వారు వేదాంతులు.
1: అన్లైక్ దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ గో బై ద ఫాలియేజ్ ఇన్ ద బ్రాంచెస్ దట్ స్ప్రెడ్ సైడ్ వర్డ్స్, దెర్ ఆర్ దోస్ దట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ రూట్స్ ఎట్ ద బాటమ్ నోయింగ్ ఇట్స్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ. దే ఆర్ వేదాంతిస్ ఆర్ ఫిలాసఫర్స్.
0: కనుక కేవలం కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన ప్రకృతమైన ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌ ద గ్రౌండ్ దే ఆర్ వరల్డ్లీ క్రీచర్స్, వరల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరుచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandala parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamunu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారికి మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మంధర వాజ్ చర్న్డ్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్ వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షసస్ డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మంధర ఆఫ్ మౌంటైన్ మంధర దట్ రిప్రజెంట్స్ మానస ద మైండ్.
0: కానీ దానితో వారేమాత్రం కూడా వెనుకంచి వేయకు.
1: With that, one should not retreat.
0: దానిని తట్టుకుని నిట్టుకుని ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: But the deities, devatas, could resist, could face all the challenges, and yet could proceed ahead.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంచి వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని మందర పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డైటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ, బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వాలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ and Kamadhenu, the wish-fulfilling cow, and Kalpavruksha, the wish-fulfilling tree.
0: Prakruti yandu avadarinchinatvanti prati manavudu ee vidhamainatvanti manomanmatanu madinchi aneka phalamulu pondhe nimittamai prakulaadutunnadu.
1: In this world, many human beings are involved in the churning process of the mind and faces consequences.
0: Kani ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: బట్ ద డైటీస్ దేవతాస్ ఆర్ దోస్ హూ ఆర్ నాట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ద పాయిజన్ విచ్ దే హ్యాడ్ టు ఫాలో ఇనిషియలీ. దే సరెండర్డ్ అండ్ అల్టిమేట్లీ దే కుడ్ హ్యావ్ బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ అట్ ద ఎండ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రము వెరువక ముందంజ వేయాలి.
1: Therefore, it is imperative on the part of everyone not to be depressed by difficulties, obstacles, problems, worries and anxieties along the way of our life.
0: అప్పుడే మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: Then only man would be able to know his true form and conduct himself accordingly.
0: మానవత్వమునకుండినటువంటి గుణములు సచ్చిత్ ఆనందములే.
1: The attributes of mankind are these three, sat, chit, ananda.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: today such valuable attributes are forgotten.
0: అనిత్యమో అసత్యమైన అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకొని
1: but we are increasing our physical desires, our worldly desires.
0: కాలమును వ్యర్థంగా చేస్తున్నాడు మానవుడు.
1: And thus man is wasting his time.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికీ ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: In spite of the latent, highly valuable qualities in him, man is not able to know them yet.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: When once the immanent values are cognized and experienced, man can become even divine.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన కూడా చేయగలుగుతున్నాడు.
1: Man is able to achieve, accomplish mightiest tasks because of the latent divinity.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: He should never forget the innate gifted virtues in him, attributes, and yet work for the successful achievements.
0: ఈనాటి మానవుని యందు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తులు ప్రపంచంలో ఎక్కడ కూడా కానరావు.
1: The mighty power in man is not noticed anywhere in this world.
0: జగత్తునందు కలగా ప్రతి మానవుని యందు కూడా ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నవి.
1: The three primal values, సచ్చిత్ ఆనంద, they radiant and they are effulgent in everyone.
0: కానీ ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములను సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: బట్ హీ ఈజ్ క్యారీడ్ అవే బై ద డెల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ రిపోజెస్ ఫుల్ ఫెయిత్ ఇన్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ దస్ డెల్యూటెడ్.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన ఎందున్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: వాట్ మ్యాన్ ఈజ్ సపోజ్ టు డూ టుడే ఈజ్ టు రికగ్నైజ్ ద ఇన్నేట్ లేటెంట్ ఇమ్మనెంట్ పవర్ వాల్యూస్ ఇన్ హిమ్.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: ద హ్యూమన్ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Yet he is not able to know.
0: Alpamaina swalpamainatunte vishayamulaku thanu longi praapulaadi kaalamnanta ikkudunu vyartham chesukuntunnadu.
1: He becomes a victim to all low and mean objects of this world and thus ruins his life.
0: Kanuka manavudu tana endunnatunte okka manavata viluvalanu gurtinchi vartinchadame atyavasaramainatunte karma.
1: Therefore the chief action lies in understanding, recognizing the human values within everyone.
0: Manavata viluvalaku entati viluvaina kuda nu kapatuku viluvaledu.
1: We cannot estimate the value of the human values.
0: Ee manavata viluvalanu manam ee naadu gurtinchinappude manavattam saarthakam avutundi.
1: The human life is really redeemed when once the human values are realized.
0: Manavudanaga kevalamu daivamsame kaani anyam kaadu.
1: Man is the spark of the divine, nothing else.
0: Kadukane mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha. Nenu sanatanudainatunte yokka daivamsamne kaani anyamu kaadani lopala nunchi antarvaadi bodhisthunnadi.
1: Therefore the inner voice certainly tells you that you are the spark of the divine which is eternal and true.
0: Kaani manavudu aa antarvaadi yokka tattvamunu gurtinchadaniki ee maatram kodanu ప్రయత్నించడలేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సర్టన్లీ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు లిసన్ టు దిస్ ఇన్నర్ వాయిస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: మ్యాన్ ఎస్పైర్స్ టు ఎక్వైర్ ద ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అది క్షణంలో మార్పు చెందేటువంటివి.
1: దే ఆల్ చేంజ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానములకు దూరమైపోతున్నాడు.
1: Man has become a victim to all these fleeting objects of this world and has forgotten the eternal truth in him and thus losing the very value and the purpose
0: Anityam
1: of his life.
0: Asastam. Anityam asastam.
1: That is temporary and that is fleeting.
0: Roopa namamulu kevalamu bhautikamulu.
1: The name and form are physical.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ లైక్ వాటర్ బబుల్స్.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణిక్యముల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form which are like water bubbles and he has forgotten the highly valuable things of this life.
0: కానీ మానవుని ఎందున్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: ద లేట్ అండ్ మైటీ పవర్ ఇన్ మ్యాన్ ఈజ్ నో డౌట్ వెరీ గ్రేట్.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ దట్స్ రెడ్ హాట్ ఈజ్ మోర్ ఫంక్షనల్ కెన్ బి పుట్ టు యూజ్ మోర్ దాన్ ద ఫైర్ ఇట్ సెల్ఫ్.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క ఎందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఏమాత్రము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివైన్ థాట్ ఇన్ హెమ్ సంథింగ్ లైక్ ఎన్ ఐరన్ రాడ్ విచ్ ఇస్ రెడ్ హాట్ విత్ ఫైర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నుర్రూత లూగుతుంటారు.
1: పీపుల్ ఆర్ ఎంథూజియాస్టిక్ అబౌట్ ది అడ్వెంట్ ఆఫ్ న్యూ ఇయర్.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరం?
1: వాట్ ఈస్ దిస్ న్యూ ఇయర్?
0: ప్రతి క్షణము కూడా ఒక నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్ ఈస్ న్యూ ఇయర్.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావం అందుకుని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: వి జస్ట్ ఇమాజిన్ దట్ ది న్యూ ఇయర్ కమ్స్ టు అస్ విత్ నావెల్ న్యూ ఐడియాస్.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క గొప్ప విలువ రూపనామములు కాదు.
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ with regard to rupa and nama, the name and form.
0: Nitya satyamainatundi gunamulu yokka tattvamu.
1: In fact, the great things are the true eternal values.
0: Manamu aneka vidhamainatundi yokka rogamulu ponduthunnamu.
1: We suffer from so many types of ailments.
0: Konni bahya jaramulu konni antarjaramulu kudanu manaku praaptisthunnayi.
1: We also suffer from the external and internal complaints.
0: బాహ్య జరమలకు వైద్యుడి ఇచ్చేటువంటి మందుల చేత నివారణ అవుతుంది.
1: External diseases can be checked, cured by a doctor.
0: అంతర్ రోగములకంతా కూడాను ఆత్మభావమే ప్రధానమైనటువంటి ఔషధము.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul is the true medicine.
0: ముఖ్యంగా మనం ఆత్మతత్వాన్ని గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know the nature of the self.
0: Atma anaga brahmame.
1: Atma is brahman.
0: Brahma anaga prati manavuni yandu unnatvanti oka chaitanyame brahmamu.
1: Brahma is awareness in every man.
0: Atti chaitanyam veenaadu manamu atmaga bhramistunnamu.
1: And this chaitanya is atma.
0: Atmaku roopam ledu.
1: Atma has no form.
0: Chaitanyamunaku aneka vidhamainatvanti oka roopa naamamu kaligi aanandanni andistundadi.
1: Whereas the awareness has got so many names and forms and makes you enjoy and delightful.
0: Consciousness annaru.
1: And this is called consciousness.
0: Kaani manava deham nandu maatrame unnatundi maatramu diniki conscience annaru.
1: That which is limited to the individual is conscience.
0: ఈ ఏకత్వమైనటువంటి ఒక కాన్షియస్ ను అనేకత్వంలో ఇమిడిపోయినప్పుడే కాన్షియస్నెస్ గా మారిపోతుంది.
1: The individual conscience in the community in plurality gets transformed into consciousness.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి చైతన్యం యొక్క అంతరాత్మము.
1: This is the inner significance of sacred awareness.
0: పాని ఇట్టి పవిత్రమైనటువంటిది యొక్క శక్తిని మానవుని హస్తమునందు ఉంచుకొని కేవలం అనేక విధములుగా కూడాను రూత లోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: క్షణముల చేతను గడియల చేతను కదిలిపోయేటువంటి ఒక కాలమునకు మనం ఎక్కువ విలువిస్తున్నాము.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: ఈ కదిలిపోయేటువంటి ఒక కాలమునకు విలువ ఇవ్వకూడదు.
1: We should not attach any value to the time that passes.
0: కదలనటువంటి ఒక కీర్తికిని పవిత్రతకు మనం విలువ అందించాలి.
1: In fact, we should consider highly valuable the good name and sanctity.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: In fact, what that stays with us are the two, satya, the truth, manchi, the goodness.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize the goodness and the truth as well.
0: మన యందు ఏ మాత్రం కూడాను goodness ఉందని ఎవరు కూడాను భ్రమించడం లేదు.
1: Nobody think that we are good enough.
0: దానికి విలువనే కట్టడానికి వీలు కాదు.
1: You cannot estimate or value the goodness in you.
0: ఈ అనిత్యమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been struggling for the name and popularity which are fleeting.
0: ఇప్పుడు ఏదో ఒక తెలుగంగానే చెప్పినని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. కానీ ఒకరిచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: We think that Telugu Ganga, the water project, is extended. It is given to them, but it is not given by anyone. It is the natural quality.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకొని ఆ ప్రాప్తికి సరిగ్గా నడుస్తూ ఉంటాయి.
1: Things happen basing on our deservedness, eligibility.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా ఫలింప చేస్తుంటాయి.
1: In fact, all action fructifies basing on the time, the reason and other factors.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: We have to wait for the right time.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: We have to safeguard it until the appropriate time arrives.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డూ సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంగీతములు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డూయింగ్ భజన్స్ మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈస్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: కాని పూర్వమైనటువంటి ఒక తత్వం లోపల మానసిక బాధల లోపల నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There is nothing valuable more than love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇమర్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manam chesina karmalu pradhanam kaadu.
1: Your activities are not that important.
0: Manam chesinatundi bhajanalu pradhanam kaadu.
1: Bhajans are not important.
0: Manam chesina paropakaramalu pradhanam kaadu.
1: The service rendered to others is not important.
0: Manasulo atti bhavam lekunda.
1: Without such feeling in mind.
0: Nenu prathi okati naa nimittamai nenu chestunnanu aneetundi okka భావం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ సెల్ఫ్ టు వన్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరికో చేస్తున్నానని భావం కాదు.
1: ఇస్ నాట్ ఎ సర్వీస్ టు ఎనీబడీ.
0: పరులు పరి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో అదర్ పర్సన్ ఇస్
0: అదర్. తన వారిగానే భావించుకోవాలి.
1: ది అదర్స్ ఆల్సో బిలాంగ్ టు యూ.
0: పరులు పాపదలుగా భావిస్తున్నాం మనము.
1: అండ్ వీ కన్సిడర్ ద అదర్స్ డిఫరెంట్ ఫ్రమ్ అస్.
0: పరులు పరులు కాదు పరమాత్ముడు.
1: The others are not so called others, they are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికి పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికించుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మను మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: Ee nimittame meeru chestunnare kaani parula nimittam kaadaneetunte satyanni gurtinchi vartinchali.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: Ee vidhamaitunte yokka swartharahitamaitunte yokka premalo manam praveshinchi
1: వీ షుడ్ హ్యావ్ దట్ సెల్ఫ్లెస్ లవ్ ఇన్ ఫుల్.
0: మనం ప్రపంచంలో మనము తగినటువంటి సేవ లోపల మనం పాల్గొనాలి.
1: అండ్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నిజమైనటువంటి సేవలు సరైనటువంటివి కానీ లౌకికమైన భౌతికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సేవలు అవి శాశ్వతాలు కాదు.
1: దిస్ ఇస్ ట్రూ సర్వీస్, బట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది సర్వీస్ విచ్ ఇస్ జస్ట్ మొమెంటరీ ఆర్టిఫిషియల్ వ్యానిషస్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరేదో కొన్ని విధమైనటువంటి పరోపకారం చేస్తున్నామని భ్రమిస్తున్నారు.
1: యూ ఇమాజిన్ దట్ యు హావ్ బీన్ హెల్పింగ్ అదర్స్.
0: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
1: దే ఆర్ నాట్ గ్రేట్ సర్వీస్ ఎనీవే.
0: ఆ భావములు హృదయమునందు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: సీ దట్ సచ్ ఫీలింగ్స్ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ సర్వీస్ ఇన్ స్పిరిట్.
0: సర్వీస్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
1: వీ థింక్ సమ్ యాక్టివిటీ
0: ఈజ్ సర్వీస్. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ప్రేమ
0: చేత మనం ప్రవర్తించాలి.
1: వీ హావ్ టు డూ సర్వీస్ విత్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం ఈ యొక్క పనులు చేయాలి.
1: వీ హావ్ టు డూ ఆల్ యాక్టివిటీస్ విత్ లవ్.
0: అప్పుడే నిజమైనటువంటిది. ప్రేమ అనేటువంటి యొక్క పాజిటివ్ లేకుండా ఎన్ని సేవలు చేసినా అవంతా నెగిటివ్ గానే మారుతుంటాయి.
1: వితౌట్ దిస్ పాజిటివిటీ ఆఫ్ లవ్, however number of services you render, they are all negative only.
0: Prema anetundi current leni bulbulu enni pettinappudikini idi prakashinchadu.
1: Without the current of love, no other bulb can ever shine or illuminate.
0: Ee chinna bulbulu aina kodunu prakashinchi aneka vidhamaitundi upakaram chestuntayi.
1: When only you put on the main switch, any small bulb would be able to illuminate.
0: Kaani ee naadu మీరు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అనేక విధమైనటువంటి యొక్క బల్బులతో మీరు ఆనందించినట్టుగా కనిపిస్తుండాలి.
1: బట్ టుడే వాట్ యు హావ్ డన్ ఇస్ యు హావ్ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ అండ్ యు ఇమాజిన్ దట్ యు ఆర్ గెటింగ్ లైట్ ఆఫ్ ద బల్బ్.
0: అది హృదయముకు సంబంధించినటువంటి స్విచ్.
1: దట్ ఇస్ ద స్విచ్ ఆఫ్ ద హార్ట్.
0: అది హృత్ ప్లస్ దయా హృదయం.
1: దట్ హార్ట్ హృత్ ప్లస్ దయా కంపాషన్.
0: ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతి పని కూడా ప్రేమ చేతనే మారాలి.
1: Therefore, whatever action that we do wholeheartedly should
0: ప్రేమమయంగా రూపొందాలి.
1: It should get transformed into love.
0: ప్రేమకు మించినటువంటి బలం మరొకటి ఏమీ లేదు.
1: There is no other strength greater than love.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: all ancient rishis,
0: అరణ్యములు లేప అనేక విధములైనటువంటి కష్టములకు లొంగి,
1: they submitted themselves to so many difficulties.
0: ఎట్టి భయప్రాంతులు కూడా లేకుండా సంచరిస్తూ వచ్చారు.
1: They just moved around without any fear.
0: వారి అస్త్రశస్త్రములు ఏమిటి?
1: What weapons they possess?
0: వారికి తుపాకులు ఇంకో పిస్టళ్లు ఇవి కాదు.
1: They don't have guns and rifles.
0: వారికి ప్రేమాస్త్రములే ప్రధానమైన అస్త్రములు.
1: Rishis carried with them the weapon of love.
0: అలాంటి ప్రేమాస్త్రములు ధరించి పూర్వమృగముల మధ్య కాలముల లోపల కాలమును గడుపుతూ వచ్చారు.
1: With the weapon of love, the ancient rishis could spend time in the midst of wild animals there in the forest.
0: ఈ విధంగా చేసినటువంటి ప్రాచీన ఋషుల యొక్క ప్రాచీన కాలం భారత అయింది.
1: This has been the procedure since ancient times in Bharat.
0: Bharatiya yokka prachina yokka samskruti,
1: the ancient culture of
0: divyamainatundi yokka samskruti,
1: it is true culture,
0: viluvalainatundi samskruti,
1: a valuable culture,
0: adbhutamainatundi samskruti,
1: a mysterious culture,
0: aanandamaina samskruti,
1: blissful culture,
0: aahladam landinche samskruti,
1: and is one that confers bliss.
0: Ichi samskrutini manam ee naadu gurtinchukodaniki tagina krushi cheyatam ledu.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
1: ద కల్చర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్ట్ వీ కన్సిడర్ ఇట్ ఆర్డినరీ అండ్ సో సింపుల్.
0: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
1: ది కల్చర్ ఇండీడ్ ఈజ్ హైలీ వాల్యుబుల్.
0: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతమైనటువంటి యొక్క నిబంధనలు కావు.
1: This culture has got nothing to do with the external world and its caste and
0: culture. Rendittini chusukoni meeru kevalam bhraminchipothunnaru.
1: You are deluded by the caste and culture.
0: Ee caste culture mukhyamainatundi kaadu.
1: Caste and culture are not that important.
0: Hrudaya tattvamto undinatundi oka prema tattvame nijamainatundi caste.
1: The principle of love in your heart is the true caste.
0: Manavulandaru okkate.
1: The humanity is
0: ఒక కుటుంబంలోకి చెందినటువంటి వారే.
1: They belong to one family.
0: అందరూ ఒక అన్నదమ్ములే.
1: All are brothers.
0: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ వన్ మ్యాన్షన్.
0: కనుకనే ఈ దేశమంతా ఒక గృహంగా భావించుకుని,
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ వన్ హౌస్,
0: మానవులందరూ కూడా సోదరులుగా విశ్వసించి,
1: కన్సిడరింగ్ హ్యుమానిటీ యాజ్ అ బ్రదర్స్,
0: దీంట్లో కాలమును గడుపుతూ పోయినప్పుడు ఎంతటి ఆనందం లభిస్తుందో.
1: దెన్ వీ స్పెండ్ లైఫ్ లైక్ దిస్
0: చెప్పుకునే వీలు కాదు. కాన మీరు మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore make every effort to know the latent divinity within.
0: ఎన్ని విధమైన తరంగములు వస్తుంటాయి.
1: So many waves of thoughts come.
0: ఈ తరంగములంతా కూడా కేవలం ఒక్కొక్క తరంగము ఒక్క కొన్ని కొన్ని లక్షల దీని వల్ల పోతుంటాయి.
1: And these waves will pass across lakhs of miles of distance.
0: దీని వేగమును ఎవరు గుర్తించేవారు లేరు.
1: Nobody can know the distance it travels.
0: ఆకాశమునందున్నటువంటి నక్షత్రములు,
1: the stars in the sky,
0: దాని యొక్క ప్రకాశములు ఈ నాటికి కూడాను భూమికి ఇంకా కొన్ని చేరలేదు.
1: The light of certain stars has not yet reached to
0: this planet. కాబట్టి నిమిషములకు ఎన్నో మైళ్లు వేగముగా పోయేటువంటి ఒక కాంతి ఈనాటికి కూడా ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
1: ద లైట్ దట్ ఈస్ ఫాస్టెస్ట్ హ్యాస్ నాట్ యెట్ రీచ్డ్ ఫ్రమ్ సర్టన్ స్టార్స్. యు కెన్ ఇమాజిన్ ద డిస్టెన్స్. పెక్యూలియర్
0: తైలోక పవిత్రములు,
1: సీక్రెట్ టు త్రీ వరల్డ్
0: మందిరాల వత్తములు,
1: అండ్ ఇట్స్ మెయిన్
0: సన్మిత్రములు,
1: సో క్లోజ్
0: మునిజన పవిత్రములు,
1: అండ్ ఆర్ ఎండియరింగ్ టు సేజెస్.
0: సత్యదేవ చరిత్రములు అన్నారు.
1: దాట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుక దైవత్వం యొక్క చరిత్రలు ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: ది మిరాక్యులస్ స్టూపెండస్ యాక్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ బియాండ్ అవర్ ఎస్టిమేట్.
0: ఎన్ని నియమించుకున్నప్పటికీ తన హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని ఆ హృదయ ప్రమాణము పోతుంటాయి.
1: దేర్ఫోర్ హౌఎవర్ ఇమాజినేషన్ వీ మే స్ట్రెచ్ బట్ వీ గో బై అవర్ ద
0: ఫీలింగ్. ఎట్టి ప్రమాణం కూడా చేయవు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్.
0: అతనికి అనుమాన ప్రమాణము.
1: And one is the benefit of doubt.
0: కొన్ని విధమైనటువంటి యొక్క చరిత్ర ప్రమాణములు.
1: And one is the experience based.
0: ప్రత్యక్ష ప్రమాణములు.
1: The direct perception.
0: భౌతిక ప్రమాణములు.
1: The physical experience.
0: ద్వైత ప్రమాణములు.
1: The dual experience.
0: అద్వైత ప్రమాణములు.
1: Non-dual experience.
0: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
1: There are so many standards in this world.
0: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకని అతనికి అప్రమేయ అని పిలిచారు.
1: God is beyond all proof and evidence, and therefore he is beyond all measure. Aprameya.
0: Aprameyudanga etti pramanamulku chikkinatunti vaaduni.
1: Aprameya is beyond all measure or any
0: patti manavuni hrudayam nandu kodanu.
1: In the heart of every man,
0: samasta shaktulanu icchetunti okka dinni aapachi aavirbhavinchukonunnadu.
1: There present God with all the faculties of power.
0: Ee okka naabiyandu gopyamga unchukunnatunti okka ee pramana satyamulakudu man deeniki okka maroka peru.
1: Therefore, in the navel of the divinity is contained all the mighty powers ingrained there.
0: కనుకనే ఇతనికి నావి ప్రమాణములకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: Therefore, this nature of the divinity is the main evidence.
0: భగవంతుని యొక్క అందచంతములు అనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: And the beauty, the grandeur, the glory of God, nobody can comprehend.
0: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
1: God has a name, హిరణ్యగర్భాయ నమః.
0: హిరణ్యమనగా బంగారం యొక్క ఇది వర్ణము.
1: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
0: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
0: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో,
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్ ఈజ్ సప్లైడ్ టు ది హోల్ బాడీ,
0: ఈ హిరణ్యం అనేటువంటిది దేహమంతా సంచరించిన చేతనే ఇతనికి మహా అందవాడైన ఉన్నాడు.
1: లైక్ వైజ్ ద గోల్డ్ ఆల్సో is present all over the body, and so is most handsome.
0: Hiranyaya Namaha.
1: And then so we call him Hiranyaya Namaha.
0: Goppa andamainatuvadu vaadu Bhagavantudu.
1: God is very very handsome.
0: Prati jeevulaku mooladharamainatuvanti vaadu.
1: He is the primordial principle of all creatures.
0: Prati mooladharamainatuvanti oka shaktini garikane ataniki manuvu ani pilicharu.
1: As is the beginning, the fundamental principle is called manuvu.
0: Mooladharam anaga emiti?
1: What is mooladhara?
0: Anitkini fundamental power.
1: It is the fundamental power.
0: ఈ మూలాధారమైనటువంటి యొక్క పవర్ కు తగినటువంటి ఒక అర్థం లేదు.
1: ద ఫండమెంటల్ పవర్ హ్యాస్ నో డెఫినెట్ మీనింగ్.
0: ప్రతి సృష్టిని కూడా తన యొక్క సంకల్పం చేత జరిపేటువంటి వాడు కనుక,
1: యాజ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిజ్ విల్,
0: ఇతనికి పరీక్షత్రుడు అని పేరు పెట్టాడు.
1: హీఈస్ కాల్డ్ పరీక్షత్రుడు.
0: పరీక్షత్రుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరీక్షత్రుడు.
1: పరీక్షత్రుడు మీన్స్ ద క్రియేటర్.
0: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
1: Likewise, as we investigate and explore,
0: అంతమైన
1: ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ నేమ్స్.
0: కనుక మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్పబుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
0: తన యొక్క గర్భం నందు ఆ దక్షిణారూపూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
1: as all the sacred qualities are within him in his heart, he is called Dakshinamurti.
0: Dakshinamurti aniga manchi telivainatundi vaadu.
1: Dakshinamurti means greatest intellectual.
0: Nirantaram kunnu oka sankalpamlo abhivruddhi parchukuneetundi vaadu.
1: He wills continuously.
0: Aa sankalpamlo etti sankalpamlo.
1: What sort of will it is?
0: Pavitramainatundi sankalpamlo.
1: It is sacred will.
0: Nirgunamlo.
1: Nirantaramlo.
0: Sanatanamlo. నికేతనములు నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
1: ఇట్స్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయములందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
1: When God himself has installed at the altar of the human heart, how can you be mean?
0: త్రోసివేయాలి మనం.
1: Brush aside that mean idea that
0: manavuna kante goppa vaadu marokadu ledu.
1: There's no other creature greater than man.
0: Manavuna kante minchinatundi vaadu marokadu ledu.
1: There's no person greater than man.
0: Manavattam nunde daivattam yundi untunnadi.
1: There's present divinity in humanity.
0: Kanuka manavattam kunte minchinatundi jagatlo marokadu ledu.
1: Human life is most valuable in this world.
0: Atti pavitramaina manavattvanni manam alpanga bhavinchukuntunnam.
1: That sacred human life is considered so low.
0: Adi bhavam tadbhavati.
1: As is your feeling, so you
0: మీ భావమును పురస్కరించుకుని మీరు ఈ అల్ప బుద్ధికి చోటిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ సచ్ ఎ లో ఫీలింగ్ యూ ఆల్సో కన్సిడర్ లైఫ్ సో సింపుల్.
0: దైవానికి ఇట్టిదే అట్టిదే నీకు గుణములే లేవు.
1: గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్.
0: అప్రమేయ నమః.
1: బియాండ్ మెజర్.
0: ప్రత్యక్ష ప్రమాణము చూస్తాం కొంచెం వరకు.
1: జస్ట్ థింక్ ఆఫ్ డైరెక్ట్ పర్సన్.
0: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
1: అండ్ ఇఫ్ జస్ట్ ఫైండ్ ద స్మోక్ బిహైండ్ ద మౌంటెన్.
0: మంట ప్రత్యక్ష ప్రమాణము.
1: You don't see the fire directly.
0: Kani adi manta kanipinchukokunda kevalam oka poga maatrame vastuntadi.
1: But you see the smoke from a distance.
0: Aa poganu chusi idi manta undavachunu anukuntam.
1: Watching the smoke you can decide that
0: idi anumana pramanamu.
1: There's benefit of doubt here.
0: Agni lekapoyinappudikini manchu valla kudunu poga raavachunu.
1: Without the fire there might be some mist that makes you think it's smoke.
0: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటుంది.
1: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి కన్ఫ్యూజింగ్.
0: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది సాక్షాత్ రూపంగా కనిపిస్తుంటుంది.
1: ద డైరెక్ట్ ఎవిడెన్స్ విల్ బి ఇన్ ద ఫామ్ ఆఫ్
0: మానవుని ఎందుకును సాక్షాత్ స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నా ప్రేమలో ఉన్నాడు.
1: If anyone asks you where is God, you can say God is in the form of love. He is present in the words I utter.
0: Satyame bhagavat swarupamu.
1: Truth is God.
0: Ee satya swarupaniki minchinatundi marokati ledu.
1: There is no other form beyond the form of truth.
0: Satyam kante minchinatundi daivam vere untunda?
1: Can there be God beyond truth?
0: Satyambulu trailoka pavitrambulu varidalala vittambulu sanmitrambulu.
1: There are truth only, nothing but truth. So close and endearing to sages and saints which are reverential to the three words.
0: సత్య ప్రమాణమే నిజమైనటువంటి ప్రమాణము.
1: So this is the standard of truth which is direct evidence.
0: ఈ సత్యమునకు మించినటువంటి దైవం లోకములో ఎక్కడకుండా లేదు.
1: There's no God beyond this truth in this world.
0: దేశములు వేరువేరుగా ఉండవచ్చును.
1: Countries may be many.
0: అమెరికా, జర్మనీ, జపాన్, ఇట్లాండ్ అన్ని వేరువేరు దేశములుగా ఉండొచ్చును.
1: Countries are many like America, Germany.
0: అందరి యందు పలికేటువంటి పలుకు సత్యం ఒక్కటే కదా.
1: But all speak only one truth.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరు చేయరు.
1: There is no distinction like American truth, Japan truth and so on.
0: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
1: They are all the reflections of mean mind.
0: అల్పులు కాదు, అనంత స్వరూపులము.
1: You are infinite indeed.
0: సత్యమే నా యొక్క స్వరూపము.
1: I am the embodiment of
0: ప్రేమనే నా యొక్క స్వభావము.
1: And my nature is
0: ఆనందమే నా యొక్క సహజము.
1: And this bliss is my natural quality. ఈ
0: సహజాన్ని పట్టి మనం విచారించాలి.
1: We should go by this natural tendency.
0: Manavudu manana seeludu.
1: Man always recalls manana seeludu.
0: Adani aalochanalu,
1: his thought,
0: adani anveshanalu,
1: his search,
0: anantamainatuntivi
1: are infinite.
0: Alanti anantamainatunti yokka anveshanalo manam enta varaku chustunnam.
1: In this infinite search, to what extent we are inquiring?
0: ఒక పిటికడి ఇటు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
1: ఇఫ్ యూ జస్ట్ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ శాండ్ అండ్ కీప్ ఇట్ అట్ వన్ ప్లేస్,
0: దాని రంగును,
1: ఇట్స్ కలర్,
0: దాని బరువును
1: అండ్ ఇట్స్ డైరెక్షన్,
0: దాని యొక్క స్థితిని పట్టి సైంటిస్ట్ ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
1: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ శాండ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎ సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
0: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
1: And that we call it sand at that point.
0: ఈ ప్రదేశమునందు చిక్కేటువంటి ఇసుక అంటారు.
1: This what is available here now.
0: కాని వేదాంతులు దీనికి పోరు.
1: But philosophers don't think like
0: that. దైవం యొక్క సృష్టి.
1: They call it is all creation of the
0: దైవం యొక్క క్రియేషన్.
1: It's God's creation.
0: దైవం యొక్క మాయా.
1: అండ్ ఇట్స్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్.
0: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికి సైన్స్ లో ఉన్నటువంటి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
1: దేర్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది అప్రోచ్ ఆఫ్ ఎ సైంట్ అండ్ సెయింట్ అండ్ అప్రోచ్ ఆఫ్ ఎ సైంట్.
0: సైన్స్ కేవలము అర్థం మ్యాగ్జన్, అది కేవలము అర్థం యొక్క తత్వమే.
1: అండ్ సైన్స్ ఇస్ సంథింగ్ లైక్ ఎ మిర్రర్, ద నేచర్ ఆఫ్ ద మిర్రర్.
0: సెమీ సర్కిల్, సెమీ సర్కిల్,
1: సెమీ సర్కిల్.
0: ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
1: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
0: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
1: ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ ఎండ్స్ ఓవర్ దేర్, దట్స్ పూర్ణమద పూర్ణమిదం.
0: కానీ దాన్ని అర్థం తుడిచేసినప్పుడు అర్థంగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
1: బట్ ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్
0: సెమీ సర్కిల్. ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
1: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ ఎండ్స్ అట్ అనదర్ పాయింట్.
0: ఏ సైన్స్?
1: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
1: ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్ అండ్ ఎండ్స్ సమ్వేర్
0: ఎల్స్. పూర్ణంగా చేయబడింది కాదు.
1: అండ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆల్ త్రూ.
0: కనుకనే ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటి ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
1: Therefore, the power of the divinity is that which ends at the point of its origin.
0: Purnamada, Purnamidam, Purnat Purnamudachyate.
1: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin. This totality of the divinity is in every human being. But man is not making an attempt to know.
0: Tana kannulu musukoni nidrinche samayalopala.
1: While one sleeps with the clothes on, ee
0: dehamni evaru kaapaadutunnaru?
1: Who is protecting your body?
0: Ee deham yokka tattvam ye reethiga jarugutundadi?
1: What is happening within the body?
0: Evariki teliyadu.
1: No one knows.
0: Annintini rakshinchadamu, sichinchadamu, poshinchadamu antatiki daivame kaaranamu.
1: The creator, protector and the sustainer is God himself.
0: Ee vidhamainatvanti shakti prati manavuni yandu unchukoni,
1: this power of the divinity is in everyone.
0: మానవుడు కష్టములకు కుంగిపోతున్నాడు.
1: But yet man is depressed because of problem.
0: బాధలకు కుంగిపోతున్నాడు.
1: And he is frustrated because of
0: problem. ఆనందానికి పొంగిపోతున్నాడు.
1: And he gets himself elated.
0: ఈ పొంగి కుంగనటువంటి ఒక తత్వమే మానవుని యొక్క నిజమైనటువంటి లక్ష్యము.
1: Man should be beyond the praise and blame, beyond elation, jubilation and frustration.
0: సుఖం ఎక్కడ పుట్టుతుండాలి? సుఖం ఎక్కడ పుడుతుండాలి?
1: ప్లెజర్, వేర్ డు యూ గెట్ ఇట్?
0: సుఖం అంటే దుఃఖం ఎక్కడ పుడుతుండాలి?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మిజరీ?
0: ఇది ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే.
0: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుండదో అక్కడే ఉంటుండాలి మానవత్వం.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ హావ్ గాట్ ద కామన్ పాయింట్, దేర్ అరైజ్ ద హ్యూమన్ లైఫ్.
0: ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు పేదల మధ్య లోపలనే ఈ యొక్క ఆనందం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ లైస్ ది బ్లిస్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
0: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ బ్లిస్ ఎల్స్వేర్.
0: ఆనందం మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: దిస్ బ్లిస్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
1: వై షుడ్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్ ఆఫ్
0: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
1: బీ బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
1: బికాస్ యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ బీయింగ్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్?
0: దిస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
1: ద ప్లెజర్ ఇస్ విదిన్ యూ.
0: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్.
0: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
1: దిస్ ఆనంద ఈస్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ ఇండీడ్.
0: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ ఇట్ యూల్ ఎర్న్ ఇట్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: మీరు దైవంతో మీరు చేరండి.
1: జాయిన్ గాడ్, యునైట్.
0: ఆనందం మీతోనే ఉంటుండాలి.
1: అండ్ బ్లెస్ విల్ బి విత్ యూ.
0: మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
1: అండ్ ఇట్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుకనే నాట్ ఫాలో, స్లేవ్. స్లేవ్ గా వస్తుండాలి.
1: స్లేవ్ గా
0: స్లేవ్
1: స్లేవ్. దిస్ బ్లెస్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: మీ బానిసగా ఉంటుంటుంది.
1: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
0: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
1: హీ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
0: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
0: అప్పుడే మనం నిజమైనటువంటి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లిస్.
0: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
1: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
0: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరించుతూ రావాలి కానీ,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
0: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
0: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
1: యూ ఇన్ ఫ్యాక్ట్ యువర్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ ద కరేజ్.
0: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: దేర్ ఫోర్ హనుమాన్ ఇస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్,
0: బలవంత
1: ద స్ట్రాంగ్.
0: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామరామ అంటుంటే తన వెంటనే ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ హీ ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హీ వెంట్.
0: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
0: హనుమాన్ అనగా కోతి అని మనం భావించుకుంటున్నాము.
1: యూ థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
0: కానీ అది మంకీ కాదు. అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ మైట్ బి ఏ మంకీ, బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: నీవు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్, ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్డ్.
0: నీవు మొట్టమొదటి మ్యాన్ కావాలి.
1: ఫస్ట్ బి ఏ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్ కైండ్.
0: మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
1: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని చదువులు చదువుతున్నారు,
1: యూ అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: లర్నింగ్. గ్రంథాలు ఉచ్చరిస్తున్నారు.
1: యూ రీడ్ సో మెనీ బుక్స్.
0: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు.
1: అండ్ యూ అచీవ్ మెనీ.
0: కానీ ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరీ.
0: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తుంచుకోండి.
1: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
1: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజెస్ బై
0: డే. శక్తి అనంతమైనటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఎంత పోతున్నప్పటికీ ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
1: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇలాంటి విస్తారం కలిగేటువంటి ఒక ఆనందము మన ఎందే ఉంటుండగా,
1: దట్ బ్లెస్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇస్ ఇన్ యు.
0: ఈ కష్టములకు గురి కావటం.
1: వై డు యూ సఫర్ అండ్ ఫేస్ డిఫికల్టీస్?
0: ఇప్పుడు ఈ పిల్లలందరూ, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
1: All old students have gathered here.
0: మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు.
1: యు ఆర్ రెండరింగ్ సర్వీస్ యాక్టివిటీ.
0: ఎన్నో గానములు పాడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కానీ
1: బట్
0: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
1: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్ వేర్ యు స్టే.
0: ఆయా గ్రామాన్ని అనుసరిస్తూ రావాలి.
1: యూ షుడ్ ఫాలో ద విలేజెస్ ఇన్ ద విసిటీ.
0: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారిని చేర్చుకుని ఇది ఒక వ్యాపార రంగంగా మారుతుండాలి.
1: యూ డోంట్ నీడ్ టు కలెక్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ ఇన్ ఎ బిజినెస్.
0: అది మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ వర్క్.
0: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
0: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
1: In fact, many people wanted
0: Swami, Mysore Randi Palace Istamu. ఇంకో దానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అన్న, నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్. స్వామి యూ కమ్ టు అస్, వీ గివ్ యూ ప్యాలెస్.
0: చిన్న పల్లె లోపలనే నేను ఉండాలి.
1: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం.
0: స్థానాన్ని నేను వదలలేదు.
1: హీ నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
1: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
0: పుట్టపర్తి చాలా కుగ్రామము.
1: పుట్టపర్తి ఇస్ ఎ టైనీ హ్యామ్లెట్.
0: ఇక్కడికి రావాలంటే పెనగొండ నుంచి ఒక బండల్ బాడిగా తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
0: బులక్ కార్ట్ పైన రావాలి.
1: బులక్ కార్ట్ ఇస్ నెసెసరీ.
0: ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే
0: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
1: యు గాట్ ఎన్ ఏరోడ్రోమ్, ఎయిర్ ఫ్లైట్, వి ల్యాండ్ దేర్.
0: హాస్పిటల్కి వెళ్లాలంటే
1: టు గో టు ద హాస్పిటల్.
0: ఏ పెనుగొండో ఏ అనంతపురమో బస్సులు కట్టుకుని బస్సుల్లో తిరిగిపోవాలి.
1: యూ హావ్ టు గో టు పెనుగొండ అనంతపూర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్.
0: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
1: టుడే వీ హావ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
0: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ థింగ్స్ కమ్ హియర్, రీచ్ హియర్.
0: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ద హ్యామ్లెట్.
0: పల్లె గొప్ప విలువైనటువంటి గ్రామం.
1: ద విలేజ్ ఇస్ హైలీ వాల్యుబుల్, ద అర్బన్ ఏరియా.
0: పట్టణ సేవలో ఏమాత్రమో ఆనందం ఉండదు.
1: There is no happiness in serving the
0: prakriti varu vachi dongalu ettukoni larilo teesukoni pothunte kuda manam maatadichamo.
1: In cities, even if it is theft committed at a very high level, taking all the belongings, nobody is bothered.
0: Prakriti emaina koncham jarigindha andaru akkada gootu chestaru.
1: But in a village, if anything happens, all will come to know and
0: get. Aikamatyam anetundi palleri endi inka unnadi.
1: The unity still exists in villages.
0: Aa unity undinappude manaku డివినిటీ వస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ వీల్ హ్యావ్ డివినిటీ.
0: ఈ డివినిటీ ఉండినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ డివినిటీ,
0: ఆనందాన్ని లభిస్తుండాలి.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
1: సో దిస్ యూనిటీ ఇస్ నెసెసరీ. కనుక
0: ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతున్నారండి.
1: సో ఎవ్రీవన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
0: మీరు పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకండి.
1: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
0: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
1: We gather people from different places and act like politicians.
0: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
1: This will not make Swami happy.
0: ఐతవచ్చంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికి.
1: You can do bhajan wherever you go.
0: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
1: But you should not have anything like this working elsewhere.
0: ఐకమత్యంగా ఉండాలి.
1: All should stand united.
0: ఈ పాలిటిక్స్ కు చోటు ఇవ్వకుండా ఉండాలి.
1: Don't give scope for politics.
0: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది?
1: What happened to this country?
0: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము.
1: The country which was peaceful.
0: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో పది మంది ఆశ్రయించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్
0: ఎక్కడ నుంచి వచ్చారండి ప్రేమగా పలకరించేటువంటి వారు.
1: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే విల్ ఆస్క్ యు
0: ప్రేమనే పోయింది.
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్? దేర్ ఇస్ నో లవ్ టుడే.
0: అన్ని లేనిపోయినంత కలగలంతా ప్రారంభమవుతున్నాయి.
1: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ విలేజ్.
0: ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రకమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమయ్యాయి.
1: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
0: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
1: దే డోంట్ కన్సిడర్ లైఫ్
0: ప్రాణాలు తీవటము ప్రాణాలు పో ఇది మన మానవుడు చేసే పని.
1: It is not the action of a human being to kill the fellow human being.
0: ఇది కాదు మనకు.
1: This is not
0: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
1: It's not killing that's important. Killing is more important.
0: Skill చేయాలి.
1: Skill.
0: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
1: Skill the latent divinity.
0: దివ్య శక్తిని తో skill చేసినప్పుడే balance సక్రమంగా కుదురుతుంది.
1: When once you skill the divinity there will be perfect balance.
0: Balance సక్రమంగా కుదిరినప్పుడే మనకు insight వస్తుంది. Outside రాదు.
1: When there's perfect balance there will be insight but not
0: knowledge.
1: Knowledge
0: is skill cheyandi.
1: Skill the humanity.
0: Knowledge.
1: The knowledge, skill the knowledge.
0: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
1: దెన్ దేర్ విల్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: ఈ బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్సైట్.
0: ఇప్పుడు ఎప్పుడు స్కిల్ కాకుండా కిల్ చేస్తున్నామో అప్పుడు మనలో అవుట్ సైడ్ అంతా పోతుండాలి.
1: టుడే వీ డోంట్ స్కిల్, వీ జస్ట్ కిల్, దేర్ ఫోర్ వీ బికమ్ ఎక్స్ట్రావర్ట్ ఎక్స్టర్నల్.
0: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
0: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
0: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇదంతా ఒక సంతన కానే కాదు.
1: బట్ మెనీ హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. హైదరాబాద్, అమెరికా, జపాన్, యూ కెన్
0: హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ కానీ అభివృద్ధి చేయండి.
1: హైదరాబాద్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ హైదరాబాద్.
0: హైదరాబాద్ నుంచి ఇంకొక పట్టణానికి పోయి వాళ్ళని తిరిగి అభివృద్ధి చేయండి.
1: ఫ్రమ్ హైదరాబాద్ యూ హెల్ప్ అదర్ నైబరింగ్ టౌన్.
0: అంతేకాని హైదరాబాద్, మెడ్రాస్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి అంతే కదంబ మాదిరి చేసేసి కరెక్ట్గా కల్తీగా చేరిపోతుండాలి.
1: అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్
0: కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్.
0: పొల్యూషన్ అయిపోతుండాలి.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: పొల్యూషన్ కాకూడదు. కావాలి మనలో.
1: ఇట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
1: You are just polluting, but you are not
0: purity. Kavali purity. Kavali
1: purity is very essential.
0: Purity eppudu ostundi?
1: When do you attain purity?
0: Unity undinappude purity vastundi.
1: When there is unity there is purity.
0: Ee purity vachinappude divinity vastundi.
1: Out of this purity you will get divinity.
0: Kabatti unity, purity, divinity ee moodinti oka sambandhanni meeru penchukondi.
1: Therefore understand the interlink between the unity, purity and divinity.
0: Kanuka meeru andarnu cheravachunu kaani ittati sthanamlo andaru kalichi palin cheyachu.
1: In place like this all can assemble and work.
0: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్లా పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
1: But if you go around the villages like this all your sacred ideas will be polluted.
0: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
0: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి భావం అంత భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
1: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
1: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
0: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
0: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
1: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
0: ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ వన్ ఆఫ్ వన్నెస్.
0: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
1: True bliss lies in the unity and diversity.
0: దానిని మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
1: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
0: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
1: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
0: భూమి నుంచి బంగారం పుట్టింది.
1: And you find the gold in earth.
0: ఈ బంగారును పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
1: We process దిస్ గోల్డ్ విచ్ షైన్.
0: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400 రూపాయలు 500 రూపాయలు వస్తుంది.
1: And when the gold that is shining is highly valuable at a high price,
0: దాంట్లో కొంచెం కాపర్ పిత్తాడు కల్పించేటప్పటికి వెల తగ్గిపోతుంది.
1: If you mix some copper, its value goes down.
0: ఇంతే కాదు, షైనింగ్ కూడా పోతుంది.
1: And it also its shining diminishes.
0: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ కళాతురికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
1: By adding some more metals, the value of the gold is gone.
0: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
1: వాల్యూ ఇస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది గోల్డెన్ టెంపుల్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఇస్ గోల్డెన్.
0: అది ఏ హిరణ్య గర్భుడు,
1: దట్ ఈస్ హిరణ్య
0: గర్భ. ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
1: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ బ్రిలియంట్.
0: ఆ విధంగా ఉంటే మంచిది.
1: It is good if it is like that.
0: Ante gaani veerdi vaardi vaardi veerdi anta kalpukoni chaala malinjam chestunnaru.
1: We go on mixing with the metals of other feelings and thoughts.
0: Premanu panchukondi.
1: You can share love. Nothing wrong.
0: Kaani ilantivi konni dantlo meeru aikamatyamunu pavitranga paarchukovali.
1: Make this unity which is highly sacred.

0: into us how in our day-to-day life this concept of aghore ebhyo thagore ebhyo ghora ghora tarebhyaha sarve ebhyas sarva sarve ebhyo namaste astu rudra rupebhyaha. So let us all listen to Bhagavan.
1: Jagat kalyana nimittamai oka chikitsa ga teeskuntunnadu ee prajapati.
2: For the prosperity of the world, Prajapati is taking this as a kind of cure.
1: Ilanti chikitsa ga teeskunnatvanti yokka ghoratvanni kevalamu oka bhayankaramaina aakaranga manam bhavinchukotam idi chaala anarthamu.
2: The aspect of ghora which the Prajapati is taking for a specific purpose, to regard it as something which relates to terror or frightening thing, this is not right.
1: Deenini puraskarinchukoni anadi kaalamu nunchi aneka mandi maharshulantarakudunu tapasu aacharistu aa tapasu yokka phala siddhi nimittamai aneka rakamulainatundi avantaramulu kudunu vaaru daatukotaniki poonukuneetundi vaaru.
2: From time immemorial in this context, several maharshis were performing tapas, and during that tapas, in order to reach the destination which they had put for themselves, they used to undergo much trouble and much pain.
1: Deeniki bhagavantudu oka vidhamainatundi yokka sthanamunu andinchi athaniki oka pattamunu andincheatundi nimittamai ee rakamainatundi konni avantaramulu kalpistu vastuntadu.
2: God in this process, in order that the person who is after the tapas may reach a certain state and may get a recognition from God, he always creates some kind of obstacles and troubles and pain in the path.
1: Kevalam idi bhagavantuni yokka kutrimamainatundi yokka yukti kani leka bhaktulanu balinchalaneatundi yokka sankalpam kani kaadu.
2: This is not a trick or a bad trick on the part of God, or that God desires to trouble his devotees by creating these difficulties.
1: Meeru vidyarthulaga untunnaru, meeru samvatsaram anta kodunu chadivinappudu ee samvatsara antyamulopala university meeku konni examination ani pettunnaru.
2: You are students, and while you are students and you study during 1 year, at the end of the year a university conducts a certain examination at the end of 1 year.
1: అయితే ఈ ఎగ్జామినేషన్ పెట్టేటువంటిది కేవలం మీ పైన ద్వేషంతో పెడుతున్నారా? మీ అభివృద్ధి నిమిత్తమై ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టి ఉన్నత స్థానానికి పంపించేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారా?
2: ఇస్ దిస్ ఎగ్జామినేషన్ బీయింగ్ కండక్టెడ్ టు గివ్ యూ ట్రబుల్, ఆర్ ఇస్ ది ఎగ్జామినేషన్ బీయింగ్ కండక్టెడ్ విత్ ఎ వ్యూ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ ఆఫ్ రైజింగ్ హయర్ అండ్ గెటింగ్ ఎ రికగ్నిషన్?
1: ఈ ఎగ్జామినేషన్ మనం ఏమంటున్నాము? పరీక్ష అంటున్నాం.
2: వి కాల్ దిస్ ఎ టెస్ట్.
1: అదే విధముగానే తపస్సు ఆచరించేటువంటి యొక్క దివ్య శక్తి కలిగినటువంటి యొక్క యోగిని అప్పుడప్పుడు ఒక పరీక్ష అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తుంటాడు పరమాత్ముడు.
2: సో ఆల్సో దిస్ డివైన్ పర్సన్ హూ ఇస్ అండర్గోయింగ్ తపస్ నవ్ అండ్ దెన్ ఫ్రీక్వెంట్లీ గాడ్ అప్లైస్ ఎ టెస్ట్ బై వే ఆఫ్ ఎన్ ఎగ్జామినేషన్ టు ఫైండ్ అవుట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ పర్సన్ హూ ఇస్ అండర్గోయింగ్ ది తపస్.
1: ఈ టెస్ట్ ను మనం ఏదో ఒక విరుద్ధమైనటువంటి మార్గంగా మనం భావించుకోవటం చేత ఇది మనకు ఒక రకమైనటువంటి విసుగ్గా కూడా తేలుతుంటుండాలి.
2: బికాస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దిస్ టెస్ట్ మేక్స్ అస్ థింక్ దట్ దిస్ ఇస్ సమ్ అన్నెసెసరీ బర్డన్. సమ్ టైమ్స్ వీ గెట్ ఎ ఫీలింగ్ దట్ దిస్ టెస్ట్ ఈస్ కాజింగ్ అస్ గ్రేట్ ట్రబుల్.
1: భగవంతా నన్ను ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఈ పరీక్షల లోపల నేను నెగ్గగలనా? నీ పరీక్షలకు మాను అని మనం ప్రార్థిస్తున్నాము. పరీక్షలు మానినంటే మనం ఉన్నత స్థానికి మనం పోలేము.
2: Sometimes we pray to God and say, oh God, why are you submitting me to so many frequent tests every now and then? Why don't you stop testing me so frequently? If God grants such a prayer of yours and all the tests are removed, then there is no way by which you can rise higher and get a higher recognition.
1: Oka plane driving manam nerchukuntunnam leka oka padavanu manam nadipetuvanti oka vidhananni nerchukuntunnam anni vishayamulu yendu kudanu మొట్టమొదటి తనకు ఒక విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చే పూర్వము ప్రతి ఒక్క దాన్ని కూడా టెస్ట్ చేయాలి.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు లెర్న్ టు డ్రైవ్ ఎన్ ఏరోప్లేన్ ఆర్ వన్ వాంట్స్ టు లెర్న్ టు డ్రైవ్ ఎ బోట్, వాట్ ఎవర్ దట్ మే బి, బిఫోర్ యూ గెట్ అ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ది టాస్క్ విచ్ యూఆర్ లెర్నింగ్, యూ విల్ హ్యావ్ టు బి గివెన్ ఎ టెస్ట్.
1: అలాంటి సర్టిఫికేట్ మనం అందుకునేటువంటి నిమిత్తమై ఈ పరీక్షలు మనకు అత్యవసరం.
2: In order that we may entitle ourselves to receive such a certificate, these tests are absolutely necessary.
1: మనము ఈ పరీక్షలు ఉండకూడదని కోరుకోవటంలో ఇది కేవలము మనం ఉన్న స్థాయి ఎందే ఉండాలి అనేటువంటి యొక్క దురాశ మాత్రమే తప్ప అందులో ఉన్నత ఆశకు పోవాలనేటువంటి యొక్క పవిత్రమైన భావములు లేనట్టుగానే కనిపిస్తుంది.
2: If anyone desires that all the castes should be abolished altogether, it simply means that he is wanting, he is desiring to remain where he is. It means he is not desiring to be tested and go to a higher place than the place in which he is at present.
1: దీనికి మన చరిత్రలయందు ఒక చక్కని ఆదర్శవంతమైన కథ.
2: There is a very good ideal example story in our own stories.
1: శివచక్రవర్తి తాను మహాత్యాగి అయి అనేక విధములైనటువంటి సిరి సంపదలు కూడి ఉండినప్పటికీ తాను భగవత్ చింతన యందు తపస్సు ఆచరిస్తూ వచ్చాడు.
2: కింగ్ సిబి వాజ్ ఎ పర్సన్ హూ హెడ్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్, హూ హెడ్ మెనీ గుడ్ క్వాలిటీస్ అండ్ హీ హెడ్ ఆల్ ది వెల్త్, యట్ హీ వాజ్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది థాట్ ఆఫ్ గాడ్.
1: కానీ చక్రవర్తిగా ఉండి కూడాను ఈ శివికి ఈ విధమైనటువంటి త్యాగము తాత్కాలికమా లేక హృదయస్థానం నుంచి ఉప్పొంగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క త్యాగమా అని పరీక్షింప కోరి ఇంద్ర అగ్ని ఈ ఇరువురు కూడాను ఒక విధమైన ప్లాన్ వేసుకున్నారు.
2: వైల్ సిబి వాజ్ ఎ గ్రేట్ కింగ్, వైల్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్, ఇంద్ర అండ్ అగ్ని, టూ ఆఫ్ ది గాడ్స్, దే హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ది సాక్రిఫైస్ విచ్ దిస్ కింగ్ వాజ్ షోయింగ్ వాజ్ ఓన్లీ ఎ టెంపరీ అండ్ ట్రాన్షియంట్ ఫీలింగ్ ఆర్ వెదర్ హీ రియల్లీ హ్యాస్ గాట్ సాక్రిఫైస్ ఇన్ ది డెప్త్ ఆఫ్ హిస్ హార్ట్. ఇంద్ర అండ్ అగ్ని హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ కమ్ టు ది రైట్ కన్క్లూజన్ అబౌట్ ది కింగ్ సిబి.
1: అగ్ని ఒక పావురాకారమును ధరించింది, ఇంద్రుడు దాని తరిమేటువంటి యొక్క గరుడుగా తాను ధరించాడు, రూపము ధరించాడు.
2: అగ్ని took the form of a bird and Indra took the form of a kite, of a garuda, who was following and was wanting to catch hold of this bird which Agni took the form.
1: ee garuda ee paavuramunu tarvukuntu vachinattuga akkada pradarshincharu.
2: This kite or garuda, it appeared to Sibi as if one bird, that is the kite or garuda, was coming to attack the bird which Agni took the form.
1: aa paavuramu ఆ యొక్క శివచక్రవర్తికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు శివచక్రవర్తి నన్ను రక్షించుము, నన్ను రక్షించుము అని చెప్పని అతని చెంత వచ్చి వాలింది.
2: అగ్ని ఇన్ ది షేప్ ఆఫ్ ఎ బర్డ్ కేమ్ రన్నింగ్ టు ది కింగ్ సిబి అండ్ సెడ్ ద ప్లీజ్ సేవ్ మీ, ఐఎమ్ బీయింగ్ అటాక్డ్ బై అ గరుడ, ప్లీజ్ సేవ్ మీ. హీ కేమ్ టు ది కింగ్ సిబి.
1: తనను రక్షిస్తారని చెప్పని ఈ సిబి వాగ్దానం చేశాడు.
2: కింగ్ ప్రామిస్డ్ అగ్ని హూ వాజ్ in the form of this bird was being attacked that he will save the bird.
1: Kani enni vidhamula thanu garuda prayatninchinappudiki aa yokka pachchini pattalekapoyindi. Aa samayamlandu ee garuda aa Shivachakravarti daggara konni rakamulaina vaagvadam jarigindi. Shivachakravarti, nenu tarumukoni vachinatundi ee pachchini naaku aakaliga unnatundi samayamlandu naa aakali teerchukunna nee tapasya emi prayojanamu, kanuka nenu nee intiki oka vidhamainatundi adithiga vachanu, నా అతిథి యొక్క ఆశను నీవు తీర్చడానికి నీవు సంసిద్ధుడిగా ఉండినప్పుడే నీ తపస్సు ఫలిస్తుంది అని కూడాను ఈ గ్రద్ద చెప్పింది.
2: ఇంద్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కైట్ కుడ్ నాట్ గెట్ అట్ అగ్ని హూమ్ హీ వాజ్ అటాకింగ్ అండ్ దేర్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ది కైట్ హూ వాజ్ ఇంద్ర అండ్ సిబి. ది గరుడ సెడ్, ఐ హావ్ కమ్ టు యువర్ హౌస్ యాజ్ ఎ హంగ్రీ బర్డ్, I want, I must be given this from you. What is the use of your saving this bird and denying me the food that I want now badly? I have come as a guest to your house.
1: అప్పుడు ఈ శివి చెప్పాడు, దానికి నేను అభయమిచ్చితిని కనుక దాని ప్రాణమును నీకు అందించడానికి నేను పూనుకోను. నీకు కావలసినటువంటిది ఇంకేమైనా కూడా కావలసినటువంటిది నా దేహమైనా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను, కనుక నీ ఆకలి తీర్చడానికి ఆ యొక్క పావురమునకు ఎంత బరువు కలదో అంత బరువు నా దేహం నుంచి నా కండల నుంచి తీస్తానని కూడాను ఈ శివచక్రవర్తి ఒప్పుకున్నాడు.
2: ది కింగ్ టోల్డ్ ది గరుడ, ఐ హావ్ ప్రామిస్డ్ దిస్ డౌ టు సేవ్ ఇట్స్ లైఫ్, ఐ హావ్ గివెన్ మై ప్రామిస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్రేక్ మై ప్రామిస్ అండ్ హ్యాండ్ ఓవర్ దిస్ డౌ టు యూ, బట్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఐఎమ్ విల్లింగ్ టు రిమూవ్ యాజ్ మచ్ ఫ్లెష్ from my body which is the equivalent of the flesh in the dove and give it to you so that you may release your hunger, but I am not going to give up the bird to which I have promised that I will save the life.
1: Oka tookam veyadaniki takkidi techadu, ఒకవైపున ఆ యొక్క పావురమును కూర్చోబెట్టాడు. తన కండలు ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు కోసి మరొక వైపున వేస్తూ వచ్చాడు. కానీ ఎన్ని ముక్కలు వేసినప్పటికీ ఆ పక్షి ఆ పావురము ఏమాత్రం కూడా కదలలేదు, కొంత లేయలేదు.
2: Having said that he will give the flesh from his own body of the same weight as that of the dove, he brought a balance. He put the dove on one side, one pan, and he began removing flesh from his own body and put it in the other pan. However much flesh he has removed from his own body and put in the other pan, it did not become equal in weight to that of the dove.
1: Inka cheyunade leka chipichakravarte maraku vaipuna sampurnamaina dehamto kurchoni naa dehamuni aaraginchamani kurchunnadu.
2: Having nothing more to do than Sibi, the king, he himself sat in the pan so that he can counterweigh the dove. And he said, yes, you can now eat me and release your hunger.
1: ఈ యొక్క ప్రదర్శనమును గుర్తించినటువంటి యొక్క అగ్ని ఇంద్రుడు తమ హృదయమును కరిగి కదిలి తమ స్వరూపముతో బయటికి వచ్చి సాక్షాత్కారం అందించారు.
2: Indra and Agni, the two gods, who are in the form of these two birds, who have come to perform the test, they witnessed what Sibi was doing. Their hearts were deeply moved and then they appeared in their natural form.
1: వారు అట్టి సాక్షాత్కారం అందించి, అయ్యా, వేదమునందు నకర్మ నప్రజ ధనీన త్యాగేనేకి అమృతత్వమానసుని, త్యాగమునందున్నటువంటి అమృతత్వము మరొక వేదమునందు కాని, మరొక సత్సంపత్తి ఎందు కాని, మరొక ధనధాన్యములు ఎందు కాని, ఏ విధమైనటువంటి ఎందుకు అని ఇటువంటి ఆనందం మనకు లభించదు అని చెప్పని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని ప్రబోధించి తనకు అనేక రకములైనటువంటి శక్తులను అందించుకుంటూ అనుగ్రహించి తన తపస్సిద్ధిని పొందింపచేశారు.
2: Indra and Agni, having appeared in their true form, they said, our Vedas have taught us that no amount of learning, no amount of work can bring you the same pleasure as sacrifice can bring you. This is what the Vedas have told us. Here you have sacrificed so much and this gives us more pleasure than pleasure from any work, pleasure from any scholarship. And this is how they have been showering grace on King Sibi.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క టెస్టులు దైవత్వం లోపల అనుగ్రహ నిమిత్తమై వస్తుంటాయి కాని ఆగ్రహ నిమిత్తమై కాదు.
2: సచ్ టెస్ట్స్ వెన్ దే కమ్ ఫ్రమ్ డివినిటీ దే కమ్ ఇన్ ఆర్డర్ దట్ గ్రేస్ మే బి షవర్డ్ ఆన్ యూ, దే డూ నాట్ కమ్ బికాస్ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ.
1: కానీ భగవత్ శక్తిని తెలుసుకోవటానికి అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మైవ భవతి అని అట్టి బ్రహ్మతత్వమును తెలిసినటువంటి వాడే బ్రహ్మను చేరగలుగుతాడనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొని సత్యస్య సత్యం, మనం సత్యము ద్వారానే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవాలి. కానీ మనం ఏదో అసత్య మార్గంలో ప్రవర్తించి సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవటంలో ఏనాటికి మనము చిద్దులము కాము.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పర్సన్స్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్స్ స్ట్రెంగ్త్. Brahmavit Brahmaiva Bhavati. One who understands Brahman, he becomes Brahman himself. In other words, unless one rises to the stature of Brahman, he will not understand Brahman. Therefore, satyasya satyam. Through truth alone, we can comprehend truth. It is not possible to comprehend truth by other means, by false methods.
1: Manamu kani, mana manasulunu kani, unchavalasina reetiga unchatam ledu, undavalasina reetiga undatam ledu.
2: Neither we nor our minds are being kept as they should be kept. They are not being put into a position where they should be put.
1: Manavuni yokka manasu undavalsina sthitilo undalekapovatam chetane ee jagattu kudanu ee naadu undavalsina roopakanga undalekapothundali.
2: Because man's mind is not in a place where it ought to be, the world today is also not as it ought to be.
1: Kanukane మనిషి అంటే మనసే, మనసు అంటే సంకల్పమే.
2: మ్యాన్ ఈజ్ సినానిమస్ విత్ మైండ్, మైండ్ ఈజ్ సినానిమస్ విత్ డిజైర్.
1: మన యొక్క సంకల్పమునే లేకపోతే మనసే లేదు, మనసే లేకపోతే మనిషే లేడు. కనుకనే మనిషి అనగా కేవలం ఆకారమును మాత్రమే మనం గుర్తించుకోవటము, దేశం అనగా కేవలం దేశం యొక్క మట్టిని మాత్రమే మనం గుర్తించుకోవటం కాదు, మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి సార్థకం ప్రసిద్ధి.
2: If there are no desires, there is no mind. If there is no mind, there is no man. Therefore, if you really want to recognize the shape of your country, the country is not something which does not consist of men. If you want to know what man is, one has to understand that it is the conglomeration of men, it is the grouping of men that makes the country.
1: ఇది ఏమిటి? ఇది ఒక వస్త్రము.
2: This is a piece of cloth.
1: ఈ వస్త్రము దేని వలన ఇది వస్త్రం తయారైంది అనగా bundle of thread.
2: From what has this piece of cloth been prepared? The answer is that it is prepared from a bundle of threads.
1: Threads lekapothe idi cloth ga tayarainda?
2: If there are no threads, how can this be a cloth?
1: Aithe thread ye reethi ga tayarainda? Cotton valla thread ayindi.
2: How has the thread come up? The thread has been prepared from cotton.
1: Cotton lekapothe thread ledu. Thread lekapothe cloth ledu.
2: If there is no cotton, there is no thread. If there is no thread, there is no cloth.
1: Kanuka manamu sankalpam anetvanti kaatanu manasu anetvanti okka daramga tayarai manishi anetvanti roopakam anetvanti okka cloth ga nirupana jarugutu untundadi.
2: Our desires, which are in the form of cotton, they get woven up into our mind, which is in the form of thread, and our mind, which is in the form of thread, comes together and produces a form of man.
1: అయితే ఈ సంకల్పములు ఉండవలసినటువంటివి కాని మనకు మన యొక్క యోగ్యతకు మన యొక్క విద్యకు మన యొక్క దేశమునకు మన యొక్క గౌరవమునకు మన యొక్క ఇంటితనమునకు మన యొక్క నడవడికకు తగినటువంటి రీతిగా మన సంకల్పం ఉంటుండాలి.
2: The desires have to be there. Desires need not be eliminated. But what kind of desires have to be there? Desires which are appropriate for us. Desires which are consistent with our education. Desires which are good for our country. Desires which will bring us respect and not disrespect. These are the kind of desires which should be welcome.
1: Mana desam etuvantidi? Mana tallidannulu etuvanti kirtini sampadinchinatunte varu? Nenu andukunnatunte degree emiti? కనుక నా చదువుకు నా తల్లిదండ్రులకు నా దేశములకు తగినటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నానా లేక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా అని ఎవనికి వాడు పరీక్షించుకోవటానికి తగినటువంటి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ మై కంట్రీ? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ మై పేరెంట్స్ హావ్ ఎంజాయ్డ్? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ ది డిగ్రీ ఐ హావ్ అక్వైర్డ్ బై గోయింగ్ త్రూ ఎడ్యుకేషన్? And one must ask oneself, am I conducting myself in a manner which is consistent and which is appropriate with my country, with the education that I have received and with the reputation which my parents have? Each one should ask oneself these questions.
1: Kanukane manamu nimpukovalsinatundi sankalpamulanu manam burralinduku nimpukovali kani anavasaramainatundi nimpukoni prayojanam ledu leka emi nimpukokunda dani empty ga pettukunna kodanu manchidi.
2: So the kind of desires with which we wish to fill our head should be such desires as bring reputation and as are consistent with all the statements that have just been made. On the other hand, if you are going to fill your head with undesirable desires, then it is better to keep your head empty rather than fill it with such desires which are bad.
1: ఏమీ లేని బుర్రలోనా ఏమైనా చేర్చవచ్చు.
2: In an empty head, you can certainly introduce anything that you wish to.
1: Yememo nindi unna burra nimpa veeluguna?
2: But if a head is full of all kinds of things, is it possible to put anything more into it?
1: Kalibodala nindi unna talaburra idi khaliyaguna? Kalibodala nindi unna talaburra idi khaliyaguna?
2: Unnecessary things which are characteristic of the present age Kali, if they are filled in your head, then how can that head have any place for anything more that is good?
1: Kalibodala nindiyunna talaburra idi khaliyaguna? Talaburra idi khali kaaka ila sukrutamu nimpanaguna?
2: If the head is full of all the teachings which are characteristic of the modern age Kali, then will there be any more place in that head to put anything? And if there is no place in which to put anything good in the head, then what is the use of the head?
1: అందువలననే మన భారతదేశమునకు ఉండవలసినటువంటి ధర్మము ఈనాడు అరణ్యమునకు వెళ్ళింది.
2: This is the reason why, because there is no place in our country where righteousness can stay and can flourish. This dharma has gone to the forests.
1: ఈ అరణ్యముల్లో సంచరించేటువంటి క్రూరత్వం అనేటువంటిది గ్రామములను చొరబడింది.
2: The cruelty that should have been in the forest has come and entered the living villages.
1: కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు.
2: వాట్ ఈస్ ద రీజన్ అవర్ ఐడియాస్ అండ్ అవర్ థాట్స్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీటైన్ అండ్ అట్రాక్ట్ ధర్మ?
1: పాండవులు ధర్మ స్వరూపులైనటువంటి వారు అరణ్యానికి పోవటానికి కారణమేమిటి? సర్వ విధములైనటువంటి దుర్గుణ స్వరూపులైనటువంటి యొక్క దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క ఈ ధృతరాష్ట్ర సంతతి రాజ్యమంతా వ్యాపించిపోవటం చేత పాండవులకు అక్కడ చోటు లేక అరణ్యానికి వెళ్లినారు.
2: వై డిడ్ పాండవాస్ హూ వర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, వై డిడ్ దే హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్? ది రీజన్ వాజ్ ఆల్ ది లివింగ్ ప్లేసెస్ వర్ ఆక్యుపైడ్ బై ది జనరేషన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై పీపుల్ హూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ ధర్మ. There was no place whatsoever for Pandavas to live there.
1: ఈనాడు కళకి సంబంధించినటువంటి యొక్క ప్రవర్తనలు మన యొక్క అంగముల్లో ఉన్నటువంటి యొక్క చేష్టలు ఏ రీతిగా ఉంటున్నాయి?
2: Today, the behavior that is relevant to Kali, to the modern age, in our own limbs and organs, what is the shape that they are taking?
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్నా వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక బ్రతుకదన్న. మనలో ఉన్నటువంటి గుణములు ఎలాంటివంటే మనస్సు ఏ విధంగా ఉంటుండాలి? దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న ఇతరుల పైన తాడేలు చెప్పేటువంటిది వినాలి వినాలి వినాలని మన చెవులు వారి దగ్గరికి పరిగెత్తిపోతుంటాది. దేనివల్ల? మన తలలో అన్ని దుర్బుద్ధులుగానే ఉండటం వల్ల. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే ఏదైనా గోడ మరుగునో లేక స్తంభం మరుగునో ఉంటుండి వింటూ ఉండటం. దూరులు విను చెవులున్న కొంచి చూచు కనులున్న చెట్ల మరుగున కూర్చునేది అట్టా ఇట్టా చూస్తూ ఉంటుండేది. పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగాని న్యాయము ఇక బ్రతుకదన్న. ఇవన్నీ వికృతులే గాని సుకృతులు కావు. కనుక మనలో సుకృతులు నింపుకోవాలి కాని వికృతులు నింపకూడదు. ఈ వికృతులు సుకృతులు ఈ రెండు కూడాను ఘోర అఘోరముల యొక్క స్వరూపములు.
2: హౌ ఇస్ అవర్ మైండ్? అవర్ మైండ్ కెన్ డిస్క్రైబ్ బై సేయింగ్ దట్ అవర్ హెడ్స్ అండ్ అవర్ థాట్స్ are full of evil notions and our ears are always ready to go and listen to complaints and finding faults with others. We run to a place where someone is complaining about others and finding fault with others. Not only that, if someone is talking, then we want to eavesdrop. We want to go there and we want to listen very surreptitiously to what is being said. Our eyes are such that we want to hide ourselves behind something and begin to look at it without your being noticed that you are looking at a thing which you are not entitled to look at. This is the kind of thing, and the mind is always deceiving. We use such words which will deceive other persons. Our word is deceiving. Our vision is bad. We eavesdrop and we are always ready. We run to listen to complaints and finding fault in others. If this is the bad situation in which we are, how can justice thrive? Not only justice thriving, how can justice find any place at all? It will run away from where such things exist. These good aspects and bad aspects that are described here, these are the aspects which are called ghora and aghora.
1: Aite, maaku ilanti gunamulu untunnayi kabatti idi vikrutalaipoyinayi. దీనిని విరుద్ధంగా మారినప్పుడు సుకృతంగా మారిపోతుంది. అయితే భగవంతుని యందు కూడాను ఈ వికృతులు ఉంటే కదా అక్కడ కూడాను ఘోర అఘోరములనే పదములు కూడాను సమన్వయమవుతాయని కూడా మీరు చింతించవచ్చు.
2: యూ మే థింక్ బికాస్ వీ హావ్ గాట్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ దీస్ ఆర్ వికృతాస్ దీస్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ బట్ వన్స్ వీ చేంజ్ దెమ్ దే బికమ్ గుడ్ క్వాలిటీస్ దే బికమ్ సుకృతాస్ యూ మే ఆస్క్ ఇన్ గాడ్ యాజ్ వెల్ వేర్ వీఆర్ యూజింగ్ దీస్ టూ వర్డ్స్ ఘోర అండ్ అఘోర. Are there in God these vikrutas, bad qualities, and sukrutas, good qualities?
1: Kani ikkada brahma tattvamunandu manam gurtinchavalasinatundi satyamu okkati untundali.
2: But here, when we ask this question, in the aspect of Brahman, in the domain of Brahman, there is one truth which we have to recognize.
1: Brahma nirgunudu, nirakarudu, namam matrame kaligi untundali. Alanti vani yokka tattvamunandu ఒక శుద్ధమైన అర్థము వంటి వాడిగా మనం ఒక ఆకారాన్ని నిర్మించుకున్నాం.
2: బ్రహ్మ హ్యాస్ నో ఫామ్, He is above qualities. He has no qualities or gunas. Brahma has got only a name, and it is like a mirror. In the mirror, we have created to ourselves a particular form.
1: Ayaka suddhamaina addamanandu neevu poi nilchukunnappudu nee yokka swaroopame aa addamanandu gocharistunnayi kaani nee yokka pratibimbam addamulo poyinada leka అద్దముని ప్రతిబింబాన్ని వెనుక కొడుతుండగా అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: ఇన్ ది నేమ్ ఆఫ్ బ్రహ్మన్ హూమ్ వీ షుడ్ రిగార్డ్ యాజ్ ఎ క్లీన్ మిర్రర్, ఇఫ్ యు గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ క్లీన్ మిర్రర్ యు సీ యువర్ సెల్ఫ్, బట్ యు హావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్, ఈజ్ దిస్ ఫార్మ్ విచ్ యు ఆర్ సీయింగ్ విచ్ ఇస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ బీయింగ్ సింప్లీ రిఫ్లెక్టెడ్ బై ది మిర్రర్ బ్యాక్ టు యూ ఆర్ ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ ది మిర్రర్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ విచ్ యు హావ్ టు ఆస్క్.
1: కానీ ఆ యొక్క ప్రతిబింబాన్ని నీకు వెనుక కొడుతుండదే కానీ అందులో నీ యొక్క ప్రతిబింబం లేదు.
2: దిస్ క్లీన్ మిర్రర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ ది ఇమేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బట్ యువర్ ఇమేజ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ దట్ మిర్రర్.
1: అదే విధంగానే నీలో ఉన్నటువంటి గుణములు ఆ బ్రహ్మ అనేటువంటి తత్వము నీకే అది అఘోరమైనటువంటి గాను ఘోరమైనటువంటి గాను, నీవు మంచి కార్యములు చేసినప్పుడు దాని ఫలితము నీకే, చెడ్డ కార్యం చేసినప్పుడు దాని ఫలితము నీకే రిఫ్లెక్షన్ గా అందిస్తూ వస్తుండదే కానీ తనలో ఎట్టి యొక్క ఘోర అఘోరములు లేవు.
2: We ask the question, this Vikruta and Sukruta and Ghora or Aghora, are they present in God also? The answer is no. The very gunas that are present in you, when you stand in front of Brahman, the clean mirror, they are being reflected back to you. If you do good, it is reflected back to you as a Sukruta. If you do bad, it is reflected back to you as a Vikruta. Vikruta and Sukruta are arising from you and are being reflected back to you. They are not present in Brahman, the clean mirror.
1: Kalukani. దైవమునందు ఎట్టి దోషములు కానీ మనం నిరూపించడానికి సాధ్యము కాదు. నిరూపించినటువంటి దోషములు కూడాను కేవలం కల్పితములే కాని సత్యములు కావు.
2: సో యు కెనాట్ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ పాయింట్ ఎట్ ఎ ఫాల్ట్ ఇన్ గాడ్. ఇఫ్ హౌఎవర్ యు ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ యు సే దట్ దేర్ ఇస్ ఫాల్ట్ ఇన్ గాడ్, దీస్ కెనాట్ బి ట్రూత్, దే ఆర్ ఓన్లీ ఆర్టిఫిషియల్ అండ్ దే ఆర్ క్రియేషన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇమాజినేషన్.
0: యాజ్ స్వామి బ్యూటిఫుల్లీ పుట్స్ ఇట్, God is just like a mirror. As Swami wonderfully explains to us, He is the Sakshi Bhuta. So in today's episode, this Ghora and Aghora aspect of how we need to apply it to our lives, how we need to conduct ourselves, the concept of Nakarmanana Prachayadhane Natyake Naike Amritatvama Nasuhu, the sacrifice, the good qualities that we imbibe in our day-to-day life will decide the form of Lord that has been framed in our mind, and that we look up to God as Ghora or Aghora. So the benevolent Lord just becomes a witness of whatever we do, whatever we think and whatever we speak. In spite of all the vagaries of our mind in this Kali Yuga, Bhagavan guides us of how we can develop good qualities, develop positive thinking, so that we may always be close to Him, we may always enjoy His benevolent form and not the Ghora Rupa. So with these few words, listeners, let us bring this episode to a close. In the next episode, we shall try to delve more deep into this and try to get some practical life examples of how this Ghora and Aghora Rupa comes into play, and then we shall go into the next aspects of this Shivopasana Mantram. We request the listeners to write your feedback to listener@ssmediacenter.org, or you can WhatsApp it to 9393258258. Let us pray to Bhagavan that every thought, word and deed should be His inspiration. And let us close today's episode with the Kshama Prarthana Mantram. Om Yadakshara Padabhrashtam Matra Heenantu Yadbhavet Tatsarvam Kshamyatan Deva Narayanamostute Visargavindu Matrani Padapadaksharani Cha Yunani Chati Riktani Kshamasvasayishwara Aparadha Sahasrani Kriyante Harnishammaya దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వసాయీశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షసాయీశ్వర. హరిహి ఓం తత్ సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్, హ్యాపీ లిస్నింగ్. స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.
3: సాయిరామ్, you were listening to Veda Jignasa, an inquiry into the Vedas. This is a program where members of the Prashanti Vedam group delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured as part of Thursday Live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You can also WhatsApp us your feedback to this number, 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.

是个好的好的是个美人，好的好的是个是个是个美人，就像他们的婆婆是个美人，就像他们的婆婆是个美人。

0: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు.
1: Man desires good times, good position and good life.

0: Whole love, from whole love emanates happiness, and it is through satya, that is truth, sacrifice and peace alone that one derives happiness. Without love there is no happiness whatsoever. What more can I tell you all? This is the truth.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Talli odiye petta manavunakunu pradhana badi.
0: Mother is the school for all children.
1: Talli odiye petti manavuniki prathama gudi.
0: Mother it is who is the living temple for all mankind.
1: Talliye petti manavuniki pradhana dhanamu.
0: It is mother who is the primary wealth for all mankind.
1: Ituvanti talli yokka tattvanni gurtinchi vartinchatam prati manavuni kartavyam.
0: It is the duty of every individual to know the essence of motherhood.
1: Talliki minchina daivamu ledu.
0: There is no god other than the mother.
1: Tandri dhanamu talli daivamu.
0: Mother is wealth, mother is deity.
1: Ituvanti daivattamanu ganattamanu visvasinchaka kevalamu dhanapechuke sampadapechuke aishwarya apechuke manavudu aneka vidhamulainukunti karyamulaku kankaram kattukuntunnadu.
0: Man goes on performing meaningless action without being conscious of the fact that mother is a goddess, mother is wealth, and mother is everything.
1: Talli tandri padamu daniki arthamu undinattuga veeri sannidhika sambandham kalisi untadi.
0: Mother and father, of the words and meaning, the two phrases are combined together.
1: పదము అర్థముతోనే కూడి ఉండును కాని అర్థమునకు విలువగా ఉండదు.
0: వర్డ్స్ ఆర్ కంబైన్డ్ విత్ ద మీనింగ్ అండ్ మీనింగ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వర్డ్స్.
1: కనుకనే పదమునకు అర్థమే పదార్థము అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: సో ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ఇది టంబ్లర్, ఇది ఒక పదము.
0: టంబ్లర్, దిస్ ఈజ్ అ వర్డ్.
1: ఈ పదమునకు ఈ టంబ్లరే అర్థం.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ ద టంబ్లర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక పదము పదార్థము అవినాభావ సంబంధమైనట్టుగా తల్లి తండ్రి అవినాభావ సంబంధ స్వరూపులు.
0: జస్ట్ దట్ దేర్ ఇస్ అన్ ఇన్సెపరబుల్ కనెక్షన్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ది ఆబ్జెక్ట్, దేర్ ఇస్ ఆల్సో ద సేమ్ కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్.
1: కనుక తల్లి స్థానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది మానవత్వమునకు.
0: సో ద స్టేటస్ ఆఫ్ అ మదర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమంగ్ మ్యాన్ కైండ్.
1: తల్లి తండ్రి ఉపాధి భేదములే తప్ప దివ్యత్వమైనటువంటి మానవత్వమును ఎట్టి భేదం కూడా ఉండదు.
0: మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివినిటీ.
1: ఆడవారికి ఒక మానవత్వమని మగవారికి మరొక మానవత్వమని ఇందులో విభజించుటకు వీలు కాదు.
0: We cannot say that mother is a separate human being and the father is a separate human being.
1: Viveka chudamani yandu ellabdha puman iccha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati ani ee vishayamunandu kodanu ellabdha puman ikkada kevalam oka purushudani kaani stree ani kaani ee maatram kodanu deeniki bhedamulu levu.
0: In the Viveka Chudamani, there are a string of mantras which does not differentiate between the phrase man or woman.
1: Manavattamanaga kevalam manamu pratyekinchi shramapadi sampadinchetuvanti yokka phalitamu kadu.
0: To attain what is called manhood is not something which we have to strive for so much.
1: Divyattame nija manavattam.
0: Divinity is true manhood.
1: Manavudu ఒక సామాన్యమైనటువంటి ఒక వస్తువును సంపాదించాలనంటే అనేక శ్రమలకు వచ్చి అనేక త్యాగములు కూడా చేస్తూ ఉంటాడు.
0: Man, if he wants to attain something, he strives very hard and even makes sacrifices.
1: అనిత్య అశాశ్వత అసత్యమైనటువంటి యొక్క పదార్థము యొక్క దీనికే మానవుడు ఇంత త్యాగం చేయుచుండగా అన్ని లాభముల కంటే అధిక లాభమైనటువంటి ఆత్మలాభమునకు మానవుడు ఏమి త్యాగం చేస్తున్నాడు?
0: For things that are transient, for things that are untrue, if man is putting in so much of effort, what effort should he put in to gain that thing which is above all, that is Atma?
1: నిజముగా మానవుని విభజించినప్పుడు రెండు భాగములుగా తయారవుతున్నాడు.
0: If we analyze man, there are two aspects in him.
1: ఒకటి దేహము, రెండవది ఆత్మ.
0: One is the body, the other thing is the Atma.
1: ఆకలి, దప్పి, నిద్ర, శ్రమ ఇత్యాది గుణములు దేహము నుండి పుట్టుచున్నవి.
0: Hunger, thirst, sleep and tiresomeness comes out of the body.
1: త్యాగము, సత్యము, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది గుణములు ఆత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: From the Atma, the virtues of Satya, Shanti and the other virtues of fortitude come from the Atma.
1: నిజముగా దీనిని విచారించిన దేహము మానవుడు కాదు.
0: If one has to analyze, the body is not the Atma.
1: ఆకారమును ఆధారము చేసుకుని మానవుడిగా భ్రమిస్తూ ఉన్నాడు.
0: We are just thinking of the form and we are under the illusion that this is man.
1: ఈ దేహమునకు ఎట్టి గుణములు, ఎట్టి పరిణామములు ఉన్నవో పశుపక్షి మృగాదుల యొక్క దేహములకు కూడాను అట్టి పరిణామములు కూడా ఉంటున్నవి.
0: What qualities or change is there for man, it is there even for the birds and the beasts.
1: ఆహార, నిద్ర, భయ, మైదునాదులు పశుపక్షి మృగాదులకు మానవునకు సమానమే.
0: Birds and beasts have also this thirst, hunger, sleep and fear in common with man.
1: దేహము పంచభౌతికము.
0: Body is consists of five elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body has to wither away one day.
1: దేహి నిరామయుండు.
0: The one who resides in the body.
1: గణింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The dehi or the atma is eternal. There is no death, there is no birth.
1: నిజంబు చూడ, ఆ దేహియే దేవదేవుడు.
0: If you have to know the truth, the one who resides in the body is the atma.
1: మదిని గమనింపక ఆత్మరూపుడై.
0: You will have to understand that you are all the Atma Swarupas.
1: Alpa padarthamulaku manavudu aneka vidhamulaga shramapadi jeevitamune tyagam chesi dani pondutakai arulu chaachi aashistuntadu.
0: For obtaining little trifles, man undergoes so much of effort and even sacrifices everything for their sake.
1: Dabbu chellinchinade angatiloni padarthamu mana hastamunaku cheradu.
0: If we do not pay for anything in the shop, we do not get the thing.
1: Adhe vidhamugane oka danini tyagamu cheyaka maroka padarthamu manaku labhinchadu.
0: Unless we sacrifice something, we cannot obtain another thing.
1: Kanuka dehamu nundi aavirbhavinchinatvanti durgunamulanu manam tyagamu chesinappude aatma nundi aavirbhavinchetvanti yokka sadgunamulu manaku alavadutayi.
0: If only we are able to give up and shed the bad qualities which belong to the body, it's only then the virtues of the Atma we can foster.
1: Manamu asamatvanni tyagam chesinappude samatvam manaku praaptistundi.
0: It is when we shed disunity, it's only then we can get unity.
1: Durgunamulu manamu tyagam chesinappude sadgunamulu manaku aluvadistayi.
0: It's only when we give up bad qualities that we can obtain good qualities.
1: Atlu kaaka త్యాగమునకు పూనుకొనక కేవలం నిరంతరం కూడాను భోగమే ప్రధానమనేటువంటి ఈ దృష్టిలో జీవించేటువంటి మానవుడు మానవత్వమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
0: Man who is not prepared to sacrifice but always seeks pleasure, he cannot be called a man.
1: పుణ్యకార్యములకు పవిత్రమైనటువంటి కలంపులకు గీటు రాయి త్యాగము.
0: For good deeds and for good thoughts, it's only sacrifice that is necessary.
1: Inka durgunamulaku duralochanalaku dukkarmalaku geetu rai lobhamu.
0: Avarice is that which underlies bad deeds, bad thoughts and bad speech.
1: Lobhamu undinanta varaku manavunaku tyagamu labhinchadu.
0: As long as man is avaricious, he cannot obtain sacrifice.
1: త్యాగము చేయక దివ్యత్వమైన మానవత్వము మనకు అభివృద్ధి కాదు.
0: If he does not sacrifice these things, he will not understand the divinity in him.
1: కనుకనే పురుష సూక్తమునందు నా కర్మణాం నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానుసు. ఈ త్యాగం వల్లే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కేవలం లోభం వల్ల మనకు మృతత్వం మనకు లభిస్తుంది.
0: The Purusha Sukta tells us it is only because of sacrifice we obtain eternity, and if we are not prepared to sacrifice, we will remain mortal.
1: కనుకు ఇట్టి సద్గుణములు స్త్రీ పురుషులు అనేటువంటి తారతమ్యము లేక భేదభావములు లేక సమత్వమైనటువంటి మానవత్వంగా మనం విశ్వసించి ప్రతి వ్యక్తి కూడాను ఆచరించదగినటువంటి యొక్క పవిత్ర గుణములుగా మనం విశ్వసించాలి.
0: To foster good qualities, there is no difference between a man or a woman, and everybody should strive to nourish these good qualities in him.
1: కనుక మానవత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వమనేటువంటి దాన్ని అర్థం చేసుకోగలం.
0: It's only when we are able to increase this manhood in us, then we will understand divinity.
1: ఈ మానవత్వములకు ఉండినటువంటి పవిత్రత ఏమిటి?
0: What is the purity attached to this divine manhood?
1: దీనికి ఏమిటి?
0: What is the distinctiveness about?
1: ఇది కేవలం మనము సాధించేటువంటిదా లేక సంపాదించుకునేటువంటిదా లేక సహజమైనటువంటిదా అని విచారించినప్పుడు ఇది సంపాదించుకుంటే లభించేటువంటిది కాదు, సాధిస్తే ఇది మనకు లభ్యమయ్యేటువంటిది కాదు, ఇది కేవలము మానవత్వానికి సహజమైనటువంటిది.
0: Is this manhood something which we can obtain through sadhana, or is it something we can get, or is it something that is innate in us? It is something that is innate.
1: నిప్పును కప్పినటువంటి నిప్పునకు రూపమే కనిపించదు.
0: The fire which is covered by ashes, what is the purity attached to this
1: manhood? ఏమిటి?
0: What is the distinctiveness about?
1: ఇది కేవలము మనము సాధించేటువంటిదా లేక సంపాదించుకునేటువంటిదా లేక

0: నటువంటి నిప్పునకు రూపమే కనిపించదు.
1: The fire which is covered by ashes.
0: అయితే ఆ నిప్పును మనము ఊపి దూరం చేసినప్పుడు నిప్పు మనకు ప్రత్యక్షమవుతుంది.
1: When we drive away them, fan away the ashes, we can see the embers.
0: అయితే ఈ నిప్పు ఎక్కడ నుంచి పుట్టింది? నిప్పు నుండే పుట్టింది.
1: These ashes have come out of the fire.
0: నిప్పు నుండి పుట్టిన నిమురు నిప్పునే కప్పివేసినట్టుగా ఈ దివ్యత్వము నుండి పుట్టినటువంటి యొక్క అజ్ఞానమనేటువంటిది కేవలం దివ్యత్వమునే కప్పివేస్తుండాలి.
1: ది యాషెస్ విచ్ హావ్ కవర్డ్ ది లైవ్ ఎంబర్స్ ఈజ్ లైక్ ది ఇగ్నరెన్స్ దట్ కవర్స్ ది డివినిటీ ఇన్ us.
0: మన విచారణ ద్వారా ప్రయత్నము ద్వారా ఈ నిమురును మనం దూరం చేసినప్పుడు నిప్పు సహజంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ త్రూ డిస్క్రిమినేషన్ అండ్ ఎఫర్ట్ వి కెన్ ఫ్యాన్ అవే దీస్ యాషెస్.
0: అదే విధముగానే మనం కొత్తగా సాధించేటువంటిది కాదు మానవత్వం.
1: టు ఫీల్ దట్ వి హావ్ గాట్ దిస్ మ్యాన్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ.
0: మానవత్వాన్ని మరవక మానవ విశిష్టతని విశ్వసించి మానవుని యందు మానవునిగా ప్రవర్తించేటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ మ్యాన్హుడ్ అండ్ మ్యాన్హుడ్ ఇస్ సంథింగ్ వెరీ డిస్టింక్టివ్. Through the understanding of this alone, we can really become real human beings.
0: Manavattvam leni daiva bhakti, naitika pravartana leni desha bhakti, ivi rendu kudanu artham lenetunti margamulu.
1: Not realizing the divinity in manhood, it's useless. Or loving one's nation without ethics also is useless.
0: Kanuka manavattvamto kudinetunti daiva bhaktiye నిజమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతుంది.
1: ఇట్స్ మ్యాన్హుడ్ కంబైన్డ్ విత్ లవ్ ఫర్ గాడ్, ఇట్ ఇస్ రియల్ మ్యాన్హుడ్.
0: ఈ మానవత్వం అనగా మనిషికి మనిషికి మధ్య నున్న సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
1: మ్యాన్హుడ్ ఇస్ సంథింగ్ విచ్ రికగ్నైజెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: నైతిక ప్రవర్తన లేని దేశభక్తి.
1: విదౌట్ మొరాలిటీ టు లవ్ ద నేషన్.
0: కనుక నైతిక ప్రవర్తన మానవత్వమునకు ఎంతయో ఉపకరిస్తుంది.
1: Therefore, to lead a moral life is very essential to a human being.
0: దివ్యత్వమునకు నైతికము ఆధ్యాత్మికము రెండు రెక్కల వంటివి.
1: For divinity, morality and spirituality are like two wings.
0: ఇలాంటి మానవత్వమునకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క అంగములు ఈనాడు మనం కోల్పోయినాము.
1: Today, the main basis for manhood has collapsed.
0: ప్రపంచములో ఎక్కడ చూచిన కూడాను రాజకీయ కల్లోలములు అనాత్మ వాదనలు కోటా పోటీలుగా పడుతున్నవి.
1: టుడే వెన్ వి సీ ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ దర్ ఇస్ ఆల్వేస్ పాలిటిక్స్ అండ్ దర్ ఇస్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ బిట్వీన్ ది ఆత్మ అండ్ మ్యాన్.
0: ఈనాటి ప్రపంచము దుష్ట గుణములనేటువంటి జబ్బుతో కుమిలిపోతున్నటువంటి రోగి వలె కనిపించుతున్నది.
1: టుడే ద వరల్డ్ ఇస్ డిసీజ్డ్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇట్టి దుష్ట గుణములనేటువంటి రోగమును నివారణ గావించుటకు సరి అయినటువంటి ఔషధము ఒక ఆధ్యాత్మికమే.
1: టు రిమూవ్ దిస్ డిజీజ్ ఫ్రమ్ ద వరల్డ్ ది ఓన్లీ మెడిసిన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: కనుక ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేటువంటి ఆధ్యాత్మికం ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నిజముగా మానవుని వలె ప్రవర్తించట దానవుని వలనో లేక పశువు వలనో ప్రవర్తించుటకు పూనుకుంటున్నాడు.
1: It's because man has forgotten this underlying spirituality that he is conducting himself even worse than beasts.
0: Pashuvuga putti pashuvuga pravartinchadamlo dosham ledu.
1: Being born as a beast and conducting oneself as a beast, there's nothing wrong.
0: Manavudiga putti pashuvuga pravartinchadamu pashuvu kante heenanga tostundi.
1: But to be born as a man and to conduct oneself as a beast, it's worse than being a beast.
0: Kanuka manavudaneetunti vaadu మానవత్వంకు తగిన సాత్వికతను మనం సంపాదించాలి.
1: Therefore, a man who has to be a man should deserve himself to be a man.
0: పుణ్యమునకు పాపమునకు మన చర్యలే ప్రధానమైనటువంటివి.
1: For good deeds and for wicked deeds, our behavior is the basis.
0: అష్టాదశ పురాణేషు వాసిష్ఠ వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ యొక్క 18 పురాణముల యొక్క సారము పరులకు ఉపకారము చేయటమే పుణ్యమని పరును హింసించి పాపం కట్టుకోవటమే ఒక విధమైనటువంటి దుష్ట కర్మలని బోధిస్తూ వచ్చింది.
1: ది ఎసెన్స్ ఆఫ్ ద పురాణాస్ టెల్స్ us దట్ ఇఫ్ యు ఆర్ అన్కైండ్ టు అదర్ పీపుల్ దోస్ ఆర్ ద వికెడ్ డీడ్స్ అండ్ ఇఫ్ యు సర్వ్ హ్యూమానిటీ దోస్ ఆర్ ద గుడ్ డీడ్స్.
0: ఇతరులను బాధ పెట్టకూడదు.
1: డోంట్ టార్చర్ అదర్స్.
0: ఇతరుల మనసును నొప్పించరాదు.
1: డోంట్ హర్ట్ ద మైండ్ ఆఫ్ అదర్స్.

0: కారణమేమనగా అందరి హృదయమునందు కూడాను ఆత్మస్వరూపుడుగా దైవత్తుడై ఉన్నాడు.
1: The reason being that in everybody's heart, God is in the form of the Atma.
0: కనుకని యూనిటీ ఆఫ్ డివినిటీ అనేటువంటిది ఇది కేవలము సామాన్యమైనదిగా భావించక సహజమైనటువంటిదిగా మనం విశ్వసించాలి.
1: We'll have to realize this unity of divinity is not something that is alien to us, but something that is innate.
0: Aithe unity divinity ee rendittiki sanneetha sambandham unnadani bhavinchavachunu. Ee sanneetha sambandham ee reethiga manaku labhistundi?
1: Well, we can understand that there is connection between unity and divinity, but how can we get this?
0: Unity divinity ki mottamodata purity kavali.
1: For unity and divinity you have to have purity.
0: ఈ ప్యూరిటీని మనం అభివృద్ధి చేసుకోవాలంటే చారిటీ చేయాలి.
1: ఇఫ్ వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ప్యూరిటీ విద్ ఇన్ అస్ వీ విల్ హ్యావ్ టు డూ సాక్రిఫైస్.
0: కనుకనే చారిటీ, ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ ఈ నాలుగింటి యొక్క మార్గములపైని, నాలుగింటి యొక్క స్తంభములపైని ఈ జీవితం అనే సౌధము ఆధారపడి ఉంటుంది.
1: Therefore, the happiness of mankind depends upon the four pillars of charity, purity, unity, divinity.
0: Anduvalane mottamota manavunaku dharmame pradhanamu aneetvanti yokka sooktini bodhisthu vachindi shastramu.
1: Therefore, shastras has been proclaiming that righteousness is the thing for man.
0: Dharma managa itarulaku mana shakti anusaramu lenitvanti variki todupattamu vallaku తగినటువంటి సహాయం చేయటము దీనిని చారిటీ అనేటువంటి యొక్క పేరుతో లోకములో చలామణి అవుతూ వస్తుంది.
1: చారిటీ ఇస్ దట్ విచ్ ట్రైస్ టు హెల్ప్ పీపుల్ ఇన్ నీడ్ అండ్ గివ్ ఇమెన్స్ హెల్ప్ టు దోస్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్.
0: ఇది ఈ త్యాగము చేసేటువంటిది కూడాను హృదయపూర్వకంగా త్యాగం చేయాలి.
1: ద సాక్రిఫైస్ దట్ ఇస్ మేడ్ షుడ్ బి ఫ్రమ్ ద హార్ట్.
0: ఇక్కడ త్యాగమునకు విలువ కాని ఇచ్చే పదార్థమునకు విలువ కాదు.
1: ద thing is that one should know the heart behind it and not the thing that is given.
0: Manamu chetiki gadiyaralu kattuntam.
1: We have got the wrist watch on our wrist.
0: Ee gadiyaram enta viluva ani manam adugutam.
1: What is the value of this watch?
0: Gadiyaramunku viluva gaadu manam chudavalsindi.
1: We are not to see
0: time ku viluva ivvali.
1: We are not to see the value of the watch, but
0: watch is not value, time is value.
1: Time is valuable, not the watch.
0: కనుక మనము టైముకు కాలమునకు ఎటువంటి ప్రధానమిస్తున్నామో అదే విధముగానే మనము చేసేటువంటి ఒక భావమునకు విలువనివ్వాలి కాని ధనమునకు విలువనివ్వరాదు.
1: Just the way in which we are attaching value to the time and not to the watch, we should attach value to the bhava of giving the charity and not the
0: భావమే మానవుని విలువ.
1: It is this feeling that is worthy.
0: ఈ విలువలన్నీ త్యాగము ఒక విధమైన మార్గం నందు ప్రవేశమవుతుంది.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద వర్ది యాక్ట్ దట్ వన్ కెన్ సాక్రిఫైస్.
0: కనుకని మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఈ మొరాలిటీ దీనిలో ఉండేటువంటి యొక్క గుణముల యొక్క స్వభావమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ఇట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ మొరాలిటీ దట్ అటాచెస్ వాల్యూ టు మ్యాన్హుడ్.
0: ఇలాంటి త్యాగమునకు మొట్టమొదట మనము మొదటి సోపానంగా భావించాలి.
1: So sacrifice is something which is the first step.
0: ఇలాంటి మానవత్వము స్త్రీ పురుషులందు సమత్వంగానే ఉంటుండాలి.
1: This quality of being a human being is common to both man and woman.
0: ఒక విధంగా ఈనాడు మానవుడు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు.
1: Today man is trying to progress in science.
0: రాజకీయ పరిణామము జగత్తులో అనేక విధములుగా కనిపించుచున్నవి.
1: There are varied ways in this political things are happening here.
0: ఆర్థిక పరిణామం కూడాను కనిపించుచున్నది.
1: In the economic field also many things.
0: సాంఘిక పరిణామం కూడాను కనిపించుచున్నది.
1: Even in other aspects also there is much change in society.
0: కానీ మానసిక పరిణామం కనిపించటం లేదు.
1: But there is no transformation in man.
0: ఎన్ని విధములైనటువంటి ఆర్థిక, రాజకీయ, నైతిక పరిణామములు ఉండినప్పటికీ మానసిక పరిణామమే లేకుండినా మానవత్వం ఏమాత్రం కూడాను శోభించదు.
1: There has been lot of changes in the economic field, in the political field, in the social field, but there seems to be no change in the mind of man.
0: మానసిక పరిణామమునకు పూర్వము ఆధ్యాత్మిక పరిణామం కూడాను అవసరం.
1: Before the change in man's mind, there should be change in spiritual.
0: ఆధ్యాత్మిక మానసిక పరిణామములే మానవత్వమును సరైనటువంటి మార్గమును నడిపిస్తుంది.
1: It is the change that comes over man mentally and spiritually brings the transformation.
0: కనుకు ఇట్టి పరిణామమును మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట సద్గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: If we have got to obtain this transformation, first we should cultivate good qualities.
0: నాటిన మొక్క అభివృద్ధి కావాలన్న దానికి సరైనటువంటి వేళవేళకు నీరు పోసి దానికి సకాలంలో ఎరువులు వేసి దాన్ని సంరక్షించుకునేటువంటి కంచెలు కట్టినప్పుడే ఇది వృక్షమై మనం ఆశించినటువంటి ఫలపుష్పములను అందిస్తుంది.
1: ఇట్స్ వెన్ యూ ప్లాంట్ ఎ స్మాల్ సాప్లింగ్ ఓన్లీ వెన్ వీ వాటర్ ఇట్ అండ్ వీ గివ్ ఇట్ మెన్యూర్ అండ్ వీ బిల్డ్ ఎ ఫెన్స్ అరౌండ్ ఇట్ ఇట్స్ ఓన్లీ దెన్ ఇట్ గ్రోస్ ఇన్ ఎ ట్రీ అండ్ బేర్స్ ఫ్రూట్.
0: విత్తనము వృక్షమై ఫలపుష్పములను అందించవలనన్నా విత్తనం మొదలు ఏమవుతుంది?
1: It's only when we sow the seed first, then only it grows, bears blossoms and fruits.
0: Tanu mattilo tana roopamunu naashanam cheskunnappude adi mokkaga bayilderutundi.
1: It's when the seed completely dissolves its identity in the mud that it becomes a plant.
0: Adhe vidhamugane ee manavattam yokka aakaramaina dehatattvanni kontha varaku manam marchinappude indulo unna divyattam aneetuntini manaku abhivruddhi nondutundi.
1: In the same way, if man forgets that he is the body, it's only then he can realize his divinity.
0: Aham dehasmi aneetunte bhavam mundinanta varaku manavuniki sukadukkamulu tappinevu kaadu.
1: As long as he feels that identifies himself in the body, he definitely has to experience pain and pleasure.
0: Sarvam atmamayam.
1: Everything is atma.
0: Ilanti bhavamunu manamu abhruddhi parchukovali.
1: We have got to foster this feeling.
0: అప్పుడే మనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనము పోషించుకోవటానికి తగిన కృషి చేయగలము.
1: ఇట్స్ ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు సీ ద డివినిటీ ఇన్ us.
0: అందులో స్త్రీల యందు మరింత పవిత్రమైనటువంటి స్థానమును మనం పోషించుకోవాలి.
1: ఎస్పెషలీ ఇన్ విమెన్ వీ విల్ హ్యావ్ టు కల్టివేట్ గ్రేటర్ ప్యూరిటీ.
0: కారణమేమనగా దేశమునకు భారతోద్ధారకులు కాగా అవలసినటువంటి యొక్క పుత్ర రత్నాలను ఈ తల్లి యొక్క గర్భము ద్వారానే ఆవిర్భవించాలి.
1: ద రీజన్ బీయింగ్ దట్ టుమారో ఇన్ భారత్ దోస్ సన్స్ ఇలస్ట్రియస్ సన్స్ హ్యావ్ టు బి బోర్న్ త్రూ ద విమెన్.
0: స్త్రీల యందు భగవద్గీత యందు చెప్పినట్టుగా ఏడు శక్తులు ఉంటున్నవి.
1: భగవద్గీత హ్యాస్ టోల్డ్ us దర్ ఇస్ ట్రెమెండస్ పవర్ ఇన్ విమెన్.
0: పురుషుని యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నది.
1: ఇన్ మ్యాన్ దర్ ఆర్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ పవర్.
0: కనుక శక్తులకు తగినట్టుగా ఈ యొక్క వ్యక్తులు ప్రవర్తించుటకు పూనుకోవాలి.
1: సో అన్ ఇండివిజువల్ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద ఇన్నేట్ పవర్ విద్ ఇన్.
0: సత్య త్యాగ శాంతి సుఖములు ఈ విధమైనటువంటి గుణములతో ఈ స్త్రీలు వర్ధిల్లుతూ ఉంటారు.
1: ద విమెన్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ పీస్.
0: స్త్రీలు నిరంతరము కూడాను కాలము యొక్క పరిణామమును పవిత్రత యొక్క కాంతిని తాము ఆశిస్తూ ఉంటారు.
1: Women always desire that there should be prosperity.
0: Arjunaku Subhadraku undinatvanti teda meeku aneka pariyanam cheppanu.
1: I have told you many a time the difference between the Arjuna and Subhadra.
0: Abhimanyudu maraninchina samayamulo Arjunudu vilapinchinatvanti margamu Subhadra vilapinchinatvanti margamulo ee yokka teda manaku chakkaga artham avutundi.
1: The difference between the two of them we can see when both of them grieved over the death of Abhimanyu.
0: Tandri nirantaramu putra vatsalyam cheta deha bhranti cheta tama yokka bhavishyattu yokka abhruddhi kosamai paatu padutuntadu.
1: Father being attached more to the body and to the later prosperity, he suffers under this illusion.
0: Kevalamu desham yokka patuttamunu desham yokka vayas pramanamunu ee tandri vicharistuntadu.
1: Father always tries to think about the body and its aspects.
0: Kanukane tandri ayinatundi Arjunudu vilapinchetundi okka vidhananni meeru kontha vicharinchali.
1: You will have to see how Arjuna grieves over his son.

ఘనభుజశాలి ధైర్యకని కమ్మని ముద్దుల మూటగట్టు నా తనయుని చంపు కోసమిటు దాపురమయ్యను పాడు యుద్ధము. ఏమని బ్రతుకెంగలాడ అభిమన్యుని బలి ఇచ్చి ఈ గడించిన విజయం దేలా.

0: అని విలపించాడు అర్జునుడు.
1: అర్జున గ్రీవ్ సింగ్ వాట్ వాజ్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్లడీ వార్ విచ్ పుట్ ఎన్ ఎండ్ టు మై సన్ హు వాజ్ అ వారియర్ హు వాజ్ అ హీరో హు వాజ్ అ వెరీ కాన్క్రెటైజేషన్ ఆఫ్ బ్యూటీ ఐ హావ్ సాక్రిఫైస్డ్ మై అభిమన్యు వాట్ ఇస్ ఇట్ ఐ హావ్ వన్ మై సన్ కెనాట్ నౌ అటైన్ ద కింగ్డమ్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ బ్యాగేజ్.
0: ఇంకా సుభద్ర విలపించేటువంటి విధానం చూస్తే మునుపటి రామరాజ్యమున ముద్దుల బిడ్డలకి

ద్వాపర ధర్మము నాలుగు పాదము చనుతరీ.

0: మున ముద్దుల బిడ్డలకే చునట్టి ఏ వనితయు లేకపోయనట.
1: ఆర్ దేర్ నో విమెన్ యాజ్ దే క్రైడ్ ఓవర్ ద బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఆఫ్ రామరాజ్య.
0: అప్పుడే కనపడజొచ్చుచున్నవి కలికాల సమాగమ గుర్తులు.
1: From the time of Ramarajya, coming to the Dwapara Yuga, one understands how the Kali Yuga will come and there will be grief.
0: Kala Marpula Pramanamunu Talli Gurtistuntadi.
1: Mother can understand the changes that goes on from age to age.
0: Deha Marpula Yuga Pramanamunu Tandri Gurtistuntadu.
1: Father understands the changes that comes over the body.
0: Neetu Pudagavanti Deha Pramanamune Tandri Aasistuntadu.
1: Father only can realize the essence of the body, which is like a
0: amrutamayinatunte yokka atmatattvamane talli yochistuntadi.
1: Mother thinks about the divinity.
0: Kanuka talli prema kevalamu oka divya murtito cherinatvantidiga untuntadi.
1: Therefore mother's love is something which is combined with the divinity.
0: Atti talluluga tayaru kavatamu ee naadu atyavasaramu.
1: It is imperative today that everybody should become such mothers.
0: Uttama bharyala kante ఉత్తమ మాతృమూర్తి తయారు కావటం అత్యవసరం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ గుడ్ వైఫ్ ఇట్స్ మచ్ బెటర్ టు బికమ్ అ గుడ్ మదర్.
0: ఈనాడు లోకములో మంచి భార్య కనిపిస్తుంది కానీ మంచి తల్లి కనిపించాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ వీ కెన్ సీ గుడ్ వైఫ్ బట్ వీ కెనాట్ సీ గుడ్ మదర్స్.
0: ఈ గొప్ప భార్య కేవలం భర్తకు మాత్రమే అనుకూలంగా ఉంటారు.
1: దిస్ లేడీ హూ ఇస్ అ గుడ్ వైఫ్ షీ విల్ ఓన్లీ బి యూస్ఫుల్ టు హర్ హస్బెండ్.
0: మంచి హృదయం కలిగినటువంటి యొక్క మాతృమూర్తి దేశమునికి ఒక విధమైన ఆదర్శమూర్తిగా రూపొందుతుంది.
1: A mother who has got this love in her and she is a good mother, she will be an illustrious example to the whole world.
0: ఇది ప్రాచీన కాలము నుండి కూడాను స్త్రీలయందు పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అందించుటకై అనేక విధములుగా కూడాను నిరూపిస్తూ వచ్చింది శాస్త్రము.
1: శాస్త్ర setting us examples of how from time immemorial there have been such great women who have been exemplary.
0: Sulapha Devi Vanita Ratname kada Maitreyi Sandilini Maguvalukara Sita Devi Meelo Janminchaleda Yamunita Bori Tana Praneesuni Bratikinchina Savitri Devi Meeloni Magudaye.
1: The host of women who were great like Sulabha, Maitreyi, Sita, Savitri and many more were women.
0: కలదు ఎందరో ముక్తి కాంతలు వెలసరిప్పుడు కూడా ధరలో.
1: ఈవెన్ టుడే దర్ ఆర్ మెనీ విమెన్ హూ కెన్ అటైన్ ద స్టేటస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీతత్వాన్ని మనము అప్పుడప్పుడు చింతించాలి.
1: దిస్ స్టేటస్ ఆఫ్ అ ఉమెన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్యూరిటీ వి విల్ హావ్ టు థింక్.
0: దీనికి మరుపు అనేటువంటిది ఏమాత్రమూ లేదు.
1: వి షుడ్ నాట్ ఫర్గెట్ దిస్.
0: మనకంటే ప్రత్యేకంగా ఇది ఒకటిగా ఉండినప్పుడే దీనిపైన మరుపు అనేటువంటిది మనకు ఉంటుంటుంది.
1: When there is something that is separate from us, then only we forget it.
0: అదే మనమైనప్పుడు దీనికి మరుపు అనేటువంటిది ఏలీతిగా లభిస్తుంది.
1: When it becomes a part of us, how can we forget it?
0: నీ చెవును నువ్వు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own ears?
0: నీ ముక్కును నీవు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own nose?
0: నీ తలను నీవు మర్చిపోతున్నావా?
1: Are you forgetting your own hair?
0: కారణం ఏమిటి? అది నీవే అయి ఉన్నావు.
1: The reason is because you are it itself.
0: Kanukane neevu marupu anekunte akka ye maatram avakasam ledu.
1: Therefore there is absolutely no chance of forgetting.
0: Needi kaanatuvantiki veruga undinatvanti dani paina neeku marupu anekunte ravinchutaku avakasam untuntadi.
1: It's something which you feel is separate from you, then only you forget it.
0: Kanuka ee divyatvamainatvanti yokka gunamulu mana yokka swabhavamulu దీనిని మరచుటకు ఏమాత్రం అవకాశం లేదు.
1: సో దీస్ డివైన్ క్వాలిటీస్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ ఇన్హెరిటెడ్ అండ్ వి డెఫినెట్లీ కెనాట్ ఫర్గెట్.
0: నిప్పుదేక నిమురు ఉండినట్టుగా ఉండదు కదా, అదే రీతిగా మన స్వభావం అనేటువంటిది లేకుండా ఈ పైకట్టు ఉండేటువంటి మాయలు అనేటువంటిది మనకు ఆవరించుటకు వీలు కాదు.
1: దేర్ ఇస్ నో యాష్ వితౌట్ ఫైర్. దెర్ఫోర్ దేర్ ఇస్ ఇన్నేట్ క్వాలిటీ డివినిటీ ఇన్ us అండ్ విచ్ వి కెనాట్ ఫర్గెట్. ఇట్స్ ఆల్వేస్ లేటెంట్.
0: కనుక మానవుడు మర్చవలసినటువంటిది కాదు.
1: So this is not something that man can forget.
0: Marupu anaga emiti?
1: What is forgetfulness?
0: Idi kevalamu balahinata yokka lakshanamu.
1: This is due to weakness.
0: Ee balahinataku kaaranam emiti?
1: What is the cause of this weakness?
0: Nityanubhavamlo lekapovatam.
1: It's because we don't practice it in daily life.
0: Nityanubhavamlo lekapovatuku kaaranam emiti?
1: What is the cause of not putting it into practice in daily life?
0: Satsangam cherakunda undatame.
1: It's because we don't get into good company.
0: Nityanubhavamlo untunte ఇది మర్చుటకు వీలు కాదు.
1: If this was something which was a part of our daily life, we would never have forgotten it.
0: Kana manamu nitya jeevitamulo idi pradhanamainatundi anganga manam bhavinchinappude ee manavatvanni manamu aacharana roopamaina prachara prabodham cheyatuku entaina avakasam untundi.
1: It's only when we realize that it is one of the most essential things in life, it's only then we'll be able to do good to mankind.
0: Jagattulo mottamodata upadi bhedamulo cheta bharya bhartalu talli kumarudu అనేటువంటి భేదములను పాటించవచ్చు.
1: మేబీ ఇన్ ద వరల్డ్ వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ సన్ అండ్ డాటర్.
0: అతిక్రమించడానికి ఏమాత్రము వీలుండదు.
1: బట్ వీ కెనాట్ గో బియాండ్ దిస్.
0: దీన్ని విసర్జించుటకు అసలే సాధ్యము కాదు.
1: వీ కెనాట్ గివ్ ఇట్ అప్ డెఫినెట్లీ.
0: కానీ ఆత్మ లక్ష్యముతో దేశ లక్ష్యాన్ని కొంతవరకు మనము మర్చడానికి అవకాశం ఉంటుంటాయి.
1: బట్ థింకింగ్ ఆఫ్ ది ఆత్మ వీల్ హ్యావ్ టు ట్రై at least to some extent to forget the body
0: consciousness. Kurano oka vedika vantidi.
1: The whole world is something like a stage.
0: Prati vyakti kurano andulo oka patra dhari.
1: Every individual is taking one role in it.
0: Prati patra dhari yendu undinatvanti oka divyatme sutra dhari.
1: The person who stages the whole thing is the director.
0: Patra dhari aneka veshamulu dharinchavachunu.
1: The actor may take many roles.
0: Kani divyatmeinatvanti vyakti okkade.
1: But the divine person is only one.
0: Ade reetiga ee yokka jagattulo aada maga purushulu stree bharya bharta aneetvanti veshamulu dharinchi tama tama kartavyanni taamu nirvartinchataku prayatninchavachu.
1: Maybe in the world we have this difference between man and woman, wife and husband, and each of you can do your duty according to the role.
0: Aithe iruvuru endukudunu samattamainte atma tattvam divyattanga unnatundi okkate.
1: But in both the divinity is the same.
0: Idi ettanaga
1: how is this?
0: Mysore pak, gulab jam, barfi, palko, jilebi, కీరు ఇత్యాది పదార్థములు మనం భుజించుటకై చేసుకుంటాం. ఇన్ని పదార్థములు ఎందు కూడా రూపనామములు వ్యత్యాసంగా ఉంటున్నాయి, కాని చక్కెర ఒక్కటే. అదే దివ్యత్వం. అదే రీతిగా స్త్రీ పురుషులు బాలుడు వృద్ధుడు యవ్వనుడు కౌమారి ఇలాంటి పేర్లు ప్రతిష్టలతో మనము జగత్తులో వ్యవహరిస్తున్నాము, కాని అందరి ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వం అదే నిజమైన మానవత్వం.
1: Just as we have a variety of sweets like Mysore Pak, Gulab Jamun, Laddu, etc. But the common thing there is sugar. In the same way there may be men and women, children, middle-aged, old people. Divinity is the same. How can we experience divinity? This is with us. This is a tumbler. There is water in this. There is sugar underneath it.
0: పై భాగంలో నీరు గోలినప్పుడు ఏ విధమైన రుచి లేకుండా ఉంటుండాలి.
1: బట్ ఇఫ్ యూ ఓన్లీ డ్రింక్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దర్ ఇస్ నో టేస్ట్.
0: అయితే ఈ రుచి లేకుండా పోవడానికి కారణం ఏంటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఆఫ్ ఇట్స్ టేస్ట్?
0: చక్కెర లేదా?
1: ఇస్ దేర్ నో షుగర్?
0: ఉంది అడుగు భాగంలో.
1: ఇట్ ఇస్ అండర్నీత్.
0: అయితే ఒక స్పూను తీసి ఆ అడుగును ఉన్న చక్కెరను చక్కగా మనం కలిపినప్పుడు నీటిలో అంత సర్వవ్యాపిగా ఈ మాధుర్యం చేరిపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి టేక్ ఎ స్పూన్ అండ్ స్టర్ ఇట్ దెన్ ద షుగర్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ద వాటర్.
0: మన హృదయమే ఒక టంబ్లర్.
1: ఆ హార్ట్ ఇస్ అ టంబ్లర్.
0: ఇందులో దివ్యత్వమే తగినటువంటి చక్కెర.
1: డివినిటీ ఇస్ ద షుగర్.
0: ఈ వరల్డ్ డిజైర్ ఈ ప్రాపంచిక విషయవాసనలే ఆ పైన కప్పుకున్నటువంటి జలం.
1: The upper part of the water are all the worldly desires.
0: ee prapanchika vishayavasanalu lekunte pai neeru manam traagutunnamu. Emi ruchi ledu, emi sukham ledu, emi aanandam leduni nirashaku nispruhaku guri ayipothunnam.
1: The despondency, the depression, the loss of pleasure and pain, it's because we are drinking the upper part of the water which is tasteless.
0: Kaani buddhi aneetvanti spoonu teesi ee hrudayam aneetvanti dantlo sadhana aneetvanti kalupu chesinappudu దైవత్వం అనేటువంటి సర్వత్రా వ్యాపిస్తుంది.
1: ఇట్ వెన్ వి టేక్ ద స్పూన్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ స్టర్ ఇట్ విద్ ఇన్ అవర్ హార్ట్ దెన్ ఇట్స్ ఓన్లీ దట్ ద డివినిటీ గెట్స్ మేనిఫెస్ట్ విద్ ఇన్.
0: కనుకనే సాధన అత్యవసరము అని.
1: దేర్ఫోర్ సాధన ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: స్పూన్ పెట్టినా గానీ ప్రయోజనం లేదు.
1: దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఓన్లీ కీపింగ్ ద స్పూన్.
0: స్పూన్తో అంత కలపాలి.
1: We have got to stir it with a spoon.
0: Adi nitya anitya vishaya parisilana shakti ani.
1: That is which fosters the discrimination between what is eternal and what is satyam,
0: edi nityam.
1: What is permanent, what is impermanent.
0: Kanuka ee satya nityamaina kunti oka tattvanni motta motta manam gurtinchi దానిని సర్వత్రా మన కార్యములయందు, మన మాటలయందు, మన చూపులయందు, మన తలపులయందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి యొక్క సారమే ప్రవేశించాలి.
1: Having understood what is permanent, what is impermanent, in our thought, word and deeds, we will have to make it a part of ourselves.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. రసస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వము హృదయమైనటువంటి పాత్రలో వేసుకున్నప్పుడు ఈ పాత్రకు ఏ భాగంలో ఎక్కడ రంధ్రం కొట్టినా ఈ రసమే వస్తుంది, కానీ నీరసము రావడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ వెన్ యూ పుట్ దిస్ డివినిటీ ఇన్ టు ద కంటైనర్ ఆఫ్ యూర్ హార్ట్ యూ మే ఈవెన్ మేక్ మెనీ పర్ఫరేషన్స్ బట్ యూ విల్ ఓన్లీ బి గెటింగ్ డివినిటీ.
0: కనుక ప్రతి హృదయం అనేటువంటి యొక్క దీని యందు కూడాను దేహము స్త్రీ పురుషుల యొక్క భేదముతో ఉండైనప్పటికీ హృదయం అనే పాత్రలు దివ్యత్వం అనేటువంటిది మానవత్వం అందరి యందు సమత్వంగానే ఉంటుండాలి.
1: There may be the difference, external difference between man and woman, but in the heart, if one fills it with divinity, it is the same.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Oka vyakti, oka Ramanna ani undavachunu. Atanu oka drama lo Maharaja vesham vesindavachunu.
1: There may be individual called Ramanna, and he may be taking the role of a king in a play.
0: Kani stage paina atanu king, Maharaja.
1: On the stage, he's a king.
0: వాడు స్టేజ్ కి వెనకపోతే వాడు రామన్న.
1: Behind the stage, he's Ramanna.
0: ఇంకా కొంతమంది ఆంధ్రులంతా చూసి ఉండవచ్చును, త్యాగయ్య వేషం వేసిండేది నాగయ్య.
1: Many Andhras may know that Tyagaya had taken the part of.
0: కాని నాగయ్య త్యాగయ్య వేషం వేసి ఈ వేదిక పైన నాగయ్య వదే యాక్ట్ చేస్తే అతనికి ఏమాత్రము గౌరవం ఉండదు.
1: If Nagaya, having taken the part of Tyagaya, acts like Nagaya on the stage, it wouldn't be any use.
0: ఈ వేదిక పైన త్యాగయ్య వలనే యాక్ట్ చేయాలి.
1: He should act as Tyagaya on the stage.
0: వేషం మాత్రం మార్పుగా ఉంది.
1: Maybe his part is different.
0: ఇప్పుడు ఈనాడు సింపోయం చేస్తున్నటువంటి సత్యసాయి, కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి విద్యార్థినులు.
1: Today the students who belong to the kingdom of Mother Sai.
0: వీరు స్త్రీలు.
1: They are women.
0: ఉపాధిని భేదమును పట్టి వీరు బాలికలుగా ఉంటున్నారు.
1: Maybe because of the external differences they are.
0: ఈ బాలికలు ఏదో ఒక వార్షికోత్సవ సమయంలోనూ ఒక డ్రామా వీరు ప్రదర్శించవచ్చు.
1: These young girls may put up a drama on the annual day.
0: ఈ ప్రదర్శనలో ఒక్క బాలిక మహారాజు మాదిరి, మరొక బాలిక మహారాణి మాదిరి వేషం వేయొచ్చు.
1: Maybe one girl takes the part of a king and the other girl takes the part of a queen.
0: స్టేజి పైన మహారాజు మహారాణిగా ఉన్నారు, కానీ యథార్థంగా చూస్తే వీరిద్దరూ గర్ల్స్.
1: Maybe on the stage they are the king and the queen, but truly they are two girls.
0: అదే విధంగా ఈ జగత్తంతా కూడాను ఒక గర్ల్స్ కాలేజీ వంటిది.
1: The whole world is something like a girls' college.
0: ఈ వేదిక పైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పాత్ర తీసుకున్నారు.
1: ఆన్ ది స్టేజ్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టేకన్ అ పార్ట్.
0: వారి వారి ఉపాధులను పట్టి వారు తమ తమ చర్యలు అనుసరిస్తున్నారు.
1: అకార్డింగ్ టు దర్ పార్ట్ దే యాక్ట్ ద రోల్.
0: కానీ లోపల మాత్రము ఇరువురికి ఒకే నిజతత్వము.
1: బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ బోత్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్.
0: పంచ ప్యాంటు పైజామా బుష్కోట్లు వేసినంత మాత్రం వీరు బాలురు కాదు. చీర జడలు ధరించినంత మాత్రం వీరు స్త్రీలని కాదు. ఇరువురు కూడాను స్త్రీతత్వమే.
1: దోస్ హు వేర్ ద ప్యాంట్స్ ద బుష్ కోట్ అండ్ ద ధోతి ఆర్ నాట్ మెన్ అండ్ దోస్ హు వేర్ ద ప్లాట్ అండ్ ద సారీ ఆర్ నాట్ విమెన్. ది ఎసెన్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్.
0: అయితే ఆడవారు మాత్రమే ఆశిస్తారా, మగవారు ఆశించరా అన్నాను.
1: నాట్ దట్ ఓన్లీ విమెన్ డిజైర్, డోంట్ మెన్ ఆల్సో డిజైర్.
0: దుఃఖం వస్తే ఆడవారైనా ఏడ్చేది, మగవారు ఏడ్చరా?
1: When sorrow comes, do only women cry, don't men cry?
0: కనుక ప్రాకృతమైన సంబంధమైనటువంటి యొక్క సర్వ గుణములు కూడాను ఆడ మగకు సమత్వంగానే ఉంటున్నాయి.
1: So those things which are attached to the world are same to both men and women.
0: ఏదైనా ఒక దుఃఖమైన వార్త విన్నప్పటికీ ఆడ మగ ఇరువురు కూడాను దుఃఖముతో కుమిలిపోతారు.
1: Physically strong to some extent he may be.
0: ఈ ఆకలి, దప్పి, నిద్ర, కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, దంభము ఇవన్నీ కూడాను బలహీనత యొక్క లక్షణాలు.
1: థర్స్ట్, హంగర్, జెలసీ, యాంగర్, అవరెస్ are all those which belong to weakness.
0: కనుక ఈ బలహీనతలు ఇరువురు ఎందు సమత్వంగానే ఉంటున్నాయి కాబట్టి ఇతను పురుషుడు అని ఎక్కడ చెప్పడానికి వీలవుతుంది.
1: Because these weaknesses are the same in both men and women.
0: దేశమనే పురమునందు సంచారం చేయటం వల్ల పురుషుడు స్త్రీను అని చెప్పొచ్చునే కాని బలహీనతలు ఇరువురికి సమత్వమే కనుక ఇరువురు కూడాను అబలలే.
1: Maybe because man is a little stronger physically, he might be called a man. But this weakness of all these qualities is the same to both man and woman. So how can we call man
0: stronger? Abalani, purushuni matram abala kadam cheppadaniki veelu kadu. Jagatreetiga purushulanu upayogapettachu kani purushudu kudano abalani.
1: We cannot call only women the weaker sex because man also has these weaknesses. For outward purposes, perhaps he is a man.
0: ఒకరు ఒక మార్గంలో దుఃఖించవచ్చును, మరొకరు మరొక మార్గంలో దుఃఖించవచ్చును.
1: మేబీ వన్ గ్రీవ్ ఇన్ వన్ వే, ది అదర్ వన్ ఇన్ ది అదర్.
0: అర్జునుడు దేహపటత్వాన్ని బట్టి, పుత్రవాత్సల్యం బట్టి తాను దుఃఖించాడు.
1: అర్జున
0: కాల ప్రమాణమును బట్టి, ఈ యొక్క యుగ యుగములకు ధర్మములు మార్పును బట్టి ఈ యొక్క సుభద్ర దుఃఖించింది.
1: అర్జున మైట్ హావ్ గ్రీవ్ ఫర్ అభిమన్యు టేకింగ్ ఇన్ టు అకౌంట్ హిస్ బాడీ. But Subhadra wept for him, taking into account the changes of the yuga.
0: Margamulu veru veru kavachunu kani gamyamu okkate.
1: Ways may be different, but the goal is the same.
0: Ee tattvanni chakkaga manam gurtinchukovadaniki Bhagavatamulandu sariyainatundi aadarshamulanta untunnayi.
1: Bhagavata has given us various examples to recognize this truth.
0: Okanadu raga gampanu chetapatti nugrulu eraganikani దారిలో బయలుదేరింది.
1: వన్ డే రాధ వెంట్ ఆన్ ద వే టేకింగ్ హర్ బాస్కెట్ టు కలెక్ట్.
0: క్రమక్రమేణ తాను ఒక బృందావనంలో ప్రవేశించడానికి ద్వారం దగ్గర నిల్చుకుంది.
1: దెన్ స్లోలీ అండ్ స్లోలీ షీ కేమ్ టు ద గేట్స్ ఆఫ్ బృందావన్.
0: ఈ బృందావనం ద్వారం దగ్గర ఒక పనివాడు ఉంటున్నాడు, వాచ్మ్యాన్, కాపలాదారి.
1: There was a watchman near the gates of Vrindavan.
0: ఈ కాపలాదారి ఈమెను అడ్డు చేశాడు.
1: This watchman prevented Radha from entering.
0: రాధ అడిగింది.
1: రాధ అడిగింది,
0: బృందావనంలో గోవులు అధికంగా చేరటం చేత ఇక్కడ నుగ్గులు అధికంగా చిక్కవచ్చును, కనుక నన్ను ప్రవేశపెట్టమనింది.
1: Because many cows move about in Vrindavan, I may be getting much of dung, so please allow me.
0: ఆ యొక్క కాపలాదారి, అమ్మా మీరెవరు? ఇక్కడ స్త్రీలు ప్రవేశించడానికి వీలు కాదు, ఇది కృష్ణుని యొక్క ఆజ్ఞ అన్నాడు.
1: He said it is Krishna's command that no woman should be allowed to enter.
0: రాధ యోచించింది, అయ్యా నీవిందులో ప్రవేశించవచ్చును, నేను మాత్రం ఎందుకు ప్రవేశించకూడదు అనింది.
1: రాధ thought, you can go, why should I not go?
0: నేను పురుషుడను, నీవు స్త్రీ, కనుక బృందావనంలో స్త్రీలు ప్రవేశించటకు ఏమాత్రం కూడా అధికారం లేదన్నాడు.
1: సో హీ సెడ్ ఐఎమ్ అ మ్యాన్, యూఆర్ అ వుమన్, అండ్ నో వుమన్ హ్యాస్ అథారిటీ టు ఎంటర్ బృందావన్.
0: తత్వం ఎరిగినటువంటి యొక్క వ్యక్తి కనుక రాధ, అయ్యా నీవు కేవలము డ్రస్సును ధరించినంత మాత్రమున నీవు పురుషునిగా భావిస్తున్నావు, పురుషుడు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరు, కృష్ణుడు ఒక్కడే పురుషుడు అనింది.
1: Radha, who knew the truth, she told him, O man, because you have worn the dress of a man, you are thinking you are a man. There is absolutely...
0: Sarvadrudu, Sarvavyapakudu, Sarvasaktimaita Nitintuvade Purushudu.
1: One who is all-powerful, omniscient and omnipotent is the only...
0: Raga dveshamulache, vishaya vasanulache, manavattamunu dharinchi, kevalamu, laukika drishtito pravattincheetuntivaru andaru kudanu, sthrilenu annadu.
1: Those people who suffer from dualities of pain and pleasure and various types of feelings, all of them are men.
0: Kanuka Vrindavanamlo praveshinchataku naaku kudanu adhikaram undi, neevu streene, nenu streene, neeku adhikaram undinappudu naaku enduku adhikaram ledani eemu vaadinchindi.
1: So you are also a woman, I am also a woman, so why do not I have the authority to enter into Vrindavan?
0: Ee satyanni gurtinche samayaniki Krishnudu praveshinchadu.
1: So when this truth was recognized, Krishna came.
0: కృష్ణుడు వచ్చి, రాధ నా నియమం నా నియమం, నియమాన్ని ఉల్లంఘించటం చేత నీవు సుంకాన్ని చెల్లించవలసి తప్పదు అన్నాడు.
1: కృష్ణ సెడ్ మై కమాండ్ ఇస్ మై కమాండ్, ఇఫ్ యు గో అగేన్స్ట్ ఇట్ యు గాట్ టు పే అ టాక్స్.
0: ఏమి ఈ సుంకము అని అడిగింది. అని చెప్పాడు. హృదయమే అర్పితం చేయటం దీనికి సుంకం అన్నాడు.
1: ద టాక్స్ ఈజ్ ఆఫరింగ్ యువర్ హార్ట్.
0: ఆమె చెప్పింది, ఏనాడో ఇచ్చాను నీకు హృదయం, ఈనాడు కొత్తగా ఇవ్వడానికి నాకు రెండు హృదయాలు లేవని.
1: రాధా సెడ్, ఐవ్ ఆల్రెడీ గివెన్ అవే మై హార్ట్, ఐ హావ్ నో టూ హార్ట్స్ టు గివ్ యు నౌ.
0: అక్కడే కృష్ణుడు చెప్పాడు,

0: శాక్షిత శరణ్యం వైనా కీర్తి బృందావనంబు.
1: So Vrindavan becomes a symbol which will proclaim the fame of the union between you and me.
0: Kanuka prakruti paramatma ee rendu kuda nu bimba pratibimbamulu.
1: Prakruti and paramatma are like the image and the reflection.
0: Kanuka stree purushulu aneetundidi daivam yokka pratibimbamule.
1: So man and woman are the reflections of God.
0: Ivi iruvuru kuda nu abalattamto koodinatvanti yokka vyaktule.
1: Both of them are those endowed with weakness.
0: Purusha tattvam okka daivattvam maatrame.
1: Manhood is only divinity.
0: Kanuka manavattvamunu anaga human value nu develop cheskovalanukunte abhivruddhi parchukovalanna stree purushulu iruvuru kudanu samangane deeniki taginatvanti kriyalu jarpali.
1: Therefore, if one has to understand what human values are, both men and women should strive to promote these human values.
0: ఈ విధమైనటువంటి దీనిని పోయినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వం మనలో ప్రాప్తిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి స్ట్రైవ్ టుగెదర్ ఫర్ దిస్ దెన్ వి విల్ మానిఫెస్ట్ డివినిటీ ఇన్ us.
0: కనుక ఈనాడు హ్యూమన్ వాల్యూ అనేటువంటిది కొత్తగా మనం సంపాదించుకుని తెచ్చుకునేటువంటివి కాదు.
1: సో టుడే హ్యూమన్ వాల్యూ ఇస్ నాట్ సంథింగ్ విచ్ వి హావ్ న్యూలీ ఆబ్టెయిన్డ్.
0: మనలో ఉండినటువంటి వాటినే మనము ఆచరణలో ఉంచాలి.
1: Is that which is within us we've got to put into practice.
0: Paritranaaya sadhunam vinachayata dushkutam dharma sansthapanaattaya sambhavami yuge yuge annaru anaga dharmamil cheeninchi undina dinini abhruti pachadaniki evartaramu kaadu.
1: If dharma had declined, nobody can resuscitate it.
0: Cheeninchetundi dharmam kaadu.
1: That which declines is not dharma.
0: Aithe dharmamunu punaruddharinchadaniki enduku avatarinchadu krishnudu anaga dharmamunu punaruddharinchadaniki kaadu ధర్మమును ప్రకటింప చేయటానికి.
1: వై డిడ్ దెన్ కృష్ణ డిసెండ్ టు దిస్ ఎర్త్ వన్ మై ఆస్క్ ఇట్ ఇస్ నాట్ టు రిసోసియేట్ ధర్మ బట్ ఇస్ ఓన్లీ
0: ఆచరణ యందు లేకపోవటం చేత ఆచరింప చేయడానికై తాను అవతరించాడు.
1: ఇట్స్ బికాస్ టు టెల్ హ్యూమన్ బీయింగ్స్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ధర్మం ఉన్నది ఆచరించేటువంటి వ్యక్తులు లేరు.
1: ధర్మ ఇస్ దేర్ బట్ దేర్ ఆర్ నో పీపుల్ టు పుట్ ఇన్
0: కనుకునే తిరిగి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త వరాణ్య బోధత అని ఈ అజ్ఞానము నిద్రలో ఉండినటువంటి మానవుని మేల్కొల్పి అయ్యా ధర్మమును ప్రవర్తింపచి ధర్మమును అభివృద్ధిపరచు ధర్మో రక్షతి రక్షిత ధర్మమును నీవు రక్షించువా ధర్మము నిన్ను రక్షిస్తుంది అని హెచ్చరిస్తూ వచ్చాడు ఈ యొక్క అవతారం నందు.
1: కృష్ణ డిసెండ్ టు ది ఎర్త్ బికాస్ హీ వాంటెడ్ టు అవేకన్ మ్యాన్ ఫ్రమ్ ద స్లీప్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ దెన్ టు టెల్ హిమ్ దట్ హీ షుడ్ బి రైచియస్ అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ద ధార్మిక ప్రిన్సిపల్.
0: అయితే ఈనాటి మానవులు యందు ఈ విధమైనటువంటి వికృతములు అభివృద్ది అయిపోయి మానవత్వాన్ని మరిపించేటువంటి చర్యలు పెంపొందించడానికి ఎంతవరకు మనం పాటుపడుతున్నాం, ఏ విధమైనటువంటి రీతిగా ఇవి పెరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని స్త్రీలు ముఖ్యంగా గుర్తించాలి.
1: టుడే మ్యాన్ కైండ్ ఇస్ ఫర్గెటింగ్ టు బి మ్యాన్హుడ్ ఇట్సెల్ఫ్ అండ్ వి విల్ హావ్ టు అండర్స్టాండ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్.
0: స్త్రీలు గర్భాధారణ భరింపవలెనుగా నవమాసంబులు మోసి కనిపించి ఘనబుద్ధులను నేర్పి తనయు నీయొసగేడి తల్లి తక్కువయౌనా. కనుకనే తల్లిదండ్రులంచును వెనుక నుంచిరి తండ్రి పేరును కలరు ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామం బెముందు. తల్లి గర్భమును ధరించి నవమాసములు మోసి పవిత్రమైనటువంటి సుతులను ప్రపంచమునకు అందించేటువంటి యొక్క స్థానం.
1: ద పొజిషన్ ఆఫ్ అ వుమన్ ఇస్ దాట్ షీ బేర్స్ అ చైల్డ్ విద్ ఇన్ హర్ ఫర్ 9 months అండ్ దెన్ వెన్ ఇట్ ఇస్ బోర్న్ షీ ఫాస్టర్స్ ఇట్ అండ్ టెన్సెస్ అబౌట్ గుడ్ క్వాలిటీస్.
0: అయితే ఈ గర్భమునందున్నటువంటి శిశువునకు తల్లికిని అవినాభావ సంబంధమైన ఇదిగా ఉంటుండాలి.
1: సో ద చైల్డ్ విచ్ ఇస్ విదిన్ ద వూమ్ ఆఫ్ ద మదర్ అండ్ ద మదర్ ఆర్ క్లోజ్లీ ఇంటర్లింక్డ్.
0: పూర్వము గర్భమునందున్నటువంటి సమయం లోపల ఆమెకు అనేక రకములైనటువంటి సద్గంత పఠనం తలపటము సత్సంగములో ప్రవేశింపచేయటము సత్కథలు చెప్పటము సత్కర్మలలో ఆచరింపచేయటము ఇలాంటివంతా కూడాను ప్రాచీన కాలంలో అభ్యసింప చేసేటువంటి వారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ అ ప్రాక్టీస్ దట్ వెన్ అ వుమన్ వాజ్ క్యారింగ్ షీ వుడ్ బి ఆస్క్డ్ టు బి ఇన్ గుడ్ కంపెనీ గుడ్ స్టోరీస్ వుడ్ బి టోల్డ్ టు హర్ and should be enjoined to do good actions.
0: వీరికి ప్రసవ సమయం నందు మార్కండేయ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ఈ ఆడవారంతా చేరి గానముగా పాడేటువంటి వారు.
1: During the time of Delivery, even beautiful stories of Dhruva, Prahallad and all these things would be
0: కారణం ఏమనగా ఈ కథలు తాను వింటుంటే ఈ పవిత్రమైన భావములు హృదయంలో చేరుతుంటే ఆ యొక్క పవిత్రమైన భావమంతా బిడ్డలో ప్రవేశించేటువంటివి.
1: It's because when she hears all these things that are so pure and sacred, these sacred and pure feelings would enter the child.
0: కనుకని పిల్లలు కూడాను బాల్యము నుండే ఈ పవిత్రమైన భావములతో పెరిగేటువంటి వారు.
1: Therefore, from childhood, children would be fostered with these sacred qualities.
0: ఈ కలి ప్రభావము చేత ఈనాడు ఏమైపోయింది? గర్భమును ధరించిరా, వారికి ఏమైనా కొంతవరకును చూడాలని ఇష్టపడితే 24 గంటల సేపు అక్కడ టెలివిజన్ లేకపోతే సినిమాలకు వెళ్లాలి. ఈ విధంగా వెళ్లటం చేత ఆ సినిమా పిక్చర్స్ అంతా చూచి ఆ చర్యలంతా లోపల పోయి ఈ టెలివిజన్ లో ఉండేటువంటివంతా చూచి కత్త గడపటకు ఈ పిల్లలు కూడా పుట్టేటువంటి వారు సినిమా బిడ్డలుగా పుడుతున్నారు.
1: టుడే ఇన్ ద కలియుగ వెన్ అ వుమన్ ఇస్ క్యారింగ్ ఆల్ ద 24 అవర్స్ షీ సీయింగ్ ఎ టెలివిజన్ ఆర్ ఎ సినిమా. And all those things that happen in the television or the cinema gets into the child.
0: Yad bhavam tad bhavati ani mana baita drishti etla untuntado mana lopala unnatundi drishti kudanu adhe reethiga roopondutundi.
1: So these children become cinema children. So whatever feelings we have within will be manifested outside.
0: Deeniki chakkani udaharanam Mahabharatamulo Arjunudu Padma Vyuhanni gurinchi Subhadraku cheptunnadu.
1: So in the Mahabharata to Subhadra is being told about this Padma Vyuha when Abhimanyu
0: wintu ee Padma Vyuham yokka aashchaaryamaina ati ramaneeyamaina tundi yokka vyuhanu taanu chintistu nidrinchindi.
1: So Subhadra slept after being told about this, about the beautiful aspects of the Padma Vyuha.
0: Ee cheppe katha anta kodanu lopala unnatundi bidda vintunnadu.
1: All the story was listened to by the child inside.
0: ఒకే ప్రేగు ఇరువురికి.
1: There is an indissoluble connection between the mother and the child.
0: ఈ వింటూ ఉండేటువంటి సుభద్ర అనుకోని అర్జునుడు ఇంకా మొదలు పెట్టినట్టు చెప్తూనే ఉంటున్నాడు.
1: అర్జున thought it was Subhadra who was listening and he was continuing the story.
0: తక్షణమే కృష్ణుడు ప్రవేశించి అర్జున వినేటువంటిది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు, లోపల బిడ్డ వింటుండాలి, ఈ యొక్క వ్యూహం ఈ విషయము ఇప్పుడు నీవు చెప్పకూడదు అన్నాడు.
1: So Krishna came and sort of warned Arjuna and then he said, it is not Subhadra who is listening, it is a child within, so stop it.
0: Devesinchayanta varaku cheppadu Arjunudu, tirigi velukuku vacheyatundi vishayamu Krishnunu yokka aagna cheta taanu viraminchukunnadu. Kanukane ee Padma Vyuhamulo praveshinchetundi danni maatrame taanu vinatam cheta praveshinchadu, tirigi velukuku vacheyadantlo vinalekapoyadu kanukane pranamunu kolipoyinadu.
1: So Arjuna told the story only as long as one could enter the Padma Vyuha and not get out of it. So later Abhimanyu got entangled in the Padma Vyuha and could not come out of it.
0: Kanuka prachina bharatiya sanskrutini manam okka turi vicharinchinappudu bayata jarigeetuvanti vanni kudanu garbhamlandu unnatundi biddaku sambandhinchinatundiga untuntayi.
1: Therefore all that happens outside is nothing but the reflection of what the child has learned.
0: Yoga udaharanam,
1: one small example.
0: Ye dwaparigamanandano ye traityayigamanandano eppudu jariginatuntivanta kudanu ee aadarshanga teeskovatam idi ye vidhanga avutundi ippudu kaliyugamlo em jarugutunnayi ilantivantanni meeru charchinchavachchu prashninchavachchu.
1: You might ask what is the use of taking as examples all that happened in the treta yuga, the dwapar yuga, and how does it be applied to the present times.
0: 2 సంవత్సరములకు పూర్వము బృందావనము లోపల నేను చేరి వేసుకుని ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాను.
1: 2 years back under a tree in Brindavan I was sitting on a chair.
0: అక్కడ ఒక స్వీపర్ భార్య 8వ నెల లోపల ఆ క్లీన్ చేసి వెళుతూ వెళుతూ ఒక కోతి పిల్లను చూచింది.
1: One sweeper's wife, she was carrying 8 months, she was sweeping there and as she was going she saw the little monkey.
0: కోతి పిల్లకు కాళ్ళు ఇట్లా ఉండకుండా ఇట్లా సొట్ట తిరిగి ఉన్నాయి.
1: Now that little monkey, instead of having legs straight, it had got bow legs.
0: ఆ బిడ్డ తల్లిని కరుచుకోవడానికి చాలా అవస్థపడుతూ ఉంటుండాలి.
1: So the little monkey was trying very hard to hold on to the mother monkey.
0: ఈ స్వీపర్ భార్య చూస్తూ దాన్ని నవ్వుతూ కూర్చుంది.
1: So this wife of the sweeper went on looking at it and laughing.
0: తల్లి ఎంతో ప్రయత్నం చేస్తుండాలి, బిడ్డ కూడా చాలా ప్రయత్నం చేస్తుండాలి, కానీ తల్లిని ఖర్చుకోలేకపోతుండాలి.
1: The mother monkey was trying, this little monkey was trying, but the little monkey could not hold on to
0: him. లేకుండా ప్రజా సమూహంతో ఉండటం చేత ఆ యొక్క కాలు పట్టుకుని ఈడ్చుకుని పోతుండాలి తల్లి.
1: Therefore the mother inevitably started to drag the little monkey.
0: అప్పుడే నేను రామబ్రహ్మంతో చెప్తాను, ఈ సమయంలో ఈ యొక్క వ్యక్తి ఈ విధమైనటువంటి దృశ్యాలు చూడకూడదు, దీన్ని ఇంత పరికించి ప్రత్యేకించి దీనిని యోచించడానికి ప్రయత్నం చేయకూడదు అన్నాను.
1: సో దెన్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ రామ బ్రహ్మ దట్ దిస్ లేడీ హూ ఇస్ ఇన్ దట్ స్టేజ్ షుడ్ నాట్ కీప్ ఆన్ పేయింగ్ అటెన్షన్ టు దిస్ థింగ్.
0: రెండో నెల లోపలి మా ఆసుపత్రికే పోయి పురుగు చేసుకుంది.
1: ఆఫ్టర్ 2 months షీ డెలివర్డ్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: ఈ బిడ్డకు కాళ్ళు ఇట్లా పుట్టాయి.
1: And her child had these curved legs.
0: ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలు జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి, కానీ దీని వల్ల ఇక జరిగింది అనేటువంటిది మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: There are so many such living examples in the world, but man is not able to realize why this.
0: కనుకనే మన యొక్క దృష్టిని పట్టే సృష్టి కూడా జరుగుతుండాలి. కనుక మానవులు స్త్రీలుగా ఉండినటువంటి వారు అనేక విధమైనటువంటి పవిత్ర భావాలను ప్రధానంగా వారు లోపల చేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద వరల్డ్ ఈస్ డ్యూ టు అవర్ విజన్. దేర్ఫోర్ ద విమెన్ షుడ్ ట్రై టు లుక్ అట్ ప్యూర్ థింగ్స్.
0: వారి భావములను ఆధారం చేసుకుని వారి యొక్క సంతతి అంతా భవిష్యత్తులో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది.
1: ఇఫ్ దే ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్ దెన్ డెఫినెట్లీ ద హోల్ వరల్డ్ విల్ ప్రాస్పర్.
0: కనుక స్త్రీలలో ప్రత్యేకమైనటువంటి యొక్క గుణములు ఏమిటంటే పవిత్ర భావములు అలవర్చుకోవాలి.
1: So the most important thing for a woman is to foster pure thoughts.
0: ఈ సత్య ప్రేమ స్త్రీల తత్వాన్ని ఏనాడు స్త్రీలు అభివృద్ధి పరచుకుందరో ఆనాడు జగత్తంతా కూడాను నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కలకలలాడుతూ కిలకల నవ్వుతుంది.
1: It's only when women can nourish the qualities of truth, love and the other virtues, then only the whole world will prosper and be joyous.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని స్త్రీ పురుషులు ఇరువురు కూడాను తగిన రీతిగా పోషించుకుని తద్వారా ఈ యొక్క జగత్తునకు తిరిగి సరైన యొక్క భావి భారత ఉద్దారకులుగా తీర్చిదిద్దడానికి పూనుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: Therefore both men and women should try to foster and nourish the divinity within them. It's only then that the whole world can prosper.
0: ఈ కాలేజీ విద్యార్థులు విద్యార్థినీయులు యువకులుగా ఉండటం చేత ఈనాటి నుండి పవిత్ర భావములను వారి హృదయంలో అభివృద్ధి పరచుకుని వాటిని ఆచరించుటకు అనుష్ఠించుటకు ఇతరులకు అందించుటకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహములతో ముందంజ వేయాలి.
1: కాలేజ్ స్టూడెంట్స్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ షుడ్ నరిష్ దిస్ ప్యూర్ థాట్స్ పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్ ఇట్స్ ఓన్లీ దెన్ దే విల్ బెనిఫిట్ ద వరల్డ్.
0: మీరు భావి భారతోద్ధారకులు కనుక ఈనాటి యొక్క బాలురు బాలికలే భవిష్యత్తులో వారొక అధికారులుగాను వారొక ఆఫీసర్లుగాను వారొక మినిస్టర్లుగాను ఇంకా ఎంతో పరిపాలనా బాధ్యతలుగాను అనుభవించేటువంటి వారుగా తయారవుతారు.
1: బికాస్ యు ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ఇండియా ఐదర్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ ఎస్ అ మినిస్టర్ ఆర్ ఇన్ వేరియస్ కెపాసిటీ ఇట్ ఈస్ ఇన్కంబెంట్ ఆన్ యూ దట్ యు ఫాస్టర్ అండ్ నరిష్ ప్యూర్ థాట్స్.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడాను ఈ బాలబాలికలపై ఆధారపడి ఉంటుండాలి.
1: The good and the bad of the world rests upon the shoulders of these young students.
0: మీరందరూ కూడాను మానవత్వాన్ని మరిస్తూ మానవత్వాన్ని పెంచుకొని మానవులు మానవులుగా జీవించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటిది మీలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ రియలైజ్ అండ్ ఫాస్టర్ అండ్ నరిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్.
0: మీరు స్త్రీలు అని అలక్ష్యం చేయటమని కానీ మేము పురుషులమని అహంకార పట్టం కానీ ఇది సరి అనేటువంటిది కాదు.
1: One should not feel proud that one is a man and a woman should not be neglected.
0: ఇది అహంకారమునకాని అలక్ష్యమునకాని సరైనటువంటి ఒక తత్వం కాదు.
1: One should never feel proud or neglect the other one. That is not proper.
0: ఇరువురు కూడాను సమానులే.
1: Both are equal.
0: ఈ సమత్వం అనేటువంటి దాంట్లో దివ్యత్వంలోనే సమత్వాన్ని అనుభవించాలి.
1: There is equality in this divinity. One should realize that.
0: ఈ సమత్వాన్ని ఏ విధంగా కూడాను భేదభావం పాటించక ఇరువురు కూడాను మానవత్వాన్ని పోషించుకోండి.
1: One should not make any differentiation about this equality and should foster this manhood in both of them.
0: ప్రేమ సహన త్యాగ సౌశీల్యములు ఈ నాలుగు కూడాను మానవ సౌధమునకు ప్రధానమైనటువంటి యొక్క స్తంభములు.
1: For the prosperity of the world, లవ్ ఫార్టిట్యూడ్ అండ్ వర్చ్యూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనలో ఉండినటువంటి యొక్క అగ్ని అనగా దివ్యశక్తి అనేటువంటి దాంతో మనము దుర్గుణములంతా కూడా భస్మం చేయడానికి ప్రయత్నించాలి.
1: We will have to burn all the bad qualities by the divine power.
0: ఇది సర్వమతముల యొక్క సమత్వము అనేటువంటి దాంతో పార్సీ మతము యొక్క అర్థాన్ని కూడా బోధిస్తూ వచ్చింది.
1: This should be consumed by the agni of the divine power. This is what the Parsi religion also tells us.
0: నిరంతరము కూడా దైవత్వాన్ని చింతించినప్పుడే మనలో దివ్యత్వం అనేటువంటిది కూడా అభివృద్ధి పొందుతుంది.
1: It's only when we think of God then divinity gets manifested within us.
0: కాని ఇతరులు బాధ పెట్టేటువంటి మాటలు కాని ఇతరులు నొప్పించేటువంటి మాటలు కాని మనం మాట్లాడక తిరిగి మనకే ఇది ఒక ఎదురు అస్త్రంగా అనుభవించవలసి వస్తుందని మీరు చింతించడం అత్యవసరము.
1: యూ విల్ హ్యావ్ టు టేక్ కేర్ దట్ ఇఫ్ యూ హర్ట్ ఎ పర్సన్ ఐదర్ ఇన్ థాట్ వర్డ్ ఆర్ డీడ్ ఇట్ విల్ అగైన్ రిఫ్లెక్ట్ అపాన్ యూ అండ్ రీబౌండ్.
0: ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఈ ప్రతిధ్వని ప్రతిఫలితము అనేటువంటిది ఎప్పటికైనా ఏ కర్మలకైనా ఉండక తప్పదు.
1: This reaction and resound will definitely come one day.
0: నీవు ఇతరులకు కీడు చేసే సమయంలో నవ్వుతూ నీవు చేయొచ్చు.
1: You may feel happy when you are doing harm to somebody.
0: కాని తిరిగి దీనిని ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: Later you will have to weep and reap the results.
0: నాలుకకు ఎముకలేదు కనుక ఇష్టమొచ్చినట్లుగా మనం మాట్లాడి ఇతరులు బాధ పెట్టకూడదు.
1: Because the tongue does not have any bone, you should not talk anything.
0: ఇది మనకు గాని మన సంపదకు గాని సంపత్తు గాని మన యొక్క పిల్లలకు గాని ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: This is not good either for us or for our children or for our prosperity.
0: కనుకని చెడపకురా చెడదవు అని ఇతరులు చెడిచినప్పుడు తప్పక ఇతరులు కాదు చెడేది మనమే చెడతాం.
1: When you harm somebody, it's not that somebody who is harmed, you are harmed.
0: ఇతరుల దోషములు నిరంతరము వెతికేటువంటి వాళ్ళలో దోషములు అభివృద్ధి అయిపోతాయి.
1: When you seek the faults of others, your own faults increase.
0: కారణం ఏమనగా ఇది ఒక ఫోటో ఇది మాదిరి మన యొక్క చిత్రములే మనకు అభివృద్ధి అయిపోతుంటాయి.
1: The reason being, it's something like a photo. It increases.
0: ఈ ఫోటోను ఎటువైపు తిప్పి దీనికి స్విచ్ చేస్తామో ఆ పిక్చర్ మనలో వచ్చి పడిపోతుంటాయి.
1: Whichever way we turn the camera and put on the switch, the photo comes.
0: ఇతరులపైన చెడ్డ భావంతో మనం చింతిస్తూ రావటం వల్ల ఆ చెడ్డ భావం మన హృదయంలోనే ప్రింట్ అయిపోతుంది.
1: Whenever we think of these bad and wicked things get imprinted in our heart.
0: దీనికును భాగవతములో చక్కని ఆదర్శం చెందించారు.
1: There is a nice example in the Bhagavata.
0: ఈ గోపికలు నిరంతరము కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ చింతన చేయటం చేత వారి హృదయమంతా కూడాను కృష్ణమయంగా మారిపోయింది.
1: These gopis who were all the time thinking of Krishna, in their hearts it said Krishna was imprinted.
0: దేనికి భయపడటం లేదు.
1: They were not afraid of anything.
0: దేనికి కంటిన్యూ తేవటం లేదు.
1: They were not crying for anything.
0: దేనికి వారు ఏమాత్రము విచారించటం లేదు.
1: They were not thinking of anything.
0: అందుకోసమనే ఉద్ధవునికి చెప్తున్నాడు కృష్ణుడు. ఉద్ధవ గోపికలు ఎలాంటి వారు అత్తలు మొట్టుకున్నా మరి భక్తులు కత్తులు నూరుచున్నా నోరెత్తరు కోపగించరు ఎటకేగరు భీతిల బోరు గోపికలు. కారణం ఏమిటి పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు. ఒక కాగితం పైన ప్రింట్ వేస్తే ఆ ప్రింట్ కాగితం రెండు ఒక్కటైపోయినట్టుగా నిరంతరము కృష్ణ కృష్ణ కృష్ణ అని చింత చేయటం చేత వారి హృదయం అనేటువంటి కాగితంలో కృష్ణుడు ప్రింట్ అయిపోయినాడు. ఇంకా కృష్ణుడు వేరు గోపికలు వేరు చేయడానికి వీలు కాదు. కనుక నిరంతరము కూడాను కృష్ణ చింతనతోనే గోపికలు సార్థకమైనారు అని చెప్పాడు.
1: ద గోపికర్స్ whatever the mother-in-law might say, whatever the husband might say, they never felt any anger, they never felt any fear, because in their hearts was imprinted eternally the image of Krishna, as an image would be printed upon paper, which becomes inseparable.
0: Putra vatsalyam cheta talli emga bhavistundadi krishnuni.
1: How is a mother thinking about her son?

0: వెన్న పట్టెన్నుగలో పుట్టున దినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: The mother is saying, whatever I give you, you do not eat, but you go to other people's houses and steal the butter.
0: Noranta venna vasana urantayu agadambu okate raddul goranta levu bala. Inta kuda nu levu nivu kani uramtha kuda nu allar chestunnavu emi ee shakti అని తాను ఆలోచిస్తూ వచ్చిందట.
1: She began to think, always his mouth smells of butter and the whole town is agog with all that Krishna does. What is the reason?
0: గోరంత లేవు బాల, నీ యొక్క రూపం చూస్తే చాలా చిన్నది అని ఈమె పుత్ర వాత్సల్యం చేత రూపంపై ఈ మనసుంతా లగ్నమైంది. కానీ గోపికలకు రూపం కాదు, భావం. ఈ భావం చేత కృష్ణుడు వాళ్ళు లీనమై ఉన్నాడు.
1: The mother says, he was such a tiny little thing and what is this that he is doing here so much power? But the gopis thought that he was not tiny but he was mighty.
0: Kanukane Bhagavatam yokka saram emtante bhava suddhi gnana siddhi ani rendittini nirnayam chesindi.
1: The meaning of the Bhagavata is purity of thought and then the fruit of it.
0: Kanuka prati vyakti kudanu bhavamunu suddhi chesukovali.
1: Every individual should purify one's feelings.
0: భావం శుద్ధి చేసుకున్నప్పుడే మానవత్వం కూడాను అభివృద్ధి పొందుతుంది.
1: When one purifies one's feelings, then
0: ఈ భావ శుద్ధి కావాలంటే కర్మాచరణ అత్యవసరం.
1: If feelings have been purified, one has to put into action.
0: పవిత్రమైన కర్మలు ఆచరించి మీ హృదయాన్ని శుద్ధిపరచుకొని తద్వారా మీ భవిష్యత్తునందు ఆదర్శవంతమైనటువంటి బాలబాలికలుగా తయారైపోయి జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: It is through pure action that one can purify one's heart. It's only then that one can envisage a glorious future. I desire that all the young boys and young girls should be exemplary and bring progress and prosperity to the world.

0: Many great people who think that they know the secret, they being unable to get round the illusion in this world, they have themselves disappeared from this world. Who are the great people who know this secret at all? Is there even one in this whole gathering who knows the secret?
1: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనం ఈ సమావేశము జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటం, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటైనటువంటి పొరపాటు.
0: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్, వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. వీ గ్యాదర్ ఇన్ కాన్ఫరెన్సెస్ విత్ వ్యూ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్. వీ ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. వీ థింక్ దట్ వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్. దేర్ ఆఫ్టర్ వీ ఆస్క్ అవర్ సెల్వ్స్, ఆర్ వీ ఫాలోయింగ్ ఇన్ ప్రాక్టీస్ ది సొల్యూషన్స్ దట్ వీ ఫైండ్ అండ్ ది ప్రిస్క్రిప్షన్స్ దట్ వీ మేక్ ఫర్ అవర్ సెల్వ్స్. దిస్ హెస్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, ఏ డిఫెక్ట్ విత్ అస్ ఇన్ డిస్కసింగ్ ఇన్ దిస్ మేనర్.
1: మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిధి సంబంధ బాంధవ్యం కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటాయి.
0: In man's life, it is only when there is an appropriate relationship and connection between different components of the community that life will become happy and life will become pleasurable.
1: సంఘమును విడిచి మానవుని ఒక్క క్షణమైనా కూడా జీవించుటకు సాధ్యం కాదు.
0: Man cannot live in isolation, isolated from the society, even for one moment.
1: కనుక అట్టి సంఘమునందు ఉన్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము.
0: సో ఇట్ ఈస్ ఎ గుడ్ పాత్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాత్ అండ్ ఎ యూస్ఫుల్ పాత్ టు రియలైజ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ విత్ విచ్ వీఆర్ కనెక్టెడ్ ఇంటిమేట్లీ అండ్ టు ఫైండ్ సొల్యూషన్స్ అండ్ సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్.
1: మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ ఇప్పుడు సమాజంతో ముడిపడి ఉంటుంటాయి.
0: Man's good and bad are inextricably tied up with the society of which he is a part.
1: సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తించవచ్చు. సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికి హాని కలిగిపోవచ్చు.
0: It is only when the society is good that man can also be good and do good to his environment.
2: But if the society is bad, man can become bad and do harm to his environment.
1: కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గం.
0: సో ది ప్రాపర్ పాత్ ఇస్ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్ ది వేస్ ఇన్ విచ్ వీ కెన్ డూ సర్వీస్ టు ది సొసైటీ అండ్ త్రూ సర్వీస్ టు ది సొసైటీ వీ షుడ్ అక్వైర్ ది రైట్ పాత్ ఆఫ్ యాక్షన్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
1: సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: For acquiring success in our attempt to do service to the society, the first step will be for us to acquire success in service to our own household in a limited manner.
1: తిరిగి మన గృహము యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి.
0: Before we can solve the problems of our household, we must first attempt to solve the problems of our individual self.
1: మనసునందు అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు.
0: A man who fills his mind with several problems, it will not be possible for him to do any service to the society.
1: ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు.
0: There is no other yoga, there is no other sadhana which is better than service to the society.
1: యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు.
0: The elders have told us and have defined yoga as one which consists in controlling one's own mind.
1: కానీ ఈ పవిత్రమైనటువంటి పదమునకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు.
0: But there are not people who have given the correct meaning and interpretation of this sacred word yoga.
1: చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని.
0: To control one's mind is something which is not possible for any individual.
1: అనాది కాలం నుంచి ఈ పదమును మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు.
0: From time immemorial, we have been using these words and we have been explaining yoga as consisting of controlling one's mind. But from time immemorial, there has not been an individual whom we know who has put this into practice.
1: Anaga chittavruttulnu sakramainaatunte margamlo pravesha pettatame arikattatam aneetunte arthanni manam gurtinchatam atyavasaram.
0: It is necessary that we should recognize the meaning that to put your mind along the right path is equivalent to controlling your mind.
1: Sankalpam lekunda manavudu ye vidhamgaru jeevinchataku veelu kaadu.
0: Man cannot live without some kind of sankalpa or some kind of a desire.
1: Kaduga itti sankalpam arikattina tarvata vaani jeevitham vyartame kada.
0: But if you control all thoughts and all ideas, it means the life becomes useless.
1: కానీ సంకల్పములను సక్రమమైనటువంటి సంకల్పములుగా విచారం సలిపి దాని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థం.
0: The true meaning of this control is to say that you should channelize your thoughts and ideas, put them in the right direction and put them in such a manner that they will be of service to your society and your environment.
1: ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట.
0: ఫ్రమ్ మెనీ పాస్ట్ ఏజెస్ దిస్ వర్డ్ సర్వీస్ టు ది సొసైటీ హ్యాస్ బీన్ అకంపనీయింగ్ us, హ్యాస్ బీన్ కమింగ్ అలాంగ్ విత్ us ఇన్ అవర్ లైవ్స్.
1: ఇది ఋషికులం నుంచి కూడాను ప్రారంభమైనటువంటిది.
0: దిస్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది రిషీస్ అండ్ ఫ్రమ్ ది టైమ్ ది రిషీస్ హెల్డ్ దేర్ గ్యాదరింగ్స్.
1: ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమం నందు వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పూనుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి.
0: Those were the golden days, those were the good days when around a rishi in the rishikula or in his ashram people tried to control their minds in this manner by channelizing their thoughts and ideas.
1: కానీ ఈనాడు రిషికులం అనేటువంటి దాంతో రుకారం పోయినది.
0: But today in the words rishikula the sound ra has disappeared.
1: Adi rukaram potam cheta shikulam shikulam shikulam ayipindi akada athuriki emaindi iskulam iskulam iskulam ayipindi ade ee naadu iskul aneetundi ga rishikulam pettukuntunnaru.
0: What was the rishikula, what was the gathering of the rishis after removing this sound ra? It has become ishikula iskula and it has become school today.
1: కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు.
0: బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్కూల్ యాజ్ వి హావ్ టుడే ఇట్ డస్ నాట్ అప్లై టు అవర్ నోషన్ ఆఫ్ ఎ ఋషికుల.
1: ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు.
0: Today in the school all kind of learning and education which we are getting relates intimately to the material world and to the material happiness and the world around us, but it is does not help us to do real service to the society.
1: కేవలం మనం సమాజమును దూరం చేసుకుని ఏదో ఘన కార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సంపుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతనే.
0: To isolate ourselves from the society, to stand at a distance from the society and to think that we are doing something great, something important, this is wrong.
1: Kanuka motta motta manam samaj seva yendu kontha varakunu palgoni tadwara mana deshamunaku taginatvanti yokka bhavishyattuku taginatvanti yokka baddhatalanu manam nelakolpi tadwara mana yokka sunnathamainatvanti yokka పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదల సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం.
0: టు రికగ్నైజ్ యాజ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్ టు పార్టిసిపేట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది సొసైటీ అండ్ దేర్ బై డూయింగ్ గుడ్ టు అవర్ ఓన్ కంట్రీ అండ్ బీ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఇన్ఫ్యూజ్ సేక్రెడ్ ఐడియల్స్ ఇన్ టు అవర్ థాట్స్ అండ్ ఇన్ అవర్ సర్వీస్ టు ది కంట్రీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది సత్యసాయి సేవాదల్.
1: కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా మనకు ఫలితం లభించడానికి వీలు కాదు.
0: Without taking part and participating in service, even if you do different kinds of sadhana, you are not going to get any benefit out of it.
1: ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
0: అకార్డింగ్ టు ది కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ అకార్డింగ్ టు ది ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ వీ హావ్ బీన్ టోల్డ్ దట్ మదర్ ఫాదర్ అండ్ గెస్ట్ అండ్ టీచర్ దే స్టాండ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు జరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నారు.
0: గాడ్లీ పీపుల్, పీపుల్ హూ ఆర్ సెయింట్లీ, సచ్ క్యారెక్టర్స్ వీ ఫైండ్ ఇన్ అవర్ పురాణాస్, ఇన్ అవర్ భాగవత అండ్ ఇన్ అవర్ భారత. సచ్ పర్సన్స్ హూ హ్యావ్ అబ్జర్వ్డ్ విత్ స్ట్రిక్ట్ అడ్హిరెన్స్ టు దిస్ స్టేయింగ్ అండ్ రిగార్డెడ్ మదర్ ఫాదర్ గెస్ట్ అండ్ టీచర్ యాజ్ గాడ్.
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడా తాను ప్రబోధించాడు.
0: ఇన్ అవర్ ట్రెడిషన్ కృష్ణ హూ వాజ్ ది ఇన్కార్నేషన్ హూ హ్యాడ్ ఆల్ ది పవర్స్ యట్ హీ సర్వ్ హిస్ టీచర్ సాందీప అండ్ బై సర్వింగ్ హిస్ టీచర్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ దట్ ది టీచర్ స్టాండ్స్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ గాడ్.
1: మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ విత్ మెనీ డెట్స్.
1: అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సర్పటం అనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడా మానవుడు గుర్తించాడు.
0: In order to discharge and liquidate such debts, man has to do service. Thereby he can liquidate the debts which he brings with him.
1: Rajasuya yagam salputunnatundi samayam lopala Krishnudu praveshinchi Dharmaja ee Rajasuya yagamlo naaku kodunu emaina oka sevanu labhinchadaniki veelunda naaku edaina oka sevanu andinchamani koraadu.
0: When the Rajasuya yaga was being performed, Krishna came into the yaga and asked Dharmaja, who was the performer, can you give me a suitable service during this yaga?
1: అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగా అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు.
0: Dharmaja then replied, yes, if you can tell me what is the appropriate kind of service which you can undertake, then I have no objection to give you that service.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యమును గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యములు నా డిగ్రీలు ఎలాంటివి? MA నా డిగ్రీ అన్నాడు.
0: Krishna then replied, you take cognizance of my abilities and of my power and of my training and I have a degree. The degree is an MA degree and taking cognizance of that, you give me work which is appropriate to my capacities.
1: Dharmarajuku ee yokka palukulu em matram artham kaledu. Swami, ee MA degree lo yokka artham emiti? Deeni yokka phalitam emiti? Deeni ghanata emiti ani prashninchadu.
0: Dharmaraja did not understand these words. Dharmaraja asked him in turn, what is this MA degree? What is the qualification? And what is it that you have acquired for this MA degree?
1: ఎం అనగా ఎంగిలాకులు, ఏ అంటగా ఎత్తివేయటము. ఎంగిలాకులు ఎత్తివేయటమే నా MA డిగ్రీ యొక్క లక్షణం అన్నాడు.
0: Krishna explained that M stands for used leaves, leaves in which you have taken your food. A stands for removing the leaves in which you have taken your food. This is the meaning of my degree MA.
1: కనుక రాజసూ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇన్ దిస్ రాజసూ యాగ కృష్ణ హూ ఈజ్ ఆల్ నోయింగ్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ హూ కెన్ డూ ఎనీ వర్క్ యట్ హీ అండర్టుక్ టు డూ దిస్ లిటిల్ మీన్ వర్క్ ఆఫ్ రిమూవింగ్ ది లీవ్స్ ఇన్ విచ్ పీపుల్ హ్యావ్ టేకెన్ దేర్ ఫుడ్.
1: అనగా దీని అంతరార్థం ఏమిటి? సేవయందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు.
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ కృష్ణ ఈస్ డెమోన్స్ట్రేటింగ్ అండ్ ప్రొక్లైమింగ్ టు ది వరల్డ్ దట్ దేర్ ఇస్ సో మచ్ సేక్రెడ్నెస్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ సర్వీస్.
1: సర్వశక్తిమయుడు అయినప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సారథిగా కూడా తాను కూర్చున్నాడు.
0: While being all powerful, while being capable of doing anything, yet he has undertaken to be a mere charioteer to Arjuna.
1: సేవనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కాని ఏదో తుచ్చమైనటువంటి పని అని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు.
0: In the context of service, for us to think that some service, some kind of work is
1: యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు.
0: What is the inner meaning of this? The inner meaning of this is Krishna is demonstrating and proclaiming

0: God. This is his duty.
1: ఒకానొక సమయమునందు శిష్యుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావు? అమ్మ, గోపాలుడితో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడు అన్నాడు.
0: At one time, when Krishna was a child, he came to his mother and asked mother Yashoda in great hurry. Yashoda looked at him and said, "What is the matter? What do you want? Why are you in such a hurry?" Krishna replied that along with the cowherd boys, he would also like to go out and look after the cows with the cowherd boys.
1: అప్పుడు యశోదా చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యములో సంచరిస్తాయి. అనేక ముండు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి. అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది. రేపటి దినం నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్ళవచ్చును వాటి వెంట అన్నది.
0: మదర్ కాల్ కృష్ణ అండ్ సెడ్, "Yes, the cows and the animals and the cattle, they generally go into the forest. The forest is full of thorns, full of stones and full of difficult paths. You cannot go into such a path. Tomorrow I will get you good shoes so that you may wear them and go into the forest along with the cowherd boys."
1: Amma, pasuvulu cheppulu vesukuntunnaya, avi vesukonappudu nenu matram enduku vesukovali ani prashninchadu Krishnudu.
0: Krishna asked the mother, "Mother, are the cattle wearing shoes? If the cattle are not wearing shoes, why should I wear shoes?"
1: అప్పుడు నాయన, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి. కానీ మానవుని పాదములు ఈ యొక్క ముండను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది.
0: Mother replied, "Cattle are animals. They have the strength to bear and meet the thorns and the stones. But you are a human being. Your legs are not made to meet the thorns and the stones."
1: అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిగా కాచేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని అన్నాడు.
0: Krishna then replied, "The cattle whom I am going to tend, they are the masters, and I am the servant who has to look after these masters. When the masters are not wearing shoes, is it right that the servant who has to serve them wear the shoes?"
1: అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు.
0: In that context, Krishna demonstrated and meant that we should not look upon these cattle as animals. We should look upon these cattle as mothers. In our tradition, every cow is to be regarded as a mother. That cow is to be regarded as a mother. That earth is to be regarded as a mother. These are our traditions. And Krishna is demonstrating that we should look upon the cow as a mother cow.
1: Antiye kadu, sarva jeevula yokka ఏకత్వమును కూడా నువ్వు కృష్ణుని ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
0: Not only this, Krishna wanted to prove and demonstrate the oneness of all living things. And in this context, he was demonstrating the oneness of all living things.
1: కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కాని సాధనని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన సల్పేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటము చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం.
0: It is wrong for us to think that to pray to God and serve God is the only right kind of service. We should recognize the oneness and the presence of God in all living things. Service to all living things should be recognized as equivalent to service to God.
1: Sarvagudu, sarvavyapakudu, sarvashaktimayudainatundi yokka paramaatmanu okka aakaramulo manam aaradhinchadamu paramaatmaniki mem manam apakaram chesina varame avutam kani paramaatmani yokka ganatanu manam chaala tuchyavarchinatundi varame avutame kani దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము.
0: The all knowing divinity, the omnipresent divinity, the ever powerful divinity, if we reduce such an all knowing divinity to one form and if we pray to him in one form, we are doing injustice to this all knowing omnipresent divinity.
1: కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should broaden our mind. We should broaden our thought. We should recognize God as being present everywhere. We should recognize him as being present not in one single form but in every living thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కార్యములో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును.

0: When we participate in such sacred work of service, we may get several obstructions and obstacles.
1: Kani atti బాధలకు కానీ అట్టి నిందల నిష్ఠూరములకు కానీ అట్టి దుఃఖములకు కానీ మనం ఏమాత్రం కూడా నువ్వు వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి.
0: We should never yield to such obstacles. We should never yield to abuses and harms that may come in our way. We must keep a firm objective and we should move forward unhesitatingly with that firm objective.
1: ఏకేశ్వరోపాసన సల్పినటువంటి చేతని మహమ్మదును మక్కా నుంచి కూడా తరిగి వేశారు.
0: Because of steadfastly sticking to one objective, Muhammad has been driven out of Makkah.
1: Sarvabhuta daya karunanu lokamunaku pracharam cheyatam chetane Christunaku silaku kottaru.
0: Because Christ taught to the whole world the recognition of all living beings and showing compassion to all living beings, Christ was crucified on a cross.
1: Kanuka manamu pavitramainatunte karyamlo palgonnatunte variki aneka rakamainatunte kashtamunu ventaadutustuntai kaani manam daanini lakshyam cheyakurdu ee naadu kaakapothe repaina kuda nu kooli poi raali poi kaali poiyetunte deyaniki manam ye maatram kuda nu lakshyam cheyakunda mana yokka divya lakshyanni maatrame drushti endulchukoni daivaanugrahamulaku taginatunte prayatnamunu manam paatu padali.
0: While participating in sacred work, we should never care for the troubles and the obstacles that come in a bodily sense to us. We should not care for the comfort of the body. We should keep the divine objective of service in our mind and we should follow this, earn the grace of the Lord.
1: కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడాను అత్యవసరం.
0: To promote such programs and to keep ourselves within this channel, within this path, certain disciplinary rules are necessary.
1: Kanuka atti nibandhanalu manam ee naadu niminchukotam cheta kevalam itti nibandhalu ee naatiki maatrame manam anubhavinchukotamu kevalam konni rakamlaitvanti yokka uchcharana salpukotam chetane ee mana yokka karyanni sadinchukolemu.
0: By accepting such regulations and by putting down such regulations for our work and for the work in which we wish to participate, merely by accepting regulations only for the purpose of today, we are not going to achieve our objective.
1: ee seva pradhanamainatundi sadhana ga manam bhavinchi ee sevalo unnatundi satyanni gurtinchadamu sevadala sabhyulaku chala atyavasaram.
0: It is necessary that members of the Seva Dal should recognize this sacred task of service as a sadhana. This is essential for their attitude.
1: Manu sevalu cheyutunnatundi samayam nundu tana trupti nimittamai tanu sevalu cheyutunnattuga bhavinchaka seva andukuneetundi yokka vyakti yokka santruptini maatrame manam lakshyam nunduchukoni seva cheyatamu uttamamainatundi seva.
0: While doing service, it is not enough if you have satisfaction of yourself. You should bear in mind that the person who is receiving the service from you should be satisfied.
1: తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కానీ లేక అనానుకూలమైనా జరుగుతున్నావా అనేటువంటి యొక్క దీన్ని మొట్టమొదట మనం విచారణ సల్పాలి.
0: You must first try and understand, try and interrogate yourself if by your service you are causing any inconvenience or any harm or any hurt to others.
1: సత్యసాయి సేవా సభ్యులేక అంతరాత్మని కొంతవరకు కుడును ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన.
0: The members of the Satya Sai Seva Dal should promulgate and propagate the ideals of Satya Sai Seva and thus they should broaden their own minds.
1: Kevalam manavulaku maatrame seva salpatam aneetundi sevaga kaaneradu sarva jeevulaku kudunu avasaramainatundi samayamlo seva cheyatam athyavasaram.
0: To serve only human beings cannot be called complete service. To be able to serve even all other living beings will also be called service.
1: Ishvara sarvabhutanam sarvabhutamuli yandu kudunu ishvaratvame unnadani satyanni kudunu mottamota meeru visheshinchali.
0: Ishvara is present in all living things. You must first recognize the truth that Ishvara is present in every living thing.
1: Atti pavitramainatundi bhavam mee hrudayamunandu sthirapadinappude mee sevakudunu sarthakam kaagaladu kaani atti vishwasam leka kevalam edo nee peru pratishthana nimittamai kaalamunu vyattam gaavinchukuneetundi ee sevallo palgonikudunu nee janma sarthakam kaaneradu.
0: It's only when such faith is firmly implanted in your mind that Ishvara is present in every living thing that your service will become fruitful and that you will attain salvation with your service. But if you do not have such faith, any service that you may render is not going to be fruitful.
1: Kanuka mottamota aatmavishwasanni balaparchukondi.
0: In the first instance, strengthen confidence in your own self.
1: అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు.
0: ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ యు విల్ డిజర్వ్ ది హ్యాపీనెస్ దట్ యు విష్ టు గెట్.
1: అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖమును ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పూనుకుంటావు.
0: ఇన్ సచ్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, ఇన్ సచ్ ఎ హ్యాపీ స్టేట్ యూ విల్ నాట్ మైండ్ ఎనీ డిఫికల్టీస్ దట్ యూ మే గెట్. యూ విల్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ సమ్ డిఫికల్టీ.
1: ఎప్పుడు త్యాగములకు నీవు పూనుకుంటువో ఆత్మానందం నీకు లభిస్తుంది.
0: When you are prepared for sacrifice, then you will get happiness and bliss.
1: దీనిని పురస్కరించుకుని వేదమునందు నకర్మణ నప్రజే అధనేన త్యాగేనికి అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
0: This is why in Vedas it has been said, if you want to reach the immortal state, you can do so and reach a state which cannot be reached by any other method but by sacrifice.
1: Vinaya videyata tyagamu ee moodu kudunu pradhanamainatundi sevaku.
0: For a member of sevadal, for a sevaka, there are certain essential qualities: the quality of humility, the quality of obedience, and the quality of sacrifice. These three are very essential for one who wants to do service.
1: Kanuka manam tyagam cheyaka manam sevalo palgonatam cheta kevalam manam oka vidhamainatundi sevaku viruddhamainatundi yokka phaltamani andukovadaniki samsiddham avutam.
0: If you are not prepared to sacrifice and yet you want to participate in service, then the fruit that you will get will not be consonant with the service that you do.
1: Sevadala sabhyulaku 6 masamulu training aina untundali ani cheppani neeti report lopala ninnayam chesaru.
0: In the report that has been presented to you, it has been stated that members of Sevadal should have training at least for a period of 3 months.
1: Kani idi ye training, etti training, ye vidhamainatundi yokka training manam andinchali anetundi dani ninnayam chesukoledu.
0: But it has not been explicitly stated or decided what is this kind of training and what is the training that you should get in these 3 months.
1: Intiye kaaka kevalam Sevadal sabhyulaku maatrame training antunnaru. అది చాలా పొరపాటు. సేవాదళం యొక్క లీడర్స్ కూడా ట్రైనింగ్ పెట్టినప్పుడే సభ్యులు చక్కని మార్గంలో పడతారు.
0: నాట్ ఓన్లీ దిస్, ఇట్ హాస్ బీన్ స్టేటెడ్ దట్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్ షుడ్ గెట్ ట్రైనింగ్. దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఈవెన్ ది లీడర్స్ ఆఫ్ దీస్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్ షుడ్ ఆల్సో గెట్ ది ట్రైనింగ్. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది ట్రైనింగ్ ఆస్పెక్ట్ విల్ బి కంప్లీట్.
1: సేవాదళం యొక్క అధికారులకు ఎట్టి ట్రైనింగ్ లేనటువంటి వారిగా ఉండినప్పుడు సేవాదళం యొక్క సభ్యులకు ఏ రీతిగా వారిని కంట్రోల్ చేయడానికి కానీ వారిని అరిగట్టడానికి కానీ వీలవుతుందో అనేటువంటిది మనం యోచించుకోవాలి.
0: When the leaders of Sevadal have not had any training, how can such untrained leaders control and lead the members of Sevadal is a matter which we have to give some attention to.
1: అట్టి తరబీదు లేనటువంటి వారు నాయకులు కావటం చేతనే మన భారతదేశం ఈ గతికి వచ్చింది.
0: Because such untrained people have become leaders and are leading in different spheres, our country Bharat has come to this pitiable state.
1: Kanukane motta mota ee yokka sangamana kaani ee yokka samajamana kaani eediviga undavalsinatundi vaadu training lopala tarbeedu pondinatundi vaade anaga dantlo saarthakata andukunnatundi vaade deeniki nayakudiga undatam lopala manam punukovali tappa nayakuluga undeyatundi vaaru training lekunda potam cheta alanti vaaru viraminchukovatam chaala manchidi.
0: For any association, for any group of people, or for any community, one who wants to become a leader and lead that group of people, he must first be trained. If he is not trained, how can he lead the people if he does not learn and have the training himself?
1: ఈ లీడర్స్ అనేటువంటి వారు ఏ రీతిగా ఉంటున్నారంటే వెనక నుంచి పుష్ చేయకూడదు, ముందు నుంచి నడిచి చూపించాలి.
0: Such leaders, the leaders will be correct people who should not push people from behind. They should move forward and lead the others behind them.
1: Indulo oka chinna udaharananga kuda meeku hechirinchadaniki nenu santoshapadutunnanu.
0: I am feeling happy to give you an example and to caution you in this regard.
1: Oka school lopala oka vidyarthiki 8 mandi 10 mandi guruvuluga untuntaru.
0: In a school, for a given student, normally there will be about 7 or 8 teachers.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల వారికి అధికారిగా ఉంటుంటారు.
0: Each teacher will be proficient in one subject of his own choice.
1: లెక్కల టీచర్ వస్తాడు, తాను ఏదో బోర్డులో రాస్తాడు, దీనికి కూడటమో తీసివేయటమో హెచ్చించటమో భాగించటమో చేయమని చెప్పని ఆజ్ఞాపిస్తాడు.
0: The teacher who teaches mathematics, he goes to the board and he writes some figures and he asks the student either to add, subtract, divide or multiply.
1: ఇంకా ఏదో భూగోళ శాస్త్రజ్ఞుడు వస్తుంటాడు, ఒక గ్లోబుని తీసుకుంటాడు, ఒక కర్ర పట్టుకుని వారికి చూపిస్తూ వారికి టీచ్ చేస్తుంటాడు.
0: Another teacher, a teacher of geography, he will bring a globe, he will bring a pointer, and he will point at various parts of the globe, and he will try to teach the geography.
1: ఈ గ్లోబ్ లోపల ఒక్క క్షణం లోపల అమెరికా నుంచి రష్యాకు, రష్యా నుంచి చైనాకు, చైనాకు నుంచి ఇండియాకు మార్క్ చూపిస్తాడు.
0: On this globe, the teacher, in one moment, he will move from Russia to America, from America to China, and from China to Japan in one moment.
1: ఇంకా హిస్టరీ టీచర్ వస్తాడు, బుక్ పట్టుకుంటాడు, అనేక రకములుగా అర్థం కానటువంటివన్నీ వ్యర్థంగా పోగుతుంటాడు.
0: Next will be a teacher of history. He will hold a book and he will keep on reading things which have no meaning at all, and he will continue to make statements which are meaningless.
1: ఇది రకంగా అనేక సబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్స్పెరిమెంట్లు జరపటము లేక దాంట్లో ల్యాబొరేటరీ లేకపోవటము ఎన్నో రకములుగా వాళ్లకు టీచ్ చేయటం జరుగుతూ ఉంటుంటాయి.
0: In this manner, different teachers who are proficient in different subjects, they will be coming into the class and they will be doing some experiments or demonstrations. This is the kind of teaching which they will be doing.
1: Inka ee 20 teacher lopala oka drill teacher kuda untuntadu.
0: Among such teachers, there is usually also one teacher who is a drill master.
1: Athane em chestadu? 1 2 3.
0: This drill teacher will come into the class and will make the boys move their limbs by saying 1 2 3 and so on.
1: Kavaku taru chesi ee pillalaku chupistuntadu mana satya sai yokka samasthalu endu ee drill teacher vanti variga tayar kavali.
0: వారు
1: చేసి చూపించేటువంటి యొక్క దీనిగా వారు రూపొందించినప్పుడే మన యొక్క సంస్థలు మన యొక్క ఆశయాలు కూడా ఈ జగత్తుకు అందించి సేవలు సలిపినటువంటి వారం అవుతాం.
0: What we should note here is that the drill teacher performs the drill and demonstrates to the students how they should do the drill. Our Satya Sai Sevadal members and leaders should be like the drill teacher. They should do and they should show by an example what the followers have to do.
1: ఈనాడు మన సంస్థలు ఎందుకు అలాంటి వారు కొంతమంది ఉంటున్నారు.
0: In our organization, even today, there are people like that.
1: కానీ కొంతమంది కేవలము చేయి చేయమని చెప్పడం మాత్రమే కానీ చేసేటువంటి వారు తక్కువగా ఉంటున్నారు.
0: But certain others, many others, they only tell others, do this, do that, but they never do it themselves.
1: కనుక అట్టివారు ఈనాడైనప్పుడు కొంత మార్పు తెప్పించుకుని వారు చేసి చూపించేటువంటి యొక్క పరిస్థితిని కూడాను మన సంస్థ లోపల ప్రకటిస్తారని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: I am hoping that such persons will bring about a change in themselves and will in future learn to do it themselves and demonstrate to others what to do by doing it themselves.
1: అలాంటి రీతిగా మన యొక్క సంస్థని యందు అభివృద్ధి గాంచినప్పుడే మన ఆశయాలను కూడాను మనం కండారా చూచి హృదయంతో అనుభవించి ఆనందించడానికి కూడా అవకాశం ఉంటుంది.
0: It is only when such ideas percolate into our organization that we will be able to see and enjoy and feel happy at the ideals of our organization being properly practiced and propagated.
1: మన యొక్క సమావేశంలో అనేక నిర్ణయాలు మనం చేస్తున్నాము, కానీ ఈ నిర్ణయాలు మన యొక్క ఆచరణలో మనం పెడుతున్నామా అనేటువంటి దానికి ఎవరి హృదయానికి వారి యొక్క సాక్షిగా నిలచాలి.
0: In our meetings and in our conferences, we are coming to several decisions. We are taking several decisions. Are we putting such decisions into practice? This is a matter which each one has to decide for himself by using his own conscience.
1: ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: This is not something which can be described by words. One can use 100,000 words, but to do is only one thing.
1: కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగును నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి.
0: Instead of uttering 100,000 words and paining your tongue, it is much better to fructify your own life by doing one good thing.
1: ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్.
0: Spiritual path is not consisting of making speeches on a platform. Spiritual path is one of actual practice.
1: అలాంటి కేవలము భాషను జరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి.
0: Because this has been reduced to mere platform speeches, our country, the spiritual aspects in our country have been at a very low level.
1: మన దేశం నందు కాని ఇతర దేశం నందు కాని నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పటమే కాని దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు.
0: It is not as if either in this country or in other countries there are no leaders, there are no books, there are no teachers. There are plenty of leaders, there are plenty of books, there are plenty of teachers. In that context, if we ask ourselves, why is it that in spite of the existence of all these things, we have not reached our objective? The answer to such a question is, we are simply talking, we are not putting things into practice.
1: Ever chuchina upanyasam lichetunte vare. ఎవరు చూచినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూచినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులు, ఎవరికి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
0: Anyone whom we may come across, he wants to become a guru. Everyone whom we come across, he wants to become a leader. Everyone is a leader, everyone is a guru, but nobody seems to think, whom are we to lead? Where are the people to lead if everyone becomes a leader?
1: నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి దినం గురు స్థానంలో అలంకరించుకుంటుంటాడు.
0: టుడే వన్ ఇస్ ఎ స్టూడెంట్ అండ్ ఎ డిసైపుల్, టుమారో హీ బికమ్స్ ఎ టీచర్ అండ్ ఎ గురు.
1: అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది.
0: Because the number of such gurus has become excessively large, there is nothing left what we can truly call a guru.
1: దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సమస్తలందు అట్టి రీతి లోపల మనం ఏమాత్రం కూడా కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి.
0: దివ్యాత్మ స్వరూపస్ ఇన్ అవర్ సత్యసాయి ఆర్గనైజేషన్ డూ నాట్ అటెంప్ట్ టు బికమ్ సచ్ లీడర్స్ అండ్ సచ్ టీచర్స్. మేక్ ఎ ఫర్మ్ డిటర్మినేషన్ దట్ యు వుడ్ రాదర్ ఫాలో అండ్ బి ఎ మెంబర్ దాన్ బికమ్ ఎ లీడర్ ఆర్ ఎ గురు ఆఫ్ దట్ టైప్.
1: జీవితం అంతా కూడా సేవకుడిగా ఉండేటువంటి వాడే సరైన నాయకుడు.
0: వన్ హూ రిమైన్స్ a servant and who takes service all his life, he is the right kind of leader.
1: Jeevitamanta kinkaruga unnatundi vaade sariyaina shankarudu.
0: One who spends all his life as a kinkara, he really is a true shankara.
1: Kanuka manamu nijamainatundi yokka sthitini manam gurtinchukoni manamu sevakulugane nirantaram untundi lokaniki seva chestam cheta sarva eeshwarattanne kuda manam sevinchinatundi varam aipothamu.
0: If we recognize the true meaning, if we recognize the true state of affairs, and if we spend all our life in service and remain as servants, then we will be able to recognize the presence of Ishvara in every living thing by doing service.
1: Aneka mandi nannu adugutuntaru, swami ki secretary untunnada, lekapothe swami ki inkevaina assistant untunnada, post anta evaru chustuntuntaru, swami ki evaina sahayakariga undetunte vaaru evaraina untuntara ani antuntaru.
0: Many people ask me, has Swami got a secretary? Has Swami got an assistant? Who is looking after all the mail and the post which Swami gets? Has he got any kind of assistance or help?
1: Evariki secretary kavali, secret unnatundi vaadiki secretary kavali, naaku secret ledu, kanuka naaku secretary anavasaram.
0: Who wants a secretary? One who has got some secrets to look after, he wants a secretary. I have no secret to look after, I do not want a secretary.
1: నా జీవితమంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితుల్లో నేను నాకు ఆనందంగా ఉంటుంటాను.
0: My whole life consists in being of service to you. That gives me happiness.
1: అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం.
0: That is the true aspect of Ishvara.
1: సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: The one who is embodiment of all forms of affluence and wealth, he is Ishvara.
1: Kanuka ye pani ayina kodanu nenu swayangane chestuntanu, nenu swayangane chustuntanu, swayangane danni anubhavistuntanu.
0: Any kind of work, I do it myself, I look after all work myself, I enjoy it and I participate in that work by myself.
1: అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పని అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను.
0: This is the reason why when many people ask me to give a message, I merely tell them my life is my message.
1: Oka chinna udaharanam meeku cheppavachunu, meeku telisinaatundi vishayame. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయమైనప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులు అంతా ఉంటున్నారు వీరు చేస్తున్నారని చెప్పి మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించి నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను.
0: I can give you a small example. For instance, in this auditorium, even a small work has to be attended to, or some visitor has to be given a room, or some very small thing has to be done. Although there are a number of people who are connected with the organization and who have to do this work, yet I give them instruction what to do, when to do, and at what time, what small thing has to be done. Yet it appears to others as if many persons connected with the organization are doing these small things, announcing the time, the program, or giving a room. I remain only as a witness, as if I have nothing to do with it. Yet every small thing is done by me.
1: Anduvarini nenu nirantaram kudunu aanandanga untuntanu.
0: This is the reason why I am eternally happy and in bliss.
1: Manam karmalu aacharinchinappude మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ డూ వర్క్, వెన్ వీ పార్టిసిపేట్ ఇన్ వర్క్ విదౌట్ వేస్టింగ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ అవర్ పవర్ దట్ వీ ఫీల్ హ్యాపీ.
1: మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చేయాలి. లేజినెస్ ఈజ్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు. రియలైజేషన్ ఈజ్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: Either mentally or physically, we must always be active, we must do work. Laziness is rust and dust.
1: Kanuka manamu manam lejiliga tayar kaakudu manam nirantaram kurunu karma yogamulo uchinatundi kaayani dharinchinam kanuka ee karma kshetram lopala karmanu aacharinchetundi dantone mana kaayani viniyoga parichukovali.
0: We should not turn out to be lazy people. We are born in karma yoga. We are born in the field of work. We should therefore devote all our time and all our energy in doing work.
1: దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు.
0: It is in this context it has been said that this body is for the benefit of all others.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవల యందు పాల్గొనక కాలంను వృథాపరచుకుని కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థం గావించుకోవటానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేది.
0: While such sacred human birth has been given to us, without participating in sacred work, to waste time and to abuse the privilege of this human birth that has been given to us, this cannot be the right conduct for the members of the Satya Sai organizations.
1: Kalame sarvam kalamunu vrutaparichitama mana jeevitame vrutha aipothundi.
0: Time is everything. If we waste time, we will be wasting our entire life.
1: కనుక మనం కాలమును వృథాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళం యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరుచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం.
0: So that we may not waste time, so that we may not waste the life that has been given to us in doing work, which means wasting time. We have created these Satya Sai Seva Dal, so that they may participate in useful work.
1: Prema Swarupulara, Seva Dala Sabhyulu, aneka rakamainatundi sevalu chestunnaru. Kontamandi groupuluga tayarai, aspatrulukanta velli, anaga patientuga kaadu, rogulunu nivaraparchi, rogulaku kontavarakunu ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపస్ వేసుకుంటున్నారు.
0: పవిత్రాత్మ స్వరూపస్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ ఆర్ డూయింగ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. ఫర్ ఇన్స్టెన్స్ దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్. దే ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్ నాట్ యాజ్ పేషెంట్స్ బట్ టు సర్వ్ ది పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్స్. యాజ్ గ్రూప్స్ అండ్ యాజ్ ఇండివిజువల్స్ దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్.
1: అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి సేవాదల సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి.
0: సచ్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ యాజ్ ఎ గ్రూప్ ఇన్ ఎ క్యాంప్ సమ్ టైమ్స్ దే టేక్ ఫ్రూట్స్ ఆర్ దే టేక్ స్వీట్స్ అండ్ టేక్ దెమ్ అండ్ గివ్ టు ది పేషెంట్స్ ఇన్ ది హాస్పిటల్.
1: కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరైనటువంటిది కాదని నా అర్థం.
0: You may feel that this is a right kind of service, but in my view, this is not a right kind of service.
1: కారణం ఏమనగా ఈ యొక్క ఫలములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ని విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే కానీ, లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపై ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం.
0: The reason for this is whatever fruits or sweets or whatever medicines you supply to the patients, they should be given only after consulting and after the approval of the doctor concerned is obtained. Without that, if you give sweets, for example, to a patient who is a diabetic, when you give sweets to him, it is going to cause harm to him and not good to him.
1: Kanuka aa hospitallo unnatundi doctor yokka permission teeskoni anumatini teeskoni variki edaina avasaram vaste వారు ఏమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పండ్లు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం.
0: సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ యు షుడ్ కన్సల్ట్ ది డాక్టర్ అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది డాక్టర్ ఓన్లీ ఫర్ సచ్ పేషెంట్స్ హు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ వాట్ హెస్ బిన్ ప్రిస్క్రైబ్ ఫర్ దెమ్ అండ్ ఇఫ్ ఈస్ అనేబుల్ టు డూ సో దెన్ యూ కెన్ ఫిల్ ది గ్యాప్ అండ్ సప్లై ది ఫ్రూట్ ఆర్ ది మెడిసిన్. ది కన్సల్టేషన్ ఈస్ వెరీ నెసెసరీ.
1: ఇంతే కాక ఈ సేవాదళం నందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు.
0: నాట్ ఓన్లీ దిస్ ఇన్ సేవాదళ్ దేర్ ఆర్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్, దేర్ ఆర్ మెనీ టీచర్స్, దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ హు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ్.
1: ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాదళంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ, విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు.
0: దేర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ షుడ్ కమ్యూనికేట్ టు ది మెంబర్స్ ఆఫ్ సేవాదళ్. These professionals, whether they are teachers or lawyers, doctors or students, they should not participate in what we call the strikes.
1: ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసిందంటే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ ది డాక్టర్స్ ఆర్ ఆన్ స్ట్రైక్, సచ్ డాక్టర్స్ హు ఆర్ మెంబర్స్ ఆఫ్ సేవాదళ్ షుడ్ మేక్ ఎ డిటర్మినేషన్ టు రీప్లేస్ దీస్ డాక్టర్స్ హు ఆర్ ఆన్ స్ట్రైక్ షుడ్ గో టు ది హాస్పిటల్ అండ్ షుడ్ అటెండ్ టు ది పేషెంట్స్ ఎగ్జాక్ట్లీ ఎట్ దట్ టైమ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఆల్సో జాయిన్ ది స్ట్రైక్ వీ వుడ్ బి కాజింగ్ కన్సిడరబుల్ హార్మ్ టు ది పేషెంట్స్.
1: అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావడం అత్యవసరం.
0: In this context, for some members of Sevadal, it is necessary that they should acquire training in first aid.
1: నర్సు లో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులు అందులో ప్రవేశించి వారికి సేవలు సల్పేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి.
0: When nurses and such other staff who are engaged in giving help to the patients are on strike, the members of Sevadal should be trained and should be prepared to take the place and to give help to the patients.
1: ee naadu desha paristhiti meeku teliyinatundi kaadu, sweepers kudanu strike chestuntaru kaani sweepers strike cheyatam valla road anta kudanu aneka rakamulu ga ainatundi yokka malinyam cheri untuntadi. alanti samayam lopala manamu deenini రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ ది కంట్రీ టుడే. వీ ఫైండ్ దట్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్. వెన్ స్వీపర్స్ గో ఆన్ స్ట్రైక్ గార్బేజ్ అక్యూములేట్స్ ఆన్ ది రోడ్ అండ్ ది రోడ్ బికమ్స్ అన్యూజబుల్. అండర్ సచ్ కండిషన్స్ మెంబర్స్ ఆఫ్ సేవాదల్ షుడ్ బి ప్రిపేర్ టు గో ఆన్ ది రోడ్, రిమూవ్ ది గార్బేజ్ అండ్ క్లీన్ ది రోడ్.
1: ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం.
0: బై క్లీనింగ్ దిస్ డర్ట్ అండ్ బై క్లీనింగ్ ది గార్బేజ్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు హావ్ గివెన్ సమ్ క్లీన్ అట్మాస్ఫియర్ టు పీపుల్.
1: కనుక మనం ఇలాంటి సమాజమునకు అవసరమైనటువంటి అన్నింటి ఎందుకు కూడా మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
0: We should be prepared in this manner to participate in all work which gives comfort and happiness to the society.
1: Kevalam sadhana campulani kani, kevalam oka vidhamainatundi nagara sankirtanalani kani, bhajanalu meditationalani kani, ivi maatrame kaadu sadhana. Ee yokka chinna chinna karyamulu samajamuniki upakaram chesetundi prathi chinna karyamu kudanu pradhanamainatundi sadhana gaane manam visvasinchali.
0: We should not think that to go into a camp or to do bhajan or to do meditation is the only kind of sadhana. Even this service to fellow beings under conditions of distress, that is also a part of sadhana.
1: Vishwamantai kunu visheshana swarupam.
0: The whole world is a manifestation of the Lord.
1: కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తి స్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడా నువ్వు అందుతుంది.
0: సో సచ్ సర్వీస్ యూ డూ టు ది ఇండివిజువల్స్ ఈజ్ సర్వీస్ టు ది లార్డ్.
1: సర్వులు ఎందుకు కూడా నువ్వు ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: It is very necessary for you to recognize that the Lord Ishvara is present in everyone and you should shape your conduct in that context.
1: Yetti samayam nandane kodanu satya saaya sabhyulu e maatram kodanu okarikoka viruddhamainatti bhavamlo vaari endu chelaleyakodadu.
0: Under any circumstances and in any situation, conflict between members of the Satya Sai Seva Dal should never arise.
1: Andaru kodanu anyonyamainatti yokka anuragamto koodi aadi అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి.
0: దే షుడ్ ఆల్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ హార్మోనీ, దేర్ షుడ్ బి నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దెమ్ ఇన్ ఎనీ వర్క్ విచ్ దే డూ.
1: కనుక అందరూ కూడా ఒక తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి.
0: యూ షుడ్ రిగార్డ్ యువర్ సెల్స్ ఆల్ ఆఫ్ యువర్ సెల్స్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
1: మాతృ యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపజేయాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొమల్గేట్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం.
0: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రదర్హుడ్ దేర్ మే బి సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వెన్ ది వర్డ్ ఈస్ యూజ్డ్ లైక్ దాట్, బట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ దిస్ బ్రదర్హుడ్ అప్లైస్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇన్ ది సెన్స్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ యందు అభివృద్ధి గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం.
0: It is only when you promote such sacred ideas, when you do all the work that you do with such sacred aspect and promulgate the ideals, that you will be able to give the ideal atmosphere to the environment. On the other hand, if you do not accept these ideals and if you do not work as one body, as one group, then you will only be demonstrating the individual ego in you to the rest of the world.
1: మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనం ఏమాత్రం అర్హులం కాము.
0: So long as there is ego left in you, you do not deserve to have bliss or happiness.
1: అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది.
0: Ego is the royal path for your downfall.
1: మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది.
0: The wild elephant takes the dust with its own leg and puts it right on its head.
1: కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు.
0: People with ego are like a wild elephant.
1: తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటుంటాడు.
0: Like the elephant, the mad elephant, which puts the dirt on its own head, the person with ego puts his own faults on his own head.
1: సేవాదల సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరం.
0: Members of Sevadal, there is one other thing which we should recognize clearly.
1: మనకు ఐదు ఇంద్రియములు ఉంటున్నవి.
0: We have got five organs.
1: Shabda sparsha roopa rasa gandhamulani.
0: These are the five organs of sense, that is of touch, of vision, of hearing.
1: Andulo manaku pratyaksha gocharam ayyatundi anta chudatamu palakatamu vinatamu vasana chudatamu swarsha karchanu kaliginchatamu.
0: In this, what we fully recognize is to be able to see, is to be able to hear, is to be able to touch, and is to be able to smell, and is to be able to have taste.
1: కానీ ఈ పంచేంద్రియములో రెండు మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి.
0: బట్ ఇన్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ దేర్ ఆర్ టూ ఆర్గన్స్ విచ్ హ్యావ్ ఎ కవర్ విచ్ ఆర్ కెప్ట్ కవర్డ్.
1: కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత.
0: వన్ ఇస్ ది లిడ్ విచ్ కవర్స్ ది ఐ అండ్ ది అదర్ ఇస్ ది మౌత్ విచ్ కెన్ బి క్లోజ్డ్.
1: మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి కానీ మూత లేదు.
0: Neither the nose, nor the ear, nor the skin which feels the touch has got a cover.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
0: It is necessary for us to understand the inner meaning of why God has provided a cover for the eye and for the mouth.
1: కన్ను తెరిచి అనేక రకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైనటువంటి దోషాన్ని అభివృద్ధి పరచుకుంటుంది.
0: The eye, when it is open, looks at many things, and merely by looking at many attractive things, the task is not completed. That vision has to go into your mind, and the mind begins to work, and then only the action begins completed.
1: ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటది ఈ నోరు.
0: మౌత్ ఈస్ నెవర్ సైలెంట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ క్లోజ్ ది మౌత్ అండ్ పుట్ ఎ లాక్ ఆన్ ఇట్ యట్ ది మౌత్ వాంట్స్ టు గో ఆన్ చాటరింగ్ వన్ థింగ్ అండ్ అనదర్.
1: కనుక ఇందులో ఉన్నటువంటి ఏంటి, దృష్టి దోషము వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోదామని దీనికి రెండింటికి మూత పెట్టాడు భగవంతుడు.
0: What is the meaning of this? The meaning of this is bad vision and bad talk. These are very bad things. God said, let me put a lid on bad vision and bad talk.
1: కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకొని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి.
0: You should regard this lid as a gift of God and so do not use your eye to look at bad things.
1: చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి.
0: Do not have impure vision on your eyes.
1: చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి.
0: Do not utter bad words and harsh words with your mouth.
1: కనుక మీరు సేవ చేసేటువంటి సమయమునందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి.
0: So when you do service, you must begin your service with sweet and soft words.
1: కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి.
0: When you begin service, when you want to do service, do not undertake to utter harsh words and hurt the minds of other people whom you are going to serve.
1: కనుకని కాలు జారితే కలుగదు నష్టం, నాలుకు జారితే నరకమిరా అన్న.
0: This is why it has been said, not much harm is done if you slip, if your leg slips. But if you slip by the tongue, if your tongue slips, then you straight away move into hell.
1: కనుక ఇతరు హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటాది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి.
0: If you hurt another person, if you hurt the heart or mind of another person, there is no doctor in this world who can cure the hurt you have caused to the heart of another person. And you will have to cure it only by experiencing the consequence of your karma. So, do not use harsh words and hurt another man.
1: కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటున్నారు.
0: It is an inescapable truth that what we do, the consequence of that is going to come to us. So, do good and experience good as a consequence of your good.
1: కాన సత్యసాయి సమస్తలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సమస్తలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సమస్యలు ఎందుకు మనం సేవలు సల్పేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి.
0: ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు జస్టిఫై యువర్ బిలాంగింగ్ టు ఎన్ ఆర్గనైజేషన్ లైక్ ది సత్యసాయి ఆర్గనైజేషన్, యూ షుడ్ గివ్ అప్ ది నారో ఐడియా దట్ యూ బిలాంగ్ టు వన్ సత్యసాయి ఆర్గనైజేషన్. ఆల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ది సేమ్ ఐడియల్ అండ్ యూ షుడ్ బ్రాడెన్ యువర్ ఐడియల్ అండ్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు డూ సర్వీస్ అండ్ అండర్ ఆల్ కండిషన్స్.
1: సంకుచిత భావములను దూరము నెట్టి సమాన భావమును అభివృద్ధి భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనం ఏ మతము ఏ కులము ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటుని ఒక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకు పూనుకోవాలి.
0: Push away all narrow ideas, accept broad ideals and be prepared to do service. Service without distinction of caste, of creed and color. You must be prepared to do service without any such narrow distinction.
1: వారములకు ఒక పర్యాయమైన లేక రెండు పర్యాయములైనా మీ మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కానీ చర్చలు కానీ మసీదులు కానీ మీరు పోయి చూచి దాన్ని పరిశుభ్రం చేయడానికి కూడా మీరు పూనుకోండి.
0: Once a week or twice a week, maybe in your village or in a neighboring village, and it does not matter whether it is a temple or a mosque or a church. Undertake the task of visiting the temple, the mosque or the church and cleaning the place once a week or twice a week.
1: Ante kaadu, aa temples daggara, aa masjidul daggara, aa churchal daggara evaraina koncha baadapadutundeetundi vaaru unte vaariki taginatundi sevanu kodunu meeru andinchi tagina sahayam kodunu chese daniki meeru punukovali.
0: Not only that, either at the temple or at the mosque or at the church, if you find people who are suffering and who are in need of some help and service, you must be prepared and ready to give them the help and the service.
1: కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లెవారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామం శుద్ధపరచుకుని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
0: When you visit unclean villages, then you will find that the villagers themselves, when they find that you are cleaning their village, they would come forward and join you. When they join you, you must be prepared to give them cleanliness and to give them the happiness and pleasure of living a clean life.
1: ఇలాంటి సేవా కార్యములందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహమునకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: In such service and in the sacred task of undertaking this kind of service, I am hoping and I bless that you will earn the grace of God and that you will earn the love of God. I bless you and I will bring this discourse to a close. Govinda.

0: श्री साई राम। डियरेस्ट स्वामी, वी द डिवोटीज फ्रॉम कंबाइंड डिस्ट्रिक्ट्स ऑफ आदिलाबाद ऑफर अवर लविंग सैल्यूटेशंस एट योर लोटस फीट। स्वामी, फॉर द लास्ट 20 इयर्स यू हैव बीन कॉलिंग अस टू योर अबोड। नो वर्ड्स कैन एक्सप्रेस आवर ग्रेटिट्यूड। वी हैव टर्न्ड ऑल आवर फीलिंग्स into a bouquet of words and offer them at your lotus feet. O Swami, you are our light and guide, with you forever by our side. Like a mother's touch, so soft and kind, in your grace true peace we find. Every year we travel far to follow you, our shining star. For Parthi Yatra, we come home, no matter where we chose to roam. In Puttaparthi's sacred air, we find your love and hear our prayer. Your holy home, so bright and still, does our hearts with wonder fill. Since the beginning, you have held our hand, the greatest love in all the land. As your children, we come to say, we love you more with every breath. Swami, with all gratitude and love, the Balavikas children now offer a model Balavikas class in the Divine Presence, titled as Vahini Jari. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరామ్. ఒక నదీ ప్రవాహం తన వెంట నడిచే బాటసారులకు దాహార్తిని ఎలా అయితే తీరుస్తుందో, స్వామివారు తమ దివ్యమైన స్వహస్తాలతో సంవత్సరాల పాటు రాసి మానవాళికి అందించిన 15 వాహినిలు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రవహించే మన దాహార్తిని తీర్చే అపురూపమైన ప్రవాహాలు. గీత మరియు కృష్ణుడు వేరువేరు కాదు. అదేవిధంగా స్వామివారు రాసిన వాహినులు స్వామి వేరువేరు కాదు. ఒకసారి స్వామి విద్యార్థి పుట్టపర్తి నుండి తన ఇంటికి వేసవి సెలవులలో వెళ్ళినప్పుడు స్వామివారు తనకిచ్చిన పుస్తకాన్ని రోజుకొక పేజీ చదివేవాడు. ఆ విద్యార్థి ఇంటి నుండి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామివారు ప్రేమతో పిలుస్తూ, నన్ను ప్రతిరోజు నీ వెంట పెట్టుకున్నావు అని అన్నారు. అంటే స్వామివారు రాసిన దానికి స్వామివారికి భేదం లేదన్నమాట. స్వామివారు ఒక వాహినిలో చెప్తారు, మీకోసం చెబుతున్న ఈ విషయాలు మీరు ఆచరించడమే స్వామికి కావాలి అని అన్నారు. స్వామివారు ఎక్కడున్నా కూడా వీటిని రాయటం మాత్రం ఆపలేదు. వాహినులు అంటే ఏంటి, వాహినులను ఎలా చదవాలి, వాహినులను చదివిన తరువాత వాటిలో ఉన్నవి ఎలా ఆచరించాలి, ఇంకా ఈ వాహినుల్లో ఉన్న ప్రత్యేకత మరియు ఇతర అనేక అంశాలను స్వామివారు వీటిని రాసిన తీరుని ఈ బాలవికాస్ డ్రామాలో వీక్షించవచ్చు. ఈ ప్రేమ తపోవనం గురించి చర్చించే వాహిని ఝరి అనే బాలవికాస్ నృత్య నాటికను మీ పాదాల చెంత ప్రేమతో సమర్పిస్తున్నాం. మా ఈ ప్రేమ పుష్పాన్ని స్వీకరించండి స్వామి. జై సాయిరాం.

0: ఆహా, ఎంత చక్కగా డాన్స్ చేశారు కదా.
1: అదిగో ఈ రోజు బాల వికాస్ తరగతికి గురువు గారు రానే వచ్చారు.
2: సాయిరాం పిల్లలు
0: అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు బాల వికాస్ తరగతిని మొదలు పెడదామా?
3: తప్పకుండా సార్. స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న క్వశ్చన్. మా అంకుల్ చెప్పారు స్వామి వారివి ఎంతో గొప్ప ఆలోచనలని. మరి స్వామి వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, వారు ఏ విధంగా ఆలోచిస్తారో ఎలా తెలుసుకోవచ్చు?
4: చాలా చక్కని ప్రశ్న వేశావు. ఈ రోజు టాపిక్ కూడా దాని గురించే. స్వామి వారి ఆలోచనలు తెలుసుకోవాలంటే వారు స్వయంగా రాసిన పుస్తకాలను చదవాలి.
5: సార్, స్వామి వారు ఏమేమి పుస్తకాలు రాశారు? ఎన్ని పుస్తకాలు రాశారు?
0: స్వామివారు తమ స్వహస్తాలతో 15 వాహినులను రచించారు. ఈరోజు మనం చర్చించుకునే విషయాలు కూడా అవే. ఈ వాహినుల ప్రాముఖ్యత కేవలం బాలికాస్ పిల్లలకి, గురువులకి మాత్రమే కాదు, ప్రతి మానవుడికి కూడా వాటి అవసరము ఎంతగానో ఉన్నది.
5: సార్, స్వామి వాహినులను అసలు ఎందుకు రాశారు సార్?
4: చాలా మంచి ప్రశ్న నాయన. నేను సరిగ్గా ఈ విషయం గురించే మాట్లాడాలనుకున్నాను. భగవద్గీత ఎవరి చేత చెప్పబడింది?
5: శ్రీకృష్ణ పరమాత్ముడు సార్.
4: కృష్ణుడు గీత ఎందుకు చెప్పినట్టు?
6: కేవలం అర్జునునికి చెప్పిన ఆ గీత అవసరమైన ప్రతి వారికి యుగ యుగాలకు ఉపయోగపడుతుందని మా అమ్మ చెప్పింది.
0: వెరీ గుడ్. భగవద్గీత మరియు శ్రీకృష్ణుడు వేరువేరు కాదు కదా. అంటే గీత రూపంలో మానవాళికి భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడన్నమాట.
4: అదేవిధంగా స్వామివారు రాసినటువంటి వాహినులు మరియు స్వామివారు వేరువేరు కాదు, రెండూ ఒక్కటే. తరతరాలకు స్వామి ఈ రూపంలో మనకు జ్ఞాన భిక్ష పెట్టారు.
6: సార్, ఈ వాహినులు స్వామివారు ఎప్పుడు వ్రాసారు?
0: స్వామి తన అవతారం 3 దశలుగా సాగుతుందని తెలియజేశారు. అవతారంలో మొదటి దశ 16 సంవత్సరాలు, అంటే 1926 నుండి 1942 వరకు బాల్యదశ అని స్వామి చెప్పారు. ఈ దశ స్వామివారి డివైన్ ప్లేస్ మరియు ప్రాంక్స్ తో ముడిపడి ఉంది. ఇక రెండవ దశ మరో 16 సంవత్సరాలు, అంటే 1942 నుండి 1958 వరకు. ఈ దశలో స్వామివారి మహిమలు లెక్కలేనన్ని కనబడతాయి. ఇక ఆ తరువాత 3వ దశలో ఉపదేశం చేస్తాను అని చెప్పారు. అందుకే సరిగ్గా 1958 సంవత్సరం నుండి స్వామివారు వాహినులను తమ స్వహస్తాలతో వ్రాయటం ప్రారంభించారు. ఇలా ఈ ప్రయాణం 26 ఏండ్ల పాటు నిర్విరామంగా కొనసాగింది.
7: 26 సంవత్సరాల పాటు రాశారంటే స్వామిది ఎంత ప్రేమ. సార్, అసలు మొట్టమొదటి వాహిని ఎలా మొదలైందో చెప్పండి.
4: స్వామివారు భక్తుల ప్రార్థన మేరకు 1958 ఒక మాసపత్రికను ప్రారంభించారు. స్వామివారే దీనికి స్వయంగా సనాతన సారథి అని పేరునిచ్చారు. అందులో మొట్టమొదటి వ్యాసం రూపంలో స్వామివారు ప్రేమవాహిని అని మొదటి ప్రబోధని రచించారు. ఈ వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక కుసుమాలు. ఈ ఆధ్యాత్మిక సౌరభాలకు మొట్టమొదట ప్రాణం పోసుకున్న సుదినం 1958 మహాశివరాత్రి పర్వదినం.
8: వావ్, స్వామివారు తన మొదటి ప్రబోధను శివరాత్రి రోజున ఈ రూపంలో ప్రారంభించారన్నమాట.
0: అందుకే స్వామివారు రాసిన ఒక వాహిని సమ్మరైజ్ చేసే ఈ పాట విందాం.

0: సార్ సార్, మీరు మొదటి వాహిని మరి 1958లో స్వామివారు రాశారు అన్నారు. మరి అప్పుడు పుట్టపర్తికి వెళ్ళటానికి సరిగ్గా దారి కూడా లేదు. మరి ఈ వాహినులన్నీ ఎక్కడ ప్రింట్ అయ్యేవి?
1: ఈ విషయంలో కస్తూరి గారి పాత్ర మరువలేనిది. సనాతన సారథి మొదటి సంపాదకునిగా వారు ఎనలేని సేవలను అందించారు. ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు స్వామివారు తెలుగులో రాసిన వాటిని ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్ చేసేవారు. పుట్టపర్తిలో ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడం వల్ల వీటిని పుట్టపర్తి నుండి బుక్కపట్నం తరలించి అక్కడి నుండి బెంగుళూరుకి తరలించేవారు. బెంగుళూరులో ప్రింట్ అయ్యి మరుసటి రోజున తిరిగి పుట్టపర్తికి చేరుకునేవి. ఆ తరువాత వారు భక్తులకు పోస్టు ద్వారా

0: ఎక్కడున్నా కూడా వీటిని రాయడం మాత్రం ఆపలేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారికి స్వామివారు ప్రయాణం చేశారు. అటు ద్వారక నుండి ఇటు భద్రాచలం వరకు పవిత్ర ఆలయాలను స్వయంగా వెళ్లి ఆశీర్వదించారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఏ ఒక్క నెల కూడా ఈ వాహినులను రాయటం ఆపలేదు. మొత్తం 318 ఆర్టికల్స్ ని 26 సంవత్సరాలలో 15 వాహినులుగా రాశారు. అన్వేవరింగ్ కన్సిస్టెన్సీని స్వామివారు మనందరి కోసం చూపించారు. భగవంతుడే భక్తులను చేరటానికి ప్రేమతో చేసిన సాధన అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. అది స్వామి దయ మరియు భక్తులను ఉద్ధరించాలన్న దీక్ష.
1: ఒకసారి కస్తూరి గారు స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి, బృహదారణ్యక ఉపనిషత్ గురించి వచ్చే సనాతన సారథి మాసపత్రికలో ప్రచురింపబడాల్సి ఉంది, మీరు ఇంకా రాయలేదు అని అంటే, స్వామివారు వెంటనే ఒక పేపర్ తీసుకుని 40 నిమిషాల పాటు ఏకదాటిగా రాశారు. ఆ విధంగా అన్నింటికంటే అతిపెద్దదైన బృహదారణ్య ఉపనిషత్ సారమంతా ఎంతో చక్కగా ఆ వ్యాసంలో రాసిన తీరు చూసి కస్తూరి గారు విస్తుపోయారు.
0: మరొకమారు స్వామివారు ఒక భక్తునితో ఒక లోతైన ఆధ్యాత్మిక విషయాన్ని గూర్చి మాట్లాడుతున్నారు. కస్తూరి గారు వచ్చి, స్వామి, మరుసటి నెల తైతరీయ ఉపనిషత్పై వ్యాసం కావాలి, ప్రింటింగ్ టైం అవుతుంది, దయచేసి త్వరగా రాసి అనుగ్రహించండి అని ప్రార్థిస్తే స్వామివారు చేయి తిప్పి తైతరేయ ఉపనిషత్పై వ్యాసం ఒకటి సృష్టించి ఇచ్చారు.
2: వావ్ సార్, అలనాడు వేదాలు భగవంతుడి నుండి ఉద్భవించాయంటే విన్నాను. ఇప్పుడు స్వామి ఈ వాహినుల ద్వారా చూపించారు. మరి స్వామి వాహినులను ఎప్పుడు రాశారు సార్?
1: ఈ బోర్డుపై చూడు. స్వామివారు 1958 నుండి 1960 మధ్యలో 2 వాహినులను రాశారు. ఒకవైపు ప్రేమవాహిని, మరొకటి సందేహ నివారిణి, తదుపరి ధ్యానవాహిని. కాలక్రమేణా ప్రశాంతివాహిని, జ్ఞానవాహిని, ధర్మవాహిని, ఇలా ఒకదాని వెంట మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి రాసుకుంటూ వెళ్లారు. భారతీయ పరమార్థవాహిని చివరగా సత్యసాయి వాహినిలో చేర్చడం జరిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ని స్వామివారు స్థాపించినప్పుడు విద్యావాహిని రాసి మన అందరికీ అందించారు. ట్రూ నాలెడ్జ్ అంటే ఆత్మవిద్య అని తెలుసుకోవడానికి విద్యావాహిని రాశారు. ఇలా డివైన్ జర్నీ సాగుతూ సాగుతూ 1984 సూత్రవాహిని మరియు లీలా కైవల్య వాహినితో పూర్తి చేశారు.
3: సార్, ఈ వాహినుల పరమ ఉద్దేశం ఏంటని స్వామివారు చెప్పారు సార్?
1: ఈ వాహినుల ప్రధాన ఉద్దేశం ఆత్మ సందర్శనము చేసుకుని ఆత్మతత్వమును అర్థం చేసుకోవటం అని స్వామి సత్యసాయి వాహినిలో చెప్పారు. వాహిని అంటే ఇక్కడ ప్రవహించేది అని అర్థం. ఇది కేవలం స్వామివారు రాసిన అక్షర ప్రవాహం అని మాత్రమే అనుకోవడానికి వీలులేదు. ఈ వాహినులు మనల్ని అంధకారం నుండి ఆత్మజ్ఞానమనే గమ్యం వైపు నడిపించే గొప్ప వాహనాలు.

0: ఇంతకీ స్వామివారు ఈ 15 వాహినీలలో ఏమేం చెప్పారో వాటి యొక్క సారాంశము మరియు ప్రాముఖ్యత ఏంటో వివరిస్తారా సార్?
1: తప్పకుండా నాయన. స్వామి ప్రేమవాహినిలో ప్రేమను పెంపొందించు విధానాన్ని, ధ్యానవాహినిలో ధ్యానం యొక్క లోతైన అవసరాన్ని అర్థాన్ని, ప్రశాంతి వాహినిలో స్థిరమైన ప్రశాంతతను పొందు తీరు, జ్ఞానవాహినిలో జ్ఞానము యొక్క నిజమైన అర్థము మరియు దానిని పెంపొందించు విధానము గురించి, ధర్మవాహినిలో ధర్మము యొక్క సూక్ష్మ అర్థము, దైనందిన జీవితంలో పాటించు విధానం గురించి తెలియజేశారు.
2: ఇక సనాతన ధర్మ ప్రాముఖ్యతను సత్యసాయి వాహిని ద్వారా, ముఖ్య ఉపనిషత్తుల సారము ఉపనిషత్ వాహిని ద్వారా, భగవద్గీత సారము గీతా వాహిని ద్వారా, బ్రహ్మసూత్రాల సారము సూత్రవాహిని ద్వారా, భగవంతునికి భక్తులకు మధ్య ఉన్న మధురమైన సంబంధం రామకథ రసవాహిని ద్వారా, భాగవత వాహిని ద్వారా తెలియజేశారు.
1: ఇక ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుగు సందేహాలను సందేహ నివారిణి ద్వారా, ప్రశ్నోత్తర వాహిని ద్వారా మరియు లీలా కైవల్య వాహిని ద్వారా తీరుస్తారు.
3: సార్, సాక్షాత్తు స్వామివారే స్వయంగా వ్రాసిన ఈ వాహినులను ఏ విధంగా పఠించాలి?
1: స్వామి దీని కొరకు 3 లక్షణాలు అవసరమని చెబుతారు. మొదటిది పూజ్య భావన, అంటే సాక్షాత్తు భగవంతుడే వ్రాసిన వాక్యాలు కాబట్టి తగిన గౌరవంతో వీటిని చదవాలి. ఇక రెండవది బాహ్య నిరీక్షణ. బాహ్య నిరీక్షణ అంటే ఈ వాక్యాల అర్థం చదివిన మొదటిసారి తెలియకపోతే అసంతృప్తి చెందవద్దు, తగిన ఓపికతో వీటిని మరల చదవాలి. ఇక మూడవది బహిరంగ పరీక్షణ, అంటే చదివిన విషయాలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి.
0: స్వామివారు రాసిన డిస్కోర్సెస్ చదివితే సరిపోతుంది కదా? మరి ఈ వాహినులకి స్వామివారు చెప్పిన ఉపన్యాసాలకి తేడా ఏంటి సార్?
1: స్వామి వేలకొద్దీ ఉపన్యాసములను అక్కడ కాలానికి అనుగుణంగా వివిధ రకములైన భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని చేసినవి. వాహినులు అలా కాదు, ఇవి సిస్టమాటిక్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ గా ఉంటాయి. సింగిల్ టాపిక్స్ పై ఫోకస్ ఉంటాయి. స్వామివారి డిస్కోర్సెస్ చాలా అంశములపై ఉంటాయి, కానీ వాహినులు ఒక కాంప్రహెన్సివ్ కరికులం లాగా పనిచేస్తాయి.
3: సార్, వాహినులు చదవటం జ్ఞాన మార్గం కదా, మరి స్వామి సేవ చేయమంటారు కదా.
2: ఈ విషయాన్నే స్వామి ప్రేమవాహినిలో ఎంతో చక్కగా చెబుతారు. జ్ఞాన మార్గం అంటే కేవలం చదవటం కాదు, తెలుసుకున్న విషయాన్ని అనుసరిస్తే లభించేది జ్ఞానం. కేవలం పుస్తక పఠనం కాదు, అదే విధంగా సేవ అంటే కేవలం శరీరంతో పనిచేయటం కాదు, ఏ పని చేసినా ఇది భగవంతునికి నేను చేయు పూజగా భావించటమే సేవ. ఒక మైసూర్ పాకుకు రుచి, బరువు, ఆకారం ఉంటాయి. వీటిని వేరు చేయటం ఎవ్వరితరమూ కాదు. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో కర్మ, భక్తి, జ్ఞానము ఉంటాయి. వీటిని వేరు చేయటం సాధ్యం కాదు.
1: స్వామి ఒక వాహినిలో చెబుతారు, మీ కొరకు చెబుతున్న ఈ విషయాలను మీరు ఆచరించడమే స్వామికి కావాలి. స్వామి 26 సంవత్సరాల పాటు ఏ అవతారము చేయని విధంగా వ్రాసారు అంటే మన మీద ఎంత ప్రేమ.
2: పిచ్చి పిచ్చి వార్తలు, సోషల్ మీడియా రీల్స్ చూస్తూ మన మనసును పాడు చేసుకునే బదులు రోజు భగవంతుడు రాసిన ఈ వాహినులలో ఒక్క పేజీ అయినా చదువుదాం. ఈ వాహినులపై సత్యసాయి సంస్థలు చేపట్టే కోర్సులలో పాల్పంచుకుందాం.
1: ఒకసారి ఒక స్వామి విద్యార్థి తన వెంట స్వామివారు రాసిన ఒక పుస్తకాన్ని తీసుకుని సెలవులలో ఇంటికి వెళ్లాడు. ప్రతిరోజు ఆ పుస్తకంలోని ఒక పేజీ చదివేవాడు. అతడు తిరిగి వచ్చిన తరువాత స్వామివారు ప్రేమతో పలుకరిస్తూ, నన్ను ప్రతిరోజు నీ వెంట పెట్టుకున్నావు అన్నారు. అంటే సాయి సందేశానికి సాయికి ఎలాంటి భేదం లేదన్నమాట. ఈ వాహినులను చదివితే స్వామిని మన వెంట పెట్టుకున్నట్టే.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the United Adilabad District's state of Telangana. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the Sai youth will offer a devotional music program at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, the district president of Sri Satya Sai Seva Organizations, Nirmal District, Telangana, will be addressing the August gathering, followed by a drama presentation titled Chitta Roganiki Chikitsa Ekkada by the Sai youth from Telangana. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasulato Telangana Rashtramloni Ummadi Adilabad Jilla Bhaktula Rendu Rojula Parthiyatralo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi 8 Gantala 30 Nimishalaku Sai Yuvata Swamivari Padapadmala Chanta Bhakti Sangeeta Karyakramanni Samarpistaru Repati Udayam Karyakramam Bhajanato Konasagi Mangalharthito Mugiyenu Anantaram Swamivari Divya Darshanam Sai Kulwant Sabha Mandapamlo Repati Sayankalam Karyakramam 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది 5:20 తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు వీరి ప్రసంగానంతరం సాయి యువత చిత్తరోగానికి చికిత్స ఎక్కడ పేరిట నాటికను సమర్పిస్తారు రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును అనంతరం స్వామివారి దివ్య దర్శనం జై సాయిరాం

0: ब्रह्मणामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतानशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। डियर् लिसनर्स्, इन् दि प्रीवियस् सेशन् वी हव् स्टार्टेड् डिस्कसिङ्ग् अबौट् द टू आस्पेक्ट्स् आफ् दिस् शिवोपासन मन्त्र of the various aspects of Lord Shiva, the Ghora and the Aghora Rupa. Before we commence today's session, let us all take a small recap of the previous episode, wherein Bhagwan was explaining this wonderful aspect of Ghora and Aghora as the concept that is framed in our mind. The positive and the negative aspects of our mind is reflected as the Ghora and the Aghora Rupa. Swami tells us that the dualities of life brings beauty to life. The good, bad, happiness, sorrow, pain, pleasure, these coexist in our lives. So in light of this, Bhagavan proceeds to explain in the Divine Discourse delivered during the summer course of 1974, how we have to apply this to our day-to-day life. What exactly is this Ghora and Aghora Rupa? If at all, this Ghora and Aghora is the concept that is framed in our mind, depends on our mindset, then how is it applicable to God? Let us take a deep look into the explanation that has been given by Bhagwan in the same discourse. And today, we shall listen to Swami explaining to us how, in our day-to-day life, this concept of Aghore Ebhyo Thagore Ebhyo Ghora Ghora Tarebhyaha Sarve Ebhya Sarva Sarve Ebhyo Namaste Astu Rudra Rupebhyaha. So let us all listen to Bhagavan.
1: Jagat Kalyana Nimittamai ఒక చికిత్సగా తీసుకుంటున్నాడు ఈ ప్రజాపతి.
2: ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ ప్రజాపతి ఈజ్ టేకింగ్ దిస్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ క్యూర్.
1: ఇలాంటి చికిత్సగా తీసుకున్నటువంటి యొక్క ఘోరత్వాన్ని కేవలము ఒక భయంకరమైన ఆకారంగా మనం భావించుకోవటం ఇది చాలా అనర్థము.
2: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఘోరా విచ్ ది ప్రజాపతి ఈజ్ టేకింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ to regard it as something which relates to terror or frightening thing, this is not right.
1: దీనిని పురస్కరించుకొని అనాది కాలము నుంచి అనేక మంది మహర్షులంతరకుడును తపస్సు ఆచరిస్తూ ఆ తపస్సు యొక్క ఫలసిద్ధి నిమిత్తమై అనేక రకములైనటువంటి అవాంతరములను కూడాను వారు దాటుకోవటానికి పూనుకునేటువంటి వారు.
2: From time immemorial, in this context, several maharshis were performing tapas. And during that tapas, in order to reach the destination which they had put for themselves, they used to undergo much trouble and much pain.
1: దీనికి భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క స్థానమును అందించి అతనికి ఒక పట్టమును అందించేటువంటి నిమిత్తమై ఈ రకమైనటువంటి కొన్ని అవాంతరములు కల్పిస్తూ వస్తుంటాడు.
2: God in this process, in order that the person who is after the tapas may reach a certain state and may get a recognition from God, he always creates some kind of obstacles and troubles and pain in the path.
1: కేవలం ఇది భగవంతుని యొక్క కృత్రిమమైనటువంటి యొక్క యుక్తి కానీ లేక భక్తులను బాధించాలనేటువంటి యొక్క సంకల్పం కానీ కాదు.
2: This is not a trick or a bad trick on the part of God, or that God desires to trouble his devotees by creating these difficulties.
1: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు. మీరు సంవత్సరం అంతా కూడా చదివినప్పుడు ఈ సంవత్సరం అంత్యం లోపల యూనివర్సిటీ మీకు కొన్ని ఎగ్జామినేషన్ అని పెట్టున్నారు.
2: You are students, and while you are students and you study during 1 year, at the end of the year, a university conducts a certain examination at the end of 1 year.
1: అయితే ఈ ఎగ్జామినేషన్ పెట్టేటువంటిది కేవలం మీ పైన ద్వేషంతో పెడుతున్నారా? మీ అభివృద్ధి నిమిత్తమై ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టి ఉన్నత స్థానాన్ని పంపించేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారా?
2: is this examination being conducted to give you trouble, or is the examination being conducted with a view to give you an opportunity of rising higher and getting a recognition?
1: ఈ ఎగ్జామినేషన్ మనం ఏమంటున్నాము? పరీక్ష అంటున్నాం.
2: We call this a test.
1: అదే విధముగానే తపస్సు ఆచరించేటువంటి యొక్క దివ్య శక్తి కలిగినటువంటి యొక్క యోగిని అప్పుడప్పుడు ఒక పరీక్ష అనేటువంటి ఎగ్జామినేషన్ ఇస్తుంటాడు పరమాత్ముడు.
2: సో ఆల్సో దిస్ డివైన్ పర్సన్ హూ ఇస్ అండర్గోయింగ్ తపస్ నవ్ అండ్ దెన్ ఫ్రీక్వెంట్లీ గాడ్ అప్లైస్ ఎ టెస్ట్ బై వే ఆఫ్ ఎన్ ఎగ్జామినేషన్ టు ఫైండ్ అవుట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ పర్సన్ హూ ఇస్ అండర్గోయింగ్ ది తపస్.
1: ఈ టెస్ట్ ను మనం ఏదో ఒక విరుద్ధమైనటువంటి మార్గంగా మనం భావించుకోవటం చేత ఇది మనకు ఒక రకమైనటువంటి విసుగ్గా కూడా తేలుతుంటుండాలి.
2: Because our attitude towards this test makes us think that this is some unnecessary burden. Sometimes we get a feeling that this test is causing us great trouble.
1: Bhagavanta nannu enduku inni parikshalu vedutunnavu, ee parikshalu lopana nenu neggagalana, nee parikshalu iku maanu ani manam prarthistunnamu. Parikshalu maarinante manam unnata sthaniki manam polemu.
2: Sometimes we pray to God and say, oh God, why are you submitting me to so many frequent tests every now and then? Why don't you stop testing me so frequently? If God grants such a prayer of yours and all the tests are removed, then there is no way by which you can rise higher and get a higher recognition.
1: Oka plane driving manam nerchukuntunnam leka oka padavanu manam nadipetuvanti oka vidhananni nerchukuntunnam anni vishayamuni endu kudanu మొట్టమొదటి తనకు ఒక విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చేకు పూర్వము ప్రతి ఒక దాన్ని కూడా టెస్ట్ చేయాలి.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు లర్న్ టు డ్రైవ్ ఎన్ ఏరోప్లేన్ ఆర్ వన్ వాంట్స్ టు లర్న్ టు డ్రైవ్ ఎ బోట్ వాట్ ఎవర్ దట్ మే బి బిఫోర్ యూ గెట్ అ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ది టాస్క్ విచ్ యు ఆర్ లర్నింగ్ యూ విల్ హ్యావ్ టు బి గివెన్ ఎ టెస్ట్.
1: అలాంటి సర్టిఫికేట్ మనం అందుకునేటువంటి నిమిత్తమై ఈ పరీక్షలు మనకు అత్యవసరం.
2: In order that we may entitle ourselves to receive such a certificate, these tests are absolutely necessary.
1: Manamu ee parikshalu undakoodadani korukotamlo idi kevalamu manam unnasthayi ende undali anetunte yokka durasa maatrame tappa andulo unnata aasaki povali anetunte yokka pavitramaina bhavamulu lenattugane kanipistundi.
2: If anyone desires that all the tests should be abolished altogether, it simply means that he is wanting, he is desiring to remain where he is. It means he is not desiring to be tested and go to a higher place than the place in which he is at present.
1: దీనికి మన చరిత్రల యందు ఒక చక్కని ఆదర్శవంతమైన కథ.
2: There is a very good ideal example story in our own stories.
1: శివ చక్రవర్తి తాను మహాత్యాగి అయి అనేక విధములైనటువంటి సిరి సంపదలు కూడి ఉండినప్పటికీ తాను భగవత్ చింతన యందు తపస్సు ఆచరిస్తూ వచ్చాడు.
2: కింగ్ సిబి వాజ్ ఎ పర్సన్ హూ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్ హూ హ్యాడ్ మెనీ గుడ్ క్వాలిటీస్ అండ్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్ యట్ హీ వాజ్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది థాట్ ఆఫ్ గాడ్.
1: కానీ చక్రవర్తిగా ఉండి కూడాను ఈ శివికి ఈ విధమైనటువంటి త్యాగము తాత్కాలికమా లేక హృదయస్థానం నుంచి ఉప్పొంగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క త్యాగమా అని పరీక్షింప కోరి ఇంద్ర అగ్ని ఈ ఇరువురు కూడాను ఒక విధమైన ప్లాన్ వేసుకున్నారు.
2: వైల్ సిబి వాజ్ ఎ గ్రేట్ కింగ్ వైల్ హీ హ్యాడ్ ఆల్ ది వెల్త్ ఇంద్ర అండ్ అగ్ని టూ ఆఫ్ ది గాడ్స్ దే హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ది సాక్రిఫైస్ విచ్ దిస్ కింగ్ వాజ్ షోయింగ్ వాజ్ ఓన్లీ ఎ టెంపరీ అండ్ ట్రాన్షియంట్ ఫీలింగ్ ఆర్ వెదర్ హీ రియల్లీ హ్యాస్ గాట్ సాక్రిఫైస్ ఇన్ ది డెప్త్ ఆఫ్ హిస్ హార్ట్. ఇంద్ర అండ్ అగ్ని హ్యాడ్ ఎ ప్లాన్ బై విచ్ టు టెస్ట్ అండ్ కమ్ టు ది రైట్ కన్క్లూజన్ అబౌట్ ది కింగ్ సిబి.
1: అగ్ని ఒక పావురాకారమును ధరించింది, ఇంద్రుడు దాని తరిమేటువంటి యొక్క గరుడగా తాను ధరించాడు, రూపము ధరించాడు.
2: అగ్ని took the form of a bird and Indra took the form of a kite, of a Garuda, who was following and was wanting to catch hold of this bird which Agni took the form.
1: ee Garuda ee paavuramunu tarvukuntu vachinattuga akkada pradarshincharu.
2: This kite or Garuda, it appeared to Sibi as if one bird, that is the kite or Garuda, was coming to attack the bird which Agni took the form.
1: aa paavuramu ఆ యొక్క శివ చక్రవర్తికి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చు, శివ చక్రవర్తి నన్ను రక్షించుము నన్ను రక్షించుము అని చెప్పని అతని చెంత వచ్చి వాలింది.
2: అగ్ని ఇన్ ది షేప్ ఆఫ్ ఎ బర్డ్ కేమ్ రన్నింగ్ to the king Sibi and said that, please save me, I am being attacked by a Garuda, please save me. He came to the king Sibi.
1: తను రక్షిస్తారని చెప్పని ఈ సిబి వాగ్దానం చేశాడు.
2: కింగ్ ప్రామిస్డ్ అగ్ని హూ వాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ బర్డ్ వాజ్ బీయింగ్ అటాక్డ్ దట్ హీ విల్ సేవ్ ది బర్డ్.
1: కానీ ఎన్ని విధములే తాను గరుడ ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క పక్షిని పట్టలేకపోయినది. ఆ సమయమునందు ఈ గరుడ ఆ శివ చక్రవర్తి దగ్గర కొన్ని రకములైనటువంటి వాగ్వాదం జరిగింది. శివ చక్రవర్తి, నేను తరుముకుని వచ్చినటువంటి ఈ పక్షిని నాకు ఆకలిగా ఉన్నటువంటి సమయమునందు నా ఆకలి తీర్చకుండా నీ తపస్సు ఏమి ప్రయోజనము? కనుక నేను నీ ఇంటికి ఒక విధమైనటువంటి అతిథిగా వచ్చాను. నా అతిథి యొక్క ఆశను నీవు తీర్చడానికి నీవు సంసిద్ధుడిగా ఉండినప్పుడే నీ తపస్సు ఫలిస్తుంది అని కూడాను ఈ గద్ద చెప్పింది.
2: ఇంద్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది కైట్ కుడ్ నాట్ గెట్ అట్ అగ్ని హూమ్ హి వాజ్ అటాకింగ్ అండ్ దేర్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ది కైట్ హూ వాజ్ ఇంద్ర అండ్ సిబి. The Garuda said, I have come to your house as a hungry bird. I must be given this from you. What is the use of your saving this bird and denying me the food that I want now badly? I have come as a guest to your house.
1: అప్పుడు ఈ శివి చెప్పాడు, దానికి నేను అభయం ఇచ్చితిని కనుక దాని ప్రాణమును నీకు అందించడానికి నేను పూనుకోను. నీకు కావలసినటువంటిది ఇంకేమైనా కూడా కావలసినటువంటిది నా దేహమైనా నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. కనుక నీ ఆకలి తీర్చడానికి ఆ యొక్క పావనమునకు ఎంత బరువు కలదో అంత బరువు నా దేహం నుంచి నా కండల నుంచి ఇస్తానని కూడాను ఈ శివ చక్రవర్తి ఒప్పుకున్నాడు.
2: ది కింగ్ టోల్డ్ ది గరుడ, ఐ హావ్ ప్రామిస్డ్ దిస్ డౌ టు సేవ్ ఇట్స్ లైఫ్. ఐ హావ్ గివెన్ మై ప్రామిస్. I am not going to break my promise and hand over this dove to you. But if you are hungry, I am willing to remove as much flesh from my body, which is the equivalent of the flesh in the dove, and give it to you so that you may release your hunger. But I am not going to give up the bird to which I have promised that I will save the life.
1: ఒక తూకం వేయడానికి తక్కిడి తెచ్చాడు. ఒక వైపున ఆ యొక్క పావురమును కూర్చోబెట్టాడు. తన కండలు ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు కోసి మరొక వైపున వేస్తూ వచ్చాడు. కానీ ఎన్ని ముక్కలు వేసినప్పటికీ ఆ పక్షి ఆ పావురము ఏమాత్రం కూడా కదలలేదు, కొంత లేయలేదు.
2: Having said that he will give the flesh from his own body of the same weight as that of the dove, he brought a balance. He put the dove on one side, one pan, and he began removing flesh from his own body and put it in the other pan. However much flesh he has removed from his own body and put in the other pan, it did not become equal in weight to that of the dove.
1: Inka cheyunade leka Shiva Chakravarti maraku vaipuna sampurnamaina dehamto kurchoni naa dehamuni aaraginchamani kurchunnadu.
2: Having nothing more to do than Sibi, the king, he himself sat in the pan so that he can counterweigh the dove. And he said, yes, you can now eat me and release your hunger.
1: ఈ యొక్క ప్రదర్శనమును గుర్తించినటువంటి యొక్క అగ్ని ఇంద్రుడు తమ హృదయమును కరిగి కదిలి తమ స్వరూపముతో బయటికి వచ్చి సాక్షాత్కారం అందించారు.
2: Indra and Agni, the two gods who are in the form of these two birds, who have come to perform the test, they witnessed what Sibi was doing. Their hearts were deeply moved and then they appeared in their natural form.
1: వారు అట్టి సాక్షాత్కారం అందించి, అయ్యా, వేదమునందు నకర్మ నప్రజ ధనీన త్యాగేనేకి అమృతత్వమానస్వని, త్యాగమునందున్నటువంటి అమృతత్వము మరొక వేదమునందు కాని, మరొక సత్సంపత్తి ఎందు కాని, మరొక ధనధాన్యములు ఎందు కాని, ఏ విధమైనటువంటి ఎందుకు అని ఇటువంటి ఆనందం మనకు లభించదు అని చెప్పని చెప్పినటువంటి పదము సార్థకమని ఈ ఇంద్రుడు అగ్ని ప్రబోధించి తనకు అనేక రకములైనటువంటి శక్తులను అందించుకుంటూ అనుగ్రహించి తన తపస్సిద్ధిని పొందింపచేశారు.
2: Indra and Agni, having appeared in their true form, they said, our Vedas have taught us that no amount of learning, no amount of work can bring you the same pleasure as sacrifice can bring you. This is what the Vedas have told us. Here you have sacrificed so much and this gives us more pleasure than pleasure from any work, pleasure from any scholarship. And this is how they have been showering grace on King Sibi.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క టెస్టులు దైవత్వము లోపల అనుగ్రహ నిమిత్తమై వస్తుంటాయి కానీ ఆగ్రహ నిమిత్తమై కాదు.
2: సచ్ టెస్ట్ వెన్ దే కమ్ ఫ్రమ్ డివినిటీ, దే కమ్ ఇన్ ఆర్డర్ దట్ గ్రేస్ మే బి షవర్డ్ ఆన్ యూ. దే డూ నాట్ కమ్ బికాస్ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ.
1: కాని భగవత్ శక్తిని తెలుసుకోవటానికి అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని అట్టి బ్రహ్మతత్వమును తెలిసినటువంటి వాడే బ్రహ్మను చేరగలుగుతాడనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించుకొని సత్యస్య సత్యం, మనం సత్యము ద్వారానే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవాలి. కానీ మనం ఏదో అసత్య మార్గమున ప్రవర్తించి సత్యాన్ని తెలుసుకోవటానికి పూనుకోవటంలో ఏనాటికి మనము చిద్దులము కాము.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పర్సన్స్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్స్ స్ట్రెంగ్త్. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వన్ హూ అండర్స్టాండ్స్ బ్రహ్మన్ హీ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. ఇన్ అదర్ వర్డ్స్, అన్లెస్ వన్ రైజెస్ టు ది స్టేచర్ ఆఫ్ బ్రహ్మన్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ బ్రహ్మన్. దేర్ఫోర్ సత్యస్య సత్యం, through truth alone we can comprehend truth. It is not possible to comprehend truth by other means, by false methods.
1: Manamu kani mana manasulanu kani unchavalasina reetiga unchatam ledu, undavalasina reetiga undatam ledu.
2: Neither we nor our minds are being kept as they should be kept. They are not being put into a position where they should be put.
1: Manavuni yokka manasu ఉండవలసిన స్థితిలో ఉండలేకపోవటం చేతనే ఈ జగత్తు కూడాను ఈనాడు ఉండవలసిన రూపకంగా ఉండలేకపోతుండాలి.
2: బికాస్ మ్యాన్స్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఇట్ ఆట్ టు బి. ది వరల్డ్ టుడే ఈజ్ ఆల్సో నాట్ యాజ్ ఇట్ ఆట్ టు బి.
1: కనుకనే మనిషి అంటే మనసే, మనసు అంటే సంకల్పమే.
2: మ్యాన్ ఈజ్ సినానిమస్ విత్ మైండ్, మైండ్ ఈజ్ సినానిమస్ విత్ డిజైర్.
1: మన యొక్క సంకల్పమునే లేకపోతే మనసే లేదు, మనసే లేకపోతే మనిషే లేడు. కనుకనే మనిషి అనగా కేవలం ఆకారమును మాత్రమే మనం గుర్తించుకోవటము, దేశం అనగా కేవలం దేశం యొక్క మట్టిని మాత్రమే మనం గుర్తించుకోవటం కాదు, మనుషుల యొక్క సమూహమే దేశము అనేటువంటి సార్థకం ప్రసిద్ధి.
2: ఇఫ్ దేర్ ఆర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో మైండ్ దేర్ ఇస్ నో మ్యాన్. దేర్ ఫోర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు రికగ్నైజ్ ది షేప్ ఆఫ్ యువర్ కంట్రీ, ది కంట్రీ ఇస్ నాట్ సంథింగ్ which does not consist of men. If you want to know what man is, one has to understand that it is the conglomeration of men, it is the grouping of men that makes the country.
1: Idi emiti, idi oka vastram.
2: This is a piece of cloth.
1: Ee vastramu deni valla idi vastram tayarayindi anaga bundle of threads.
2: From what has this piece of cloth been prepared? The answer is that it is prepared from a bundle of threads.
1: Threads lekapothe idi cloth ga tayarainda?
2: If there are no threads, how can this be a cloth?
1: Aithe thread ee reetiga tayarayindi, cotton valla thread ayindi.
2: How has the thread come up? The thread has been prepared from cotton.
1: Cotton lekapothe thread ledu, thread lekapothe cloth ledu.
2: If there is no cotton, there is no thread. If there is no thread, there is no cloth.
1: Kanuka manamu sankalpam aneetvanti kaatanu manas aneetvanti yokka daram ga tayarai manishi aneetvanti roopakam aneetvanti yokka cloth ga nirupana jarugutu untundadi.
2: Our desires which are in the form of cotton, they get woven up into our mind which is in the form of thread, and our mind which is in the form of thread comes together and produces a form of man.
1: అయితే ఈ సంకల్పములు ఉండవలసినటువంటివి, కానీ మనకు మన యొక్క యోగ్యతకు, మన యొక్క విద్యకు, మన యొక్క దేశమునకు, మన యొక్క గౌరవమునకు, మన యొక్క ఇంటితరమునకు, మన యొక్క నడవడికకు తగినటువంటి రీతిగా మన సంకల్పం ఉంటుండాలి.
2: The desires have to be there. Desires need not be eliminated. But what kind of desires have to be there? Desires which are appropriate for us. Desires which are consistent with our education. Desires which are good for our country. Desires which will bring us respect and not disrespect. These are the kind of desires which should be welcome.
1: Mana desam etuvantidi, mana tallidannulu etuvanti kirtini sampadinchinatunte varu, nenu andukunnatunte degree emiti, కనుక నా చదువుకు, నా తల్లిదండ్రులకు, నా దేశములకు తగినటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నానా లేక దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నానా అని ఎవరికి వాడు పరీక్షించుకోవటానికి తగినటువంటి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ మై కంట్రీ? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ మై పేరెంట్స్ హావ్ ఎంజాయిడ్? వాట్ ఈస్ ది రెప్యుటేషన్ విచ్ ది డిగ్రీ ఐ హావ్ అక్వైర్డ్ బై గోయింగ్ త్రూ ఎడ్యుకేషన్? అండ్ వన్ మస్ట్ ఆస్క్ వన్ సెల్ఫ్, am I conducting myself in a manner which is consistent and which is appropriate with my country, with the education that I have received and with the reputation which my parents have? Each one should ask oneself these questions.
1: Kanukane manamu nimpukovalsinatvanti sankalpamulanu manam burra nindu ku nimpukovali kani అనవసరమైనటువంటివి నింపుకోని ప్రయోజనం లేదు, లేక ఏమీ నింపుకోకుండా దాన్ని ఎంటీగా పెట్టుకునే కూడా మంచిది.
2: సో ది కైండ్ ఆఫ్ డిజైర్స్ విత్ విచ్ వీ విష్ టు ఫిల్ అవర్ హెడ్ షుడ్ బి సచ్ డిజైర్స్ యాజ్ బ్రింగ్ రెప్యుటేషన్ అండ్ అదర్ కన్సిస్టెంట్ విత్ ఆల్ ది స్టేట్మెంట్స్ దట్ హవ్ జస్ట్ బిన్ మేడ్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఫిల్ యువర్ హెడ్ విత్ అన్డిజైరబుల్ డిజైర్స్, then it is better to keep your head empty rather than fill it with such desires which are bad.
1: Yemi leni burralona yemaina chetchavachu.
2: In an empty head you can certainly introduce anything that you wish to.
1: Yememo nindi unna burra nimpa veelaguna.
2: But if a head is full of all kinds of things, is it possible to put anything more into it?
1: Kalibodala nindi unna talaburra idi khaliyaguna. కలిబోధల నిండియున్న తలబుర్ర ఇది ఖాళీ అగున.
2: అన్నెసెసరీ థింగ్స్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ప్రెసెంట్ ఏజ్ కలి, ఇఫ్ దే ఆర్ ఫిల్డ్ ఇన్ యువర్ హెడ్ దెన్ హౌ కెన్ దట్ హెడ్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఫర్ ఎనీథింగ్ మోర్ దట్ ఈస్ గుడ్.
1: కలిబోధల నిండియున్న తలబుర్ర ఇది ఖాళీ అగున, తలబుర్ర ఇది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
2: ఇఫ్ ది హెడ్ is full of all the teachings which are characteristic of the modern age Kali, then will there be any more place in that head to put anything? And if there is no place in which to put anything good in the head, then what is the use of the head?
1: అందువలననే మన భారతదేశమునకు ఉండవలసినటువంటి ధర్మము ఈనాడు అరణ్యమునకు వెళ్ళింది.
2: This is the reason why, because there is no place in our country where righteousness can stay and can flourish. This dharma has gone to the forests.
1: ఈ అరణ్యములో సంచరించేటువంటి క్రూరత్వం అనేటువంటిది గ్రామములను చొరబడింది.
2: The cruelty that should have been in the forest has come and entered the living villages.
1: కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు.
2: What is the reason? Our ideas and our thoughts are not in a position to retain and attract dharma.
1: పాండవులు ధర్మ స్వరూపులైనటువంటి వారు అరణ్యానికి పోవటానికి కారణం ఏమిటి? సర్వ విధములైనటువంటి దుర్గుణ స్వరూపులైనటువంటి యొక్క దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క ఈ ధృతరాష్ట్ర సంతతి రాజ్యమంతా వ్యాపించిపోవటం చేత పాండవులకు అక్కడ చోటు లేక అరణ్యానికి వెళ్లినారు.
2: Why did Pandavas, who were the embodiment of dharma, why did they have to go to the forest? The reason was all the living places were occupied by the general has come and entered the living villages.
1: కారణం ఏమిటి? మన బుద్ధులు ధర్మమును నిలుపుకునేటువంటి ఒక స్థితిలో లేవు.
2: What is the reason? Our ideas

0: తొలు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. మనలో ఉన్నటువంటి గుణములు ఎలాంటివంటే, మనస్సు ఏ విధంగా ఉంటుండాలి? దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, ఇతరుల పైన సాడలు చెప్పేటువంటిది వినాల వినాలి వినాలని మన చెవులు వారి దగ్గరికి పరిగెత్తిపోతుంటాది. దేనివల్ల? మన తలలో అన్ని దుర్బుద్ధులుగానే ఉండటం వల్ల. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే ఏదైనా గోడ మరుగునో లేక స్తంభం మరుగునో ఉంటుండి వింటూ ఉండటం. దూరులు విను చెవులున్న, కొంచి చూచు కనులున్న, చెట్ల మరుగున కూర్చునేది అట్టా ఇట్ట చూస్తూ ఉంటుండేది. పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న, వంచే పలుకున్న, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. ఇవన్నీ వికృతులే గాని సుకృతులు కావు. కనుక మనలో సుకృతులు నింపుకోవాలి కాని వికృతులు నింపకూడదు. ఈ వికృతులు సుకృతులు ఈ రెండు కూడాను ఘోర అఘోరముల యొక్క స్వరూపములు.
1: హౌ ఇస్ అవర్ మైండ్? అవర్ మైండ్ కెన్ డిస్క్రైబ్డ్ బై సేయింగ్ దట్ అవర్ హెడ్స్ అండ్ అవర్ థాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ నోషన్స్ అండ్ అవర్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు గో అండ్ లిసన్ టు కంప్లైంట్స్ అండ్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. We run to a place where someone is complaining about others and finding fault with others. Not only that, if someone is talking, then we want to eavesdrop. We want to go there and we want to listen very surreptitiously to what is being said. Our eyes are such that we want to hide ourselves behind something and begin to look at it without your being noticed that you are looking at a thing which you are not entitled to look at. This is the kind of thing, and the mind is always deceiving. We use such words which will deceive other persons. Our word is deceiving. Our vision is bad. We eavesdrop and we are always ready. We run to listen to complaints and finding fault in others. If this is the bad situation in which we are, how can justice thrive? Not only justice thriving, how can justice find any place at all? It will run away from where such things exist. These good aspects and bad aspects that are described here, these are the aspects which are called ghora and aghora.
0: Aithe maaku ilante gunamulu untunnayi kabatti idi vikrutaraipoyinayi, deenini viruddhanga marinappudu sukrutanga maripothundi. Aithe bhagavantuni yendu kudanu ee vikrutulu unte kada akkada kudanu ghora aghoramulane padamulu kudanu sambandhamai avutayani kudanu meeru chintinchavachchu.
1: You may think because we have got these bad qualities, these are vikrutas, these are bad qualities. But once we change them, they become good qualities, they become sukrutas. You may ask in God as well, where we are using these two words, ghora and aghora, are there in God these vikrutas, bad qualities, and sukrutas, good qualities?
0: Kani ikkada brahma tattvamunandu manam gurtinchavalasinatundi satyamu okkati untundali.
1: But here, when we ask this question, in the aspect of Brahman, in the domain of Brahman, there is one truth which we have to recognize.
0: Brahma nirgunudu, nirakarudu, naamam maatrame kaligi untundi. Alanti vaani yokka tattvamunandu oka shuddhamaina addamu vanti vaadiga manam oka aakaranni nirminchukunnam.
1: Brahma has no form. He is above qualities. He has no qualities or gunas. Brahma has got only a name and it is like a mirror. In the mirror, we have created to ourselves a particular form.
0: Aa yokka shuddhamaina addamanandu neevu poi nilchukunnappudu nee yokka swaroopame aa addamanandu gocharistunnayi. Kaani nee yokka pratibimbam addamulo poyinada leka addamu nee pratibimbanni venuku kodutundada aneetuvanti satyanni manam gurtinchali.
1: In the name of Brahman,

0: we should regard as a clean mirror. If you go and stand in front of that clean mirror, you see yourself. But you have to ask a question. Is this form which you are seeing, which is of yourself, is it being simply reflected by the mirror back to you, or is it part of the mirror? This is a question which you have to ask.
1: Kani, ayokka pratibimbani neeku velukokkortundade kani, andulo nee yokka pratibimbam ledu.
0: This clean mirror of Brahman is only reflecting the image of yourself, but your image is not present in that mirror.
1: అదే విధంగానే నీలో ఉన్నటువంటి గుణములు ఆ బ్రహ్మ అనేటువంటి తత్వము నీకే అది అఘోరమైనటువంటి గాను ఘోరమైనటువంటి గాను. నీవు మంచి కార్యములు చేసినప్పుడు దాని ఫలితము నీకే, చెడ్డ కార్యం చేసినప్పుడు దాని ఫలితము నీకే రిఫ్లెక్షన్ గా అందిస్తూ వస్తుండదే కాని తనలో ఎట్టి యొక్క ఘోర అఘోరములు లేవు.
0: వి ఆస్క్ ది క్వశ్చన్, దిస్ వికృత అండ్ సుకృత అండ్ ఘోర ఆర్ అఘోర, ఆర్ దే ప్రెసెంట్ ఇన్ గాడ్ ఆల్సో? ది ఆన్సర్ ఇస్ నో. ది వెరీ గుణాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూ when you stand in front of Brahman, the clean mirror, they are being reflected back to you. If you do good, it is reflected back to you as a sukruta. If you do bad, it is reflected back to you as a vikruta. Vikruta and sukruta are arising from you and are being reflected back to you. They are not present in Brahman, the clean mirror.
1: కనుకని దైవమునందు ఎట్టి దోషములు కాని మనం నిరూపించడానికి సాధ్యము కాదు. నిరూపించినటువంటి దోషములు కూడాను కేవలం కల్పితములే కాని సత్యములు కావు.
0: సో యూ కెనాట్ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ పాయింట్ ఎట్ ఎ ఫాల్ట్ ఇన్ గాడ్. ఇఫ్ హౌఎవర్ యూ ఫైండ్ ఎ ఫాల్ట్ అండ్ యూ సే దట్ దేర్ ఇస్ ఫాల్ట్ ఇన్ గాడ్, దీస్ కెనాట్ బి ట్రూత్. దే ఆర్ ఓన్లీ ఆర్టిఫిషియల్ అండ్ దే ఆర్ క్రియేషన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇమాజినేషన్.
2: యాజ్ స్వామి బ్యూటిఫుల్లీ పుట్స్ ఇట్, గాడ్ ఈస్ జస్ట్ లైక్ అ మిర్రర్. యాజ్ స్వామి వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ టు అస్, He is the Sakshi Bhuta. So in today's episode, this Ghora and Aghora aspect of how we need to apply it to our lives, how we need to conduct ourselves, the concept of Nakarmanana Prachayadhane Natyake Naike Amritatvama Nasuhu, the sacrifice, the good qualities that we imbibe in our day-to-day life will decide the form of Lord that has been framed in our mind, and that we look up to God as Ghora or Aghora. So the benevolent Lord just becomes a witness of whatever we do, whatever we think, and whatever we speak. In spite of all the vagaries of our mind in this Kali Yuga, Bhagavan guides us of how we can develop good qualities, develop positive thinking, so that we may always be close to Him, we may always enjoy His benevolent form and not the Ghora Rupa. So with these few words, listeners, let us bring this episode to a close. In the next episode, we shall try to delve more deep into this and try to get some practical life examples of how this Ghora and Aghora Rupa comes into play, and then we shall go into the next aspects of this Shivopasana Mantram. We request the listeners to write your feedback to listener@ssmediacenter.org, or you can WhatsApp it to 9393258258. Let us pray to Bhagavan that every thought, word and deed should be His inspiration. And let us close today's episode with the Kshama Prarthana Mantram. Om యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ సాయీశ్వర. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్ సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్. హ్యాపీ లిస్నింగ్. స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.
3: సాయిరామ్, యు వర్ లిస్నింగ్ టు వేద జిజ్ఞాస, అన్ ఎన్క్వైరీ ఇన్ టు ద వేదాస్. దిస్ ఇస్ అ ప్రోగ్రామ్ వేర్ మెంబర్స్ ఆఫ్ ద ప్రశాంతి వేదం గ్రూప్ delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured as part of Thursday Live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You can also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue the series same time next week. Thank you and sayonara.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fifth discourse on Gita Bhagavan delivered on 6th August 1984. In this eye-opener discourse, Bhagavan shows us how seeing God within oneself is superior to any other form of external worship. Sri Bhagavan Uvacha.
2: Nirahankara samadukha sukhachami. Ahankara mamakaramulu dooramu chesukoni sukhamunu dukkamunu samamuga bhavinchi orimi galiginatuvanti vyakti naaku atyanta priyudu ani Gitacharyuni yokka bodha. Gitacharya's teaching expounds that he is dear to me who does not have egoism, attachments, and who can treat with equal mindedness joy and sorrow.
3: Idi సామాన్య సాధకులకు అసాధ్యం.
2: ఫర్ ఆర్డినరీ సాధకాస్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
3: నిత్య జీవితములు
4: షోడశోపచారములచే ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సలిపి భజనలు చేయొచ్చు. పూజ పునస్కారములలో కాలములు గడిపేటువంటి వ్యక్తులకు గృహస్థులకు ఈ విధమైనటువంటి శాసనము చాలా కష్టమైనటువంటిదిగా తోస్తుంది.
2: దిస్ పర్టికులర్ ప్రొసీజర్ ఆఫ్ ఆర్డినెన్స్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫార్ ఆర్డినరీ సాధకాస్ ఇన్క్లూడింగ్ ది గృహస్థాస్ ద మెంబర్స్ ఆఫ్ ది పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ది ఫ్యామిలీ పాత్ టు ఫాలో దిస్ పర్టికులర్ థింగ్. దే మే బి ఏబుల్ టు జస్ట్ వర్షిప్ గాడ్, దే మే బి ఏబుల్ టు ఆఫర్ 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ విచ్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ స్క్రిప్చర్స్, బట్ దిస్ the nirmala nirahankara which has been explained would be very difficult for an ordinary sadhaka.
4: Aithe idi enta varaku kashtam manaku?
2: In that case, how far, to what extent is it difficult?
4: Mana yokka tattvamu daivam yokka aatma binnamuga chuchinanta varaku idi manaku kashtam.
2: This is difficult so long as we differentiate our own principle from the command and the order of the Lord himself.
4: దైవం యొక్క ఏకత్వమును మానవుని యొక్క దివ్యత్వమును గుర్తించిన తర్వాత ఇది మనకు సులభంగా తోస్తుంది.
2: Once we recognize the all-pervasive unity of the Lord and the divinity of the individual, who would be able to just follow it?
4: Swashariram swayam jyotihi. Swashariram swayam jyotihi. Swarupam sarvarachanam. Bhagavanturu sarvula dehamunandunu sarvarachakuniga జ్యోతిర్మయునిగా ప్రకాశించుతున్నాడు అనేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకున్న తర్వాత అహంకార మమకారములో అరికట్టుకోవటం అతి సులభమవుతుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ జ్యోతి అండ్ ఫ్లేమ్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ ఆల్ పీపుల్, ఇట్ వుడ్ బి పాసిబుల్ టు కంట్రోల్ అవర్ ఈగోయిజం అండ్ ఆల్సో అవర్ అటాచ్మెంట్.
4: స్వశరీరం స్వయం జ్యోతి. ఈ స్వయం జ్యోతి అనేటువంటిది మన శరీరం నుండే ఉంటున్నది.
2: దిస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ ఫ్లేమ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ ఓన్ బాడీస్.
4: స్వరూపం సర్వరక్షణం. ఈ సర్వరక్షకుడు అనేటువంటి వాడు మన యొక్క ఆకారం నుండే ఇమిడి ఉంటున్నాడు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వెరీ ఫారం.
4: దైవము ఉన్నాడా లేదా అనేటువంటి విషయం కాని, దైవమును మనం చేరేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది కాని, ఇది అనాది కాలం నుండి విచారణ సరుపుతూనే వచ్చుతున్నది.
2: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఎన్క్వైరీ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ డజన్ ఆర్ హౌ టు రీచ్ గాడ్.
4: ఇది మానవుని యందు ఒక జటిలమైనటువంటి ఒక సమస్యగా రూపొందుతూ వచ్చింది.
2: దిస్ పర్టికులర్ ప్రాబ్లం హ్యాస్ బికమ్ ఎ వెరీ సీరియస్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం విత్ ది మ్యాన్ అండ్ హిస్ థింక్.
4: ఈ సమస్యను పరిహారం చేసే నిమిత్తమై అనేక మంది ఋషులు తమ చాకచక్యము చేతను, తపబలము చేతను, పాండిత్యము చేతను, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రతిజ్ఞల చేతను తపస్సులు ఆచరించి ఈ సత్యానికి పరిహారమును గుర్తించారు.
2: టు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఏ నంబర్ ఆఫ్ రిషీస్ హ్యావ్ టేకన్ ఎ ఫర్మ్ రిజాల్వ్, యూజ్డ్ ఆల్ దేర్ స్కిల్స్, ఆల్ దేర్ పెనన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ దే హ్యావ్ ఫౌండ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
4: వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాన్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ ప్రజలారా, మేము తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుని, మహాదివ్య శక్తిని మేము కనుగొన్నాము అని జగత్తునకు చాటారు మహర్షులు.
2: దే హావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ అట్ లార్జ్ దట్ ఓ పీపుల్, ఓ సిటిజన్స్, వి హావ్ బీన్ ఏబుల్ టు సీ దట్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ ఆల్ దీస్ విజిబుల్ అండ్ క్రియేటెడ్ వరల్డ్.
4: ఎక్కడ వెతికినాము, ఎక్కడ తెలుసుకున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వెల్లడి చేశారు.
2: దే హావ్ ఆల్సో డిక్లేర్డ్ where they search and how they came to know the existence of the effulgent law.
4: Baita prapanchamulo kaadu,
2: it is not in the external world.
4: Baita pradeshamulo kaadu,
2: it is not in the external outer space.
4: Bahir drishtilo kaadu,
2: it is not in the external vision as such.
4: Maa lopalani,
2: it is within our own self.
4: Maa antaratma yende,
2: it is within our own antaratma.
4: Maa divya bhavamunandi,
2: it is in our sacred thoughts.
4: Ee shariramunandi sharirini memu gurtinchamannaru.
2: Inside this body the dweller has been identified and recognized.
4: Shariramunandu nivasinchetunte vaadu karaka bhagavantunaku sharidi ani peru.
2: As God is the indweller of the body, she has been described as shariri or the indweller.
4: దేహమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని.
2: దేర్ ఈజ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ యాజ్ దేహి బికాస్ హీ లివ్స్ ఇన్ దేహ విచ్ ఇస్ ద బాడీ.
4: దేహమనేటువంటి క్షేత్రం నందు నివాసం చేసేటువంటి వాడు కనుక ఇతనికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
2: హీ లివ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ బాడీ అండ్ దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ క్షేత్రజ్ఞ.
4: కనుకనే మానవుని యొక్క శరీరము నుండే మాధవత్వం అనేటువంటి కాంతి దేదీప్యమానమై ప్రకాశవంతమై అజ్ఞానమనేటువంటి దానికి ఆవల ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ దిస్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్ రిసైడ్స్ ఇన్సైడ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ బియాండ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ వెరీ క్లియర్.
4: మృణ్మయమైనటువంటి ఈ శరీరము నుండే చిన్మయమూర్తిని దర్శించుటకు ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ద ఇమ్మార్టల్ లార్డ్ ఇన్ ది మార్టల్ బాడీ ఇట్సెల్ఫ్.
4: మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతములతో కూడినటువంటి ఈ యొక్క దేహాత్మ ఎందే దైవాత్మను మనము దర్శించడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు make efforts to find out the Lord in these very five elements: earth, water, air, fire and sky or space.
4: మట్టిలో మాణిక్యము చిక్కును కాని మానులో చిక్కదు.
2: యు ఫైండ్ ది డైమండ్స్ ఇన్ ది ఎర్త్ అండ్ నాట్ ఆన్ ది టాప్ ఆఫ్ ఎ ట్రీ.
4: అదే విధముగానే మానవుని యొక్క మనసులో మాణిక్యమనేటువంటి దైవత్వం మనకు గోచరమవుతుంది, కాని మనిషికి ఆవల మనకు ఈ మాణిక్యం మనకు చిక్కదు.
2: ఇన్ ది సేమ్ వే యు ఫైండ్ ద డైమండ్ ఆఫ్ ద లార్డ్ ది గాడ్ విత్ ఇన్ మ్యాన్ హింసెల్ఫ్ అండ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్.
4: దైవం యొక్క యశ్వానాన్ని మన కొంతవరకును శాస్త్రోక్తంగా కొన్ని విధమైనటువంటి పెద్దల యొక్క ప్రబోధనల చేతను దాన్ని గుర్తించి వెతుకుట ప్రయత్నించాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచింగ్స్ అండ్ ది ప్రీచింగ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ గాడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్.
4: అంగుష్టమాత్రేణ పురుషోంతరాత్మ అని అంతరాత్మ ఎందు అంగుష్టమాత్రుడై ఉంటున్నాడు దైవం.
2: God has been dwelling inside the body in the form of a small unit equal to in measurement to a thumb.
4: ఈ శరీరం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: This body is not an ordinary thing.
4: దైవమునకు నివాసమైనటువంటి ఒక మందిరము.
2: It is the temple of God itself.
4: దైవము ఊరేగించేటువంటి రథము.
2: This is a chariot which carries the Lord inside it.
4: ఈ రథమునందు తాను ఊరేగింపబడుతున్నాడు ఈ జగత్ అనేటువంటి ఊరిలో.
2: ఇన్ ది వరల్డ్ విచ్ వి కంపేర్ టు ఎ విలేజ్ హీఈస్ బీన్ టేకన్ ఇన్ ప్రొసెషన్ ఇన్ దిస్ పర్టికులర్ చారియట్ కాల్డ్ బాడీ.
4: కనుక మన ఈ దేహమును అలక్ష్యం చేయటం కాని లేక అశుద్ధముతో నింపుకోవటం కాని ఇది తగనటువంటి పని.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దేర్ ఫోర్ టు బి ఇండిఫరెంట్ టు ది బాడీ ఆర్ టు నెగ్లెక్ట్.
4: ఈ దేహమును పవిత్రమైనటువంటి కర్మలు ఎందు నిస్వార్థమైనటువంటి యొక్క ప్రవర్తనలు ఎందు నిరహంకారమైనటువంటి కర్మల చేత ఆచరింపబడాలి.
2: దిస్ బాడీ మస్ట్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ విచ్ ఆర్ అన్సెల్ఫిష్ అండ్ విచ్ ఆర్ సేక్రెడ్.
4: దేహములు ఏ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు కూడా ప్రవేశింప చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ బాడీ ఇన్ ఎనీ ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ థింగ్స్.
4: ధర్మవిరుద్ధమైనటువంటి కార్యములందు ప్రవేశింప చేయకూడదు.
2: యూ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అన్రైచియస్ యాక్టివిటీ.
4: కారణమేమనగా దేహం దేవాలయంతో జీవో దేవ సనాతన.
2: ది రీజన్ ఈస్ దాట్ దిస్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
4: దైవం యొక్క మందిరాన్ని మనము ఎన్ని విధములైనటువంటి యొక్క గౌరవ మర్యాదలతోనూ కాపాడుకుంటాం.
2: వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
4: దీనిని అనేక విధములుగా పవిత్రంగా మనం భావించుకుంటాం.
2: వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇన్ ది మోస్ట్ సేక్రెడ్ వే పాసిబుల్.
4: అట్టి దేహాన్ని ఈనాడు మనము అలక్ష్యము చేత కొన్ని విధమైన అపమార్గములు ఎందు ప్రవేశపెట్టి చేయరాని కార్యములతో దీనిని అశుద్ధము గావించుకుంటున్నాం.
2: సచ్ ఎ సేక్రెడ్ బాడీ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ నాట్ రియలైజింగ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వేస్.
4: ఈ దేహము జడమైనప్పటికీ దేహములో నివసించేటువంటి యొక్క శక్తి చైతన్యమైనటువంటిది.
2: ద బాడీ ఈజ్ ఇనర్ట్ నో డౌట్ బట్ ది ప్రిన్సిపల్ విచ్ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ ది బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
4: ఇది కేవలం భవసాగరమును దాటేటువంటి యొక్క పడవ.
2: దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ బోట్ విచ్ విల్ హెల్ప్ యూ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ సంసార.
4: ఇది మనకు సులభంగా లభించినటువంటిది కాదు.
2: దిస్ ఈజ్ నాట్ ఒబ్టైన్ ఈజీలీ బై అస్.
4: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకుని అందుకున్నటువంటి యొక్క మహాప్రసాదం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్నోరబుల్ మెరిట్స్ ఆర్ ఇన్ ది నెంబర్ ఆఫ్ బర్త్స్ వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బాడీ.
4: కనుక మనం ఈ దేహాన్ని అపమార్గములో ప్రవేశింపచేయటము మన అనేక జన్మముల యొక్క పుణ్యమును మనం వ్యర్థం చేసుకోవటమే అవుతుంది.
2: ఇట్ అమౌంట్స్ టు ఇఫ్ యూ వర్ టు యూజ్ దిస్ బాడీ ఇన్ ది రాంగ్ వే ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ ది మెరిట్స్ విచ్ హావ్ బీన్ ఎర్న్డ్ ఓవర్ ఎ నెంబర్ ఆఫ్ జన్మ.
4: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇలాంటి పవిత్రమైనటువంటి నరజన్మమును మనం ఎత్తటం ఎంతో అదృష్టము.
2: ఇట్ ఈస్ అవర్ ఎక్స్ట్రాడినరీ గుడ్ ఫార్చ్యూన్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ బర్త్ ఆఫ్ మ్యాన్.
4: ఇది భవసాగరమునందు అనేక విధములైనటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను కొంతవరకు తప్పించి దీన్ని గట్టు చేర్చేటువంటి యొక్క ఒక దివ్యమైనటువంటి పడవ.
2: దిస్ పర్టికులర్ బాడీ మస్ట్ బి సీన్ యాజ్ ఎ సేక్రెడ్ బోట్ which will have to be used very carefully so that we will be able to cross the ocean of samsara safely.
4: ఈ యొక్క సాగరం నందు భయంకరమైనటువంటి ముసళ్ళు ఇంకా కొన్ని విధమైనటువంటి క్రూర మృగములు అందులో నివసిస్తూ ఉంటాయి.
2: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ సంసార దేర్ ఆర్ టెరిబుల్ క్రోకడైల్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
4: ఈ యొక్క ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి.
2: ది క్రోకడైల్స్ ఆర్ వెరీ టెరిబుల్.
4: కానీ మన జీవితం అనేటువంటి సాగరం నందు కూడాను కామక్రోధ లోభమోహమోహచ్చల్యమైనటువంటి ముసళ్ళు తిమింగళములు మహాభయంకరమైనటువంటివి సంచరిస్తూ ఉంటున్నాయి.
2: These six enemies of man in the form of anger, lust, greed and various other things, they are compared to the crocodiles which are going to trouble the man.
4: Ee samsaram anikunte sagaramu chaala agadhamainatundi.
2: This ocean of samsara is unfathomable.
4: దీనిని కూడాను ప్రావాహిక సత్యం అని కూడా చెప్పవచ్చు.
2: దిస్ ఆల్సో మే బి కంపేర్డ్ టు ప్రావాహిక సత్యం ఆర్
4: ఇది సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరము అనేటువంటిది కూడాను గుర్తించాలి.
2: దిస్ పర్టికులర్ ఓషన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ లైక్ జాయ్ అండ్ సారో.
4: ఎప్పుడు సుఖము లభిస్తుందో ఎప్పుడు కష్టం వస్తుందో చెప్పుటకు వీలు కానిటువంటిది.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే వెన్ యూ విల్ బి గెటింగ్ జాయ్ అండ్ వెన్ యూ విల్ బి పుట్ టు సారో.
4: కనుక ఈ విధమైనటువంటి యొక్క బాధల చేతను దుఃఖముల చేతను కష్టముల చేతను కృంగిపోతున్నటువంటి మానవులకు సులభమైన మార్గము అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే.
2: దేర్ఫోర్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ ఆఫ్ సాగర వేర్ యూర్ కమింగ్ అక్రాస్ వేరియస్ క్రోకడైల్స్ ది బెస్ట్ మెథడ్ ఈస్ టు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
4: స్వశరీరి స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకు కూడాను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని దృఢంగా మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్జెంట్ ఫ్లేమ్ హెస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ బాడీ అండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
4: ఈ విధమైనటువంటి యొక్క అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా ద్వేషించడానికి మనము ప్రయత్నించము.
2: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
4: ఈ స్వయం జ్యోతి అన్నిటి అన్ని శరీరములు ఎందుకు కూడాను ఈ ఆత్మస్వరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని

0: Once you recognize this particular thing, that God is dwelling in everyone, unity in diversity is recognized, then we would not be able to hate any person.
1: ఈ విధంగా మనం మొట్టమొదట పూజలు, వ్రతములు, భజనలు, యోగములు ఇత్యాది సత్కర్మలు ఆచరించుటకు పూర్వమే దివ్యత్వమైన యొక్క ఆత్మతత్వం యొక్క ఏకత్వాన్ని మనం విచారించినప్పుడు ఈ సమస్త సాధనలు కూడాను సమస్త యొక్క క్రియలు కూడాను కేవలము ఒక అల్పస్థితిలో మనకు గోచరిస్తాయి.
0: ఆల్ దీస్ యాక్ట్స్ లైక్ వర్షిప్, భజన్ ఎట్సెట్రా విల్ బి లుకింగ్ వెరీ స్మాల్ వన్స్ యూ రికగ్నైజ్ బిఫోర్ వీ గో టు దాట్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ దట్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: అజ్ఞాన స్థితి అంటే ఈ విధమైనటువంటి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదం ఈ నవవిధ మార్గములు కూడాను మనకు కొంత ఆధారంగా కనిపిస్తాయి.
0: ఓన్లీ వెన్ వీఆర్ స్లైట్లీ ఇగ్నోరెంట్ వీ విల్ బి జస్ట్ ఫీలింగ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్ లిసనింగ్ టు ద లార్డ్స్ నేమ్స్ అండ్ సింగింగ్ లార్డ్స్ నేమ్స్ అండ్ డూయింగ్ హిస్ సర్వీస్ ఎట్సెట్రా.
1: ఈత వచ్చేంత వరకు మనకు ఒక మునగబెండ్లు లేక టైర్స్, ట్యూబ్స్ ఇలాంటివి మనకు కొంత సహాయకారిగా ఉంటాయి.
0: అంటిల్ యూ హ్యావ్ మాస్టర్డ్ స్విమ్మింగ్ ఆర్ లెర్న్ స్విమ్మింగ్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ఎయిడ్స్ విచ్ కెన్ హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ స్విమ్మింగ్.
1: ఈత నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సహాయ కర్మలు, సహాయ క్రియలు, ఈ సహాయ పదార్థములు మనకేమాత్రం కూడా అవసరం ఉండదు.
0: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ ది ఎయిడ్స్ విల్ బి ఆఫ్ నో యూస్ టు యూ.
1: అదే విధముగాని గీత మనకు అర్థమయ్యేంత వరకు ఈ విధమైనటువంటి సాధనలు మనకు కొంత అవసరమే.
0: ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిచువల్స్ ఆర్ నెసరీ అంటిల్ ప్రాబబ్లీ వీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ గీత.
1: గీత యొక్క పవిత్రమైనటువంటి రసస్వరూపాన్ని మనం గుర్తించుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడాను మనకు కేవలం నిరుపయోగంగా గోచరిస్తాయి.
0: Once we understand the sweet essence of Bhagavad Gita itself, all these rituals will be looking very trivial.
1: Bhakti yogamulo bhaktini yokka gunagaramulu aneka vidhamuluga varnistu vachindi.
0: In the yoga of devotion, bhakti yoga, the characteristics and the features of a great devotee have been described in a number of ways.
1: ఈ ఆరు విధములైనటువంటి అర్హత్ వర్గములు సాధించమని కూడా బోధించింది.
0: It has also taught that you have to control the 6 types of enemies.
1: Chepputa sulabham, cheyuta kashtam.
0: It is easier said than done.
1: Aithe eppudu sulabham avutundi? Anni indriyamulyandu kudanu undinatundi vaadu okka rasaswarupudainatundi okka bhagavantude aneetundi okka satyanni manamu gurtinchadaniki prayatninchadu.
0: When would it become easy and simple? Once you recognize that the same God is residing in all these 5 senses and he is only activating.
1: ఈ సమత్వాన్ని గుర్తించక పూర్వము ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది కేవలము ఒక అసంతృప్తిగానే ఉంటుంటుంది.
0: బిఫోర్ వి రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ విచ్ యూ మే డూ దే విల్ నాట్ బి గివింగ్ అస్ సాటిస్ఫాక్షన్.
1: నోటిలో ఉప్పు నుంచుకొని ఎంత మధురమైనటువంటి పానీయమును మనం గురలిపినప్పటికీ ఇవి ఉప్పగానే ఉంటుంటాయి కానీ ఇవి దాని స్వస్వరూపమైనటువంటి ఒక రుచిని మనకు అందించవు.
0: కీపింగ్ సాల్ట్ ఇన్ ద మౌత్ వాట్ ఎవర్ స్వీట్ జ్యూస్ యూ ట్రై టు స్వాలో యూ విల్ నాట్ బి గెటింగ్ ది రియల్ స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ బట్ యుల్ బి గెటింగ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ది సాల్ట్ ఆల్సో.
1: మొదలు మన నోటి అందినటువంటి ఉప్పును పారవేయాలి, దీన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి.
0: We have to spit the salt from our mouth, wash it well, and then we'll have to taste.
1: దాని తరువాత ఈ మధుర పదార్థాన్ని నీవు గ్రోలు, నీకు మధురాన్ని అందిస్తుంది.
0: After that, you take this sweet juice, you will enjoy the sweetness of the juice.
1: మన దేహమునందు ఇమిడి ఉండినటువంటి ఈ క్రోధము, ద్వేషము, అసూయ, స్వార్థము, అహంకారము ఇత్యాది దుర్గుణములను ఈనాడు మనం దూరం చేయటము ఆనాడి సత్యము, ప్రేమ, కరుణ, దయ, ఓర్పు ఇత్యాది పవిత్రమైన గుణముల యొక్క రసమును, పవిత్రతను మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ విచార బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ సచ్ యాజ్ హేట్రెడ్ జెలసీ ఎన్వీ అండ్ యాంగర్ ఎట్సెట్రా వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు

0: the sweetness of peace, love and tranquility,
1: compassion,
0: love, etc.
1: కనుక మొట్టమొదట భక్తి. ఈ భక్తి అనేటువంటి విషయం లోపల కేవలము మానవుని యొక్క విషయం ఏమిటో, భక్తి అంటే దీని స్వరూప స్వభావం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యు షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డివోషన్ రియలీ మీన్స్ అండ్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ మ్యాన్.
1: భగవంతునిపై గల అనురక్తియే భక్తి.
0: భక్తి డివోషన్ రెఫర్స్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
1: భగవంతునిపై గల అనురక్తి భక్తి అని చెప్పుకోవటం పెద్ద వాక్యంగా ఉంటుంటారు.
0: డిస్క్రైబింగ్ డివోషన్ యాజ్ లవ్ ఫర్ ద లార్డ్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్.
1: కనుక భగవంతుని ఎందుండేటువంటి యొక్క బకారం అనేటువంటి జీవ శక్తిని, అనురక్తి ఎందుకున్నటువంటి యొక్క క్తి అనేటువంటి జీవశక్తిని, రెండింటినీ చేర్చి భక్తి అని సులభంగా చెప్తూ వచ్చారు.
0: ఇన్ ది వరల్డ్ డివోషన్ ద ఈక్వల్ అండ్ సాంస్క్రిట్ వర్డ్ భక్తి దర్ ఇస్ భ విచ్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లార్డ్ అండ్ క్తి అనురక్తి అండ్ ద లవ్ విచ్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ డివోటీ. ఇఫ్ దీస్ టు ది క్యారెక్టరిస్టిక్ లార్డ్
1: భక్తిని మాత్రమే మనం పోషించుకుంటూ పోయినప్పటికీ, పోయినప్పుడు శక్తి, రక్తి, విరక్తి, ముక్తి, అనురక్తి అన్ని కూడా మనకు ప్రాప్తిస్తాయి.
0: వన్స్ వీ కల్టివేట్ డివోషన్ వీ గెట్ ది కెపాసిటీ, వీ గెట్ ది కెపాసిటీ టు సాక్రిఫైస్, వీ గెట్ ది లవ్ అండ్ వీ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసరీ యాడెడ్ టు అస్.
1: మానవునికి అనురక్తి అనేటువంటిది ప్రాణం వంటి.
0: లవ్ మే బి కంపేర్డ్ టు ద లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
1: యాజ్ఞవల్కుడు చెప్పినట్టుగా ఎవరు ఎవరిని ప్రేమించినప్పటికీ తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు కాని పరుల నిమిత్తము కాదు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది.
0: యాజ్ఞవల్క హస్ టోల్డ్ దట్ హూ ఎవర్ ఈజ్ లవింగ్ హీఈస్ లవింగ్ ఫర్ హింసెల్ఫ్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: మానవుడు ఈ భవమునందు భవరోగమునకు గురి అయ్యాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ హ్యాస్ డెవలప్డ్ ది డిసీజ్ ఆఫ్ భవరోగ.
1: ప్రతి ఒక్కటి కూడాను మనకు రోగమే కాని భోగము కాదు.
0: ఆల్ దట్ వి సీ ఇన్ లైఫ్ ఈజ్ మోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ రాదర్ దాన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
1: మనకు ఆకలి అనేటువంటి ఒక రోగము ప్రారంభమైంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది డిసీజ్ ఆఫ్ హంగర్.
1: ఈ ఆకలి అనేటువంటి రోగమునకు అన్నమే దీనికి ఔషధము.
0: Food is the medicine for the disease of hunger.
1: ఈ అన్నం అనేటువంటిది మనము దీనికి అందించినప్పుడు ఈ ఆకలి అనేటువంటి రోగం నివారణ అవుతుంది.
0: When we give the medicine of food for this disease of hunger, this disease disappears.
1: ఇది కేవలం భోగమని మనం భావిస్తున్నాము.
0: We think that this is really an enjoyment.
1: పంచభక్ష పరమానములతో కూడినటువంటి ఆహారం భుజించటము మహాభోగమని భావిస్తున్నాము.
0: Eating highly delicious variety of food, we consider that as a very big enjoyment.
1: Kaadu. Ee rogamulaku aushadame.
0: But it is not true.
1: It is only aushadamulu aneka vidhamainatunte yokka aushadamulu mix chesi dani bhujistuntaru.
0: Sometimes medicines are in the form of a mixture which contains
1: aakali aneetunte yokka ee rogamulaku pancha bhaksha paramannamulu ivanni kudanu oka mixture ga teeskoni bhujinchavalsi vastundi.
0: For this disease of hunger, we get a mixture of a different variety, tasty types of food. But that is only a medicine.
1: Dahamu.
0: Thirst.
1: Idi kudanu oka rogam.
0: This is also a disease.
1: Deeniki challani paniyam andinchinappudu ee rogam nivarana avutundi.
0: When you give cold drink, this disease is cured.
1: Idhe vidhamugane ee arshad vargamulu kamakrodha rogam mohamanu matchalimulu ivanni kudanu manavuni aavarinchinatunte rogamule.
0: In the same way, these six enemies of man like lust, anger, hatred and egoism,
1: ee vidhamainatunte rogamulaku aa vidhamainatunte charyale aushadhamulaga untunnayi.
0: For all these diseases also, there are different activities which become medicine.
1: కనుక మానవుడు భోగమును అనుభవిస్తున్నానని విర్రవీగుతున్నాడే కాని ఇవి మానవుని ఉద్ధరించేటువంటి యొక్క భోగములు కాదు.
0: Man has been thinking wrongly that he is enjoying different types of...
1: ఇది రోగముల చేత పీడింపబడేటువంటి యొక్క వ్యాధి.
0: He has been teased by a number of diseases.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం గుర్తించి దేశుని గుర్తించేంత వరకు దేశం యొక్క భద్రతను మనం చూసుకోవాలి.
0: దేర్ ఫోర్ అంటిల్ రికగ్నైజ్ ద రెసిడెంట్ of this body who is God. We have to be a little careful and
1: samasta sadhanalu kudanu ee deham dwarane manam salputu unnam.
0: All the sadhanas have been done only with the help of this body.
1: Samasta vishayamulu kudanu deham dwarane telusukuntunnamu.
0: All the types of education we have been learning only through the body.
1: Daivattvam yokka vishishtatanu kudanu deham dwarane gurtistu unnam.
0: The extraordinary speciality of God is also being learned through body.
1: దేహమును ఆధారం చేసుకుని దేహిని మనము చూడడానికి ప్రయత్నించాలి.
0: టేకింగ్ బాడీ ఎట్ ద బేసిస్ వీ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ టు సీ ద లార్డ్ ఇన్సైడ్ ఇట్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
0: If you think of God, he is not in some other world. He is actually residing inside the body itself.
1: పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
0: Sin doesn't exist in some world far away. It depends upon the action that you do.
1: పాపము కాని పుణ్యము కాని మానవుని యొక్క దేహము యొక్క క్రియల చేతనే ఏర్పడుతూ ఉండాలి.
0: మెరిట్ ఆర్ డిమెరిట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: కనుకనే ఈ దేహం అనేటువంటి చట్టం లోపల మనం వెతికి వెతికి వెతికి ఈ విధమైన దేహిని మనం గుర్తించాలి.
0: We have to make an incessant search and a serious search and find God's mirage body.
1: Seek, seek, and it shall be found.
0: It is said, seek, seek, and you will find it. It shall be found.
1: Manam vetiki vetiki vetiki vetiki danilo praveshinchinappude andulo aa swaroopanni manam darshistamu.
0: If you seek for it inside the body with all earnestness, you'll be able to find it.
1: Aneka padarthamu unnatundi gadilo kodunu mana praveshinchi vetikinappude manaku kavalsina padartham chikkutundi.
0: For example, if you go to a room where a number of articles are kept, only when you search you'll be able to get the article which you want.
1: Vetakaka puramu manaku kavalsina padarthamu labhinchadu.
0: Without searching you will not get the article which you want.
1: తలుపు తట్టినప్పుడే లోపల ఉన్న యజమానుడు తలుపు తెరుస్తాడు.
0: ఓన్లీ వెన్ యూ నాక్ అట్ ద డోర్ ది ఇన్సైడ్ మాస్టర్ విల్ ఓపెన్ ఇట్.
1: అడిగినప్పుడే అమ్మాయిన బువ్వ పెడుతుంది.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మదర్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ షీ సర్వ్స్ యూ ఫుడ్.
1: కనుక మనము అడగాలి అడగాలి, తలుపు తట్టాలి తట్టాలి, మన లోపల వెతకాలి వెతకాలి.
0: దేర్ ఫోర్ యూ హావ్ టు ఆస్క్ అండ్ ఆస్క్, నాక్ అట్ ద డోర్ అండ్ నాక్ అండ్ దెన్ యూ హావ్ టు సర్చ్ అండ్ సర్చ్, సీక్ అండ్ సీక్.
1: మనము తడుతున్నాము ఇప్పుడు తలుపులు.
0: We have been knocking at the door.
1: ఏ తలుపును దొరుకుతున్నాం విచారించుకోవాలి.
0: యూ హ్యావ్ టు జస్ట్ సర్చ్ అండ్ ఫైండ్ అవుట్ విచ్ పర్టికులర్ డోర్ ఆర్ యూ నాకింగ్.
1: మోక్ష తలుపును తెరుతున్నామా, బంధన తలుపును తోడుతున్నామా?
0: Whether you are knocking at the door of liberation or knocking at the door of attachment, you have to search.
1: కేవలము దైవము నివసించేటువంటి తలుపులను మనం తట్టడం లేదు.
0: We have not been knocking at the door where God is residing inside.
1: దయ్యాలు నివసించేటువంటి తలుపులను మనం తడుతున్నాం.
0: We are knocking at the door where the devils are dwelling.
1: ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాము?
0: Whom are we approaching and taking shelter in?
1: ఆదర్శము చేత, అనురాగము చేత, అనురక్తి చేత మన పొట్టను చూచి ఇంత పచ్చడి అన్నం పెట్టేటువంటి జగన్మాత అయినటువంటి దైవం యొక్క దీనిని ఆశ్రయిస్తున్నామా, అడుగుతున్నామా? లేక దయ్యాలను మనం ప్రార్థిస్తున్నామా, అల్పులను ప్రార్థిస్తున్నామా అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the truth. Whether we are asking the most merciful and a person who is holding his own life as an example, the mother of the universe, are we asking for food with her or are we asking for food with the devil who is merciless?
1: దైవాన్ని దర్శిస్తున్నాము.
0: We are looking at the law.
1: కానీ దైవత్వాన్ని ప్రార్థించడం లేదు.
0: But we are not asking the divinity itself.
1: మనం దైవాన్ని కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహాలను ప్రార్థిస్తున్నాము.
0: We are praying to God, no doubt, but we are asking for the worldly things.
1: కల్పవృక్షం దగ్గరికి వెళ్లి కేవలం కాఫీ పొడిని ఆశ్రయిస్తున్నాము.
0: We are going to wish fulfilling tree and asking for meaningless coffee powder.
1: కాదు కాదు, కల్పవృక్షం దగ్గర, కల్పతరువు దగ్గర మనము ఒక విధమైనటువంటి యొక్క జీవితమును సార్థకంగా ఉంచుకునేటువంటి పరతత్వాన్ని మనం ప్రార్థించి అందించుకోవాలి.
0: We have to pray for the principle which is transcendental to be given before the wish fulfilling tree.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో గుర్తించినప్పుడే మన భక్తి ప్రపత్తులు కూడా అభివృద్ధి అవటం ఎంతైనా అవకాశం ఉంటుంది.
0: Our devotion will go on increasing and progressing only when we recognize some of these principles and then proceed.
1: కనుక మొట్టమొదట దైవము దైవము అనేటువంటి వాడు మన దేహమునందే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ అవర్ ఓన్ బాడీ.
1: ఈ దేహమునందు ఉండేటువంటి ఒక దైవత్వము వెతకాలనుకున్నప్పుడు మన దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ అండ్ సీక్ ద లార్డ్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ విజన్ ఇంట్రావర్ట్.
1: ఆ దైవము కోసం మనం ఏ రీతిగా మనం ఆరాటపడాలి?
0: అండ్ ఇన్ వాట్ వే షుడ్ వి ఆస్పైర్ ఫర్ ది లార్డ్?
1: మందలో మరిగిన మాటకై లేదూడ అంబా అంబా అని అరచినట్లు.
0: ఇట్ ఈస్ ఇన్ ది వే దాట్ ఏ కాజ్ విల్ బి క్రయింగ్ మోస్ట్ హార్ట్లీ ఫర్ ద మదర్ విచ్ హెస్ గాన్ అలాంగ్ విత్ ద హెర్డ్ ఆఫ్ కౌస్.
1: భర్త వాసిన కాంత విరహ వేదన సొక్కి మూల మూలల దాగి మూలిగినట్టు.
0: లైక్ ఏ చేస్ట్ వుమన్ హూ హ్యావ్ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ హూ క్రైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెపరేట్.
1: ఆకలి చీతను అల్లాడుచున్నట్టి నిరుపేద అక్షంకు అడిగినట్లు.
0: లైక్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ది పైన్స్ ఆఫ్ హంగర్ ఆస్కింగ్
1: బిడ్డలు లేకను అల్లాడుచున్నట్టి ఆవేదన పడుతున్నటువంటి వానికి ఒక్క సుపుత్రుడు కావాలని హృదయపూర్వకంగా ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ రీతిగా ప్రార్థిస్తూ రావాలి.
0: ఇన్ ది సేమ్ వే ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ విల్ బి ఆస్పైరింగ్ ఫర్ ఎ చైల్డ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎ చైల్డ్ విత్ ద గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్
1: ఆర్థుడై
0: విత్ ఎ ఫుల్ ఆఫ్ డివోషన్
1: తాదాత్మ తత్వాన్ని అనుభవిస్తూ
0: ఫీలింగ్ వన్ సెల్ఫ్ విత్ ద లార్డ్ అండ్ ప్రేయింగ్
1: దైవత్వంలో ఏకం కావడానికి తగినటువంటి పరితాపమును పొందాలి.
0: ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్ హీ హస్ టు జస్ట్ ప్రే ఫర్ హిమ్.
1: కానీ ఈనాటి మన ప్రార్థనలంతా కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర సంబంధమైన ప్రార్థనలుగా గోచరిస్తూ ఉన్నాయి.
0: బట్ ఆల్ అవర్ ప్రేయర్స్ టుడే ఆర్ ఓన్లీ పాంపస్.
1: మనసు నందు ఒకటి మాట నందు మరొకటి.
0: ఇన్సైడ్ ది మైండ్ వన్ థింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ ఏ డిఫరెంట్ థింగ్.
1: మనో మాటలు రెండు కూడా ఏకమైనప్పుడే ఇది ప్రార్థనగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ సింక్రనైజ్ ది థాట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ద వర్డ్ ఇన్ యువర్ మౌత్ ఇట్ బికమ్స్ ప్రేయర్.
1: మనో మాటలు క్రియారూపంలో చేర్చినప్పుడే ఇది పూజగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ వర్షిప్.
1: మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తుడుగా మారిపోతాడు.
0: ఓన్లీ వెన్ యూ అచీవ్ యూనిటీ ఇన్ వర్డ్ యాక్షన్ అండ్ ఆల్సో థాట్ యూ బికమ్.
1: కనుకనే మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ ది సేమ్ థింగ్ ఇన్ ద థాట్ సేమ్ థింగ్ ఇన్ ద వర్డ్ అండ్ సేమ్ థింగ్ ఇన్ ద.
1: అయితే ఈనాడు మనము ఈ మూడింటి యొక్క ఏకత్వమును ఆచరిస్తున్నామా అనుభవిస్తున్నామా?
0: టుడే విల్ హ్యావ్ టు వెరిఫై వెదర్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ పార్ట్.
1: మనసు ఒకవైపున మాట మరొకటిగాను క్రియ మూడవదిగాను మనం ఆచరిస్తున్నాము.
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ గోయింగ్ ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ దేర్ ఇస్ నో యూనిటీ బిట్వీన్ దెమ్.
1: కనుకనే మనం ఈనాడు మహాత్ములుగా మారటం లేదు.
0: దేర్ ఫోర్ వీఆర్ నాట్ బికమింగ్ మహాత్మా దీస్ డేస్.
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మనం.
0: Thought is different, word is different, action is different. This is the characteristic of a bad fellow and a duratma.
1: Kanuka, ee vidhamainatundi action anta kudanu daivam daggara chellavu.
0: All these things will not work with God.
1: Yad bhavam tad bhavatihi ani yatti tattamo atti phalitamu untuntadi.
0: Your thoughts will bring you the results.
1: Yatti pindyo atti rotte.
0: The size of the cake depends upon the quantity of
1: flour. Yet tindo atti threpu.
0: Your hiccup depends upon the food that has just taken.
1: Yet bhavamo atti bahyam.
0: And whatever you are feeling is reflected in the way that you talk.
1: Kanuka manamu bhavamunu parishuddhamuga unchukuneetundi prayatnamunaku mottamota manamu mundanje veyyali.
0: In the very first place, therefore, we have to try to purify our own feelings.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: మేక్ అవర్ లవ్ ప్యూర్.
1: క్షమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. క్షమ
0: వీ హావ్ టు జస్ట్ డెవలప్ ఫర్దర్.
1: క్షమకు మించినటువంటిది మరొకటి జగత్తులో లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫర్దరెన్స్.
1: క్షమ సత్యము.
0: ఫర్దరెన్స్ ఇస్ ట్రూ.
1: క్షమ ధర్మము.
0: ఇట్ ఈస్ రైషియస్నెస్.
1: క్షమ వేదము.
0: ఇట్ ఈస్ వేద.
1: క్షమ అహింస.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్.
1: క్షమ సర్వము.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: క్షమ సంతోషము.
0: ఇట్ ఈస్ హ్యాపీనెస్.
1: క్షమ దయ.
0: ఇట్ ఈస్ కంపాషన్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు అన్నాడు.
0: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్ ఇట్ ఈస్ సెడ్.
1: ఈ క్షమత్వాన్ని మనము అనగా ఓపిక అనగా ఓరిమి,
0: పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్,
1: ఈ ఓరిమిని మనము సాధించినప్పుడే దైవాన్ని సాధించిన వారం అవుతాం.
0: ఓన్లీ వెన్ యూ హావ్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ యూ బి ఏబుల్ టు
1: ప్రతి చిన్న విషయమునకు కూడాను మనం టెన్షన్ టెంపర్ ఒక విధమైనటువంటి యొక్క ఆవేదన ఆవేశమును కూడాను మనం చేసుకుంటున్నాం, అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ వి లూజ్ టెంపర్ అండ్ వి గెట్ ఇంటు టెన్షన్.
1: ఈ ఆవేశము చాలా ప్రమాదం.
0: This anger is rather dangerous.
1: ఈ ఆవేశము మానవుని యొక్క జీవితమునే క్షీణింప చేస్తుంది.
0: This anger is going to ruin the very life of man.
1: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గనుగును పాపపు పనులను చేయచు చీ సొమ్మనిపించుకున్నట చేకూరుచుమి.
0: A person who suffers from anger will not be able to achieve anything at all. He will only be looked upon with a disgust and no one would like him.
1: ఇంతే కాదు, ఈ కోపం వల్ల తన కలిమి భంగపుచ్చును.
0: నాట్ ఓన్లీ దాట్ హీ వుడ్ లూజ్ హిస్ ఓన్ వెల్త్ ఆల్సో.
1: తనకుండా గౌరవము దగ్ధము చేయును.
0: ఆల్ ది ఆనర్ దట్ హీ ఎంజాయ్స్ విల్ బర్న్ టు యాషెస్.
1: తన వారలకు ఎడసేయును.
0: అండ్ ఇట్ విల్ బ్రింగ్ సెపరేషన్ ఫ్రమ్ ది పీపుల్ హూ ఆర్ దేర్.
1: జనులకు కోపము వలన సర్వము చెడుగును.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ యాంగర్ పీపుల్ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
1: కనుకని ఈ కోప తాప ఈశ్వర దశోయ దంభములను అరికట్టే నిమిత్తమై భగవద్గీత యందు భక్తి యోగమునందు ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకోమని పదే పదే ప్రబోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత కృష్ణ హాస్ బీన్ టీచింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ది నీడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఇట్ బికాస్ దిస్ పర్టికులర్ హేట్రేట్ జలసీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ట్రేట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హార్మ్.
1: ప్రేమ ద్వేషాన్ని ఎరుగదు.
0: Love does not know.
1: ప్రేమ స్వార్థానికి ప్రవేశం ఇవ్వదు.
0: Love does not allow selfishness to enter.
1: ప్రేమ ఎవరిని ఆశ్రయించదు.
0: Love does not take shelter in.
1: ప్రేమ నిరంతరము ఇచ్చుటే గాని పుచ్చుకునటం ఉండదు.
0: Love knows only giving and does not know receiving.
1: కనుకని ఈ ప్రేమ తత్వమే దైవత్వం.
0: Therefore, love is God.
1: అట్టి దైవత్వాన్ని మనం పొందవలనన్నా తిరిగి దైవ గుణములు మనలో అభివృద్ధి కావాలి.
0: If we want to acquire love and if we want to acquire God, we'll have to develop this particular.
1: పుట్టిన చంద్రుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఒక టార్చ్ లైటో లేక అరికండంటను లేకపోతే పెట్టె మ్యాచ్ లైటో మనకు అక్కర్లేదు. చంద్రుడి యొక్క వెలుతురు ఆధారంతో చంద్రుడు చూడాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మూన్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ఎ టార్చ్ లైట్ ఆర్ సమ్ క్యాండిల్ లైట్ ఎక్సెట్రా. ఇన్ ది లైట్ ఆఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు సీ మూన్.
1: కనుక దైవాన్ని మనం పొందవలనంటే దైవం ప్రేమ స్వరూపుడు.
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ అండ్ రీచ్ గాడ్ గాడ్ ఈజ్ ది వెరీ ఎంబోడీ.
1: ప్రేమ స్వరూపుణ్ణి పొందాలనుకుంటే ప్రేమ ఆధారంతోనే పొందొచ్చును, కానీ జప తప ధ్యాన ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు.
0: ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ లవ్ యూ కెన్ రీచ్ గాడ్ బికాస్ ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. దర్ ఇస్ నో నీడ్ ఫర్
1: ఈ ప్రేమ పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు మనకు ఈ సాధన అవసరం.
0: బట్ దర్ ఇస్ నీడ్ ఫర్ దీస్ సాధనాస్ లైక్ జప తప. ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ లవ్ బికమ్స్.
1: చంద్రుడు మంచిగా ప్రకాశిస్తూ ఉండినప్పటికీ మనం కన్నులు మూసుకుంటే చంద్రుడు మాత్రం ఏ రీతిగా కనిపించగలడు?
0: ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్.
1: కనుక జపము తపము ధ్యానము భజన ఇత్యాది సత్కర్మ అన్ని కూడాను మన దృష్టిని వికసింపచేస్తుంది, దృష్టిని ప్రసరింపచేస్తుంది.
0: ది గుడ్ యాక్ట్స్ లైక్ జప తప ధ్యాన ఎట్సెట్రా will make your, will open your eyes and make your vision clear so that you'll be able to enjoy and see the Lord.
1: Karuka, ee vidhamaina sadhanalu pavitramaina prabodhalu manam kontha varaku nu aalakinchi daani artham chesukoni aacharani yandu unchinappude manamu dhanyulam avutamane kunti satyanni ee naadu meeru gurtinchali.
0: Today we have to recognize that only when we listen to such great words and only when we understand them clearly and only when we practice them would we'll be able to reach that goal.
1: ee vidhanga nityamu edo oka gantaina kudanu ee pavitramaina kalamunu saatkam gaavinchukovatam cheta kaayam kudanu danyam avutundi punyamunu pogu chesukunna varam avutamu aneetunte oka sadbhavam cheta sadhrudayulaipoyi ilanti avakasanni meeru durviyoga parchukokunda taginatunte yaktiniga meeru anubhavinchi aanandinchi meeru danyulu kavalani nenu aashisthunnanu.
0: Swami has been providing this opportunity at least for 1 hour. We can use our time in the right way and thus get the benefit out of this.
2: That was the 5th discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 6th August 1984, Bhagwan showed us how seeing God within oneself is superior to any other form of external worship.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: You have just heard bhajans sung by devotees from Belgium.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. Prema, or love, is the basis of everything and hence should be spread all over the world. Swami explains this in a beautiful manner through this audio clip by giving an example of bulb, wire and current. This audio clip has been taken from the discourse delivered on 2nd March 1974.
3: ప్రేమస్వరూపులైన బాలబాలికలారా, మనం ఈ వల్లభా స్టేడియంలో అనేకమైనటువంటి బల్బులంతా మనము ప్రకాశిస్తూ ఉండేటువంటిది చూస్తున్నాం.
4: ప్రేమస్వరూపస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దిస్ వల్లభా స్టేడియం వీఆర్ నౌ నోటీసింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బల్బ్స్ దట్ ఆర్ షైనింగ్ డిఫరెంట్లీ.
3: ఇప్పుడు అనేక రకములుగా అనేక ప్రదేశంలో అనేక బల్బులుగా మనకు ప్రకాశం కలుగుతూ ఉండాలి.
4: In several places, in many ways, in manifold different kinds of bulbs, we are observing them shining.
3: కాని బల్బులు వేరువేరుగా కనిపిస్తుంటారు, కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుండాలి.
4: These bulbs are different and they appear to be different from each other, but the current that is flowing through them is one and the same.
3: అదే విధంగానే మీ దేహమంతా కూడాను బల్బులు వంటివి.
4: In the same manner, all your bodies are comparable to different bulbs.
3: మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వమే ఇందులో కరెంట్.
4: ది డివైన్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ యూ ఈస్ ది కరెంట్.
3: ఇటువంటి కరెంట్ లోపల సత్యము ధర్మము అనేటువంటి వైర్ దీనికి కనెక్షన్ చేసుకోవాలి.
4: ఇట్ ఈస్ టు కనెక్ట్ సచ్ అ కరెంట్ త్రూ ఆల్ దీస్ బాడీస్ యూ హ్యావ్ టు యూజ్ ది టూ వైర్స్, ది వైర్ ఆఫ్ ట్రూత్ అండ్ ది వైర్ ఆఫ్ రైట్ కాండక్ట్.
3: ఇప్పుడు ఈ బల్బు లోపల చల్లటి చక్కని ప్రకాశవంతమైనటువంటి జ్యోతి మనకు కనిపిస్తుండాలి.
4: అట్ దిస్ మోమెంట్ ఇన్ దిస్ బల్బ్ వీ డూ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ నైస్ అండ్ ప్లెజెంట్ అండ్ బ్రైట్.
3: ఆ ప్రకాశమే ప్రేమ.
4: దిస్ షైనింగ్ దట్ యు సీ ఇన్ దిస్ బల్బ్ ఈస్ ప్రేమ.
3: ఈ ప్రేమ లేనటువంటి యొక్క మానవుడు జగత్తులో లేడు.
4: There is no man in this world in whom this prema does not exist.
3: ఈ ప్రేమను అనేక రకములుగా పిలువవచ్చును, అనేక మార్గములు ఉపయోగపెట్టుకోవచ్చును.
4: One may designate and call this prema by different names. One may utilize the prema that is in him in many different ways.
3: కనుక ప్రేమ అనేటువంటిది ఏక స్వరూపమైనటువంటిది కాని అనేకత్వాన్ని వహించినటువంటిది కాదు.
4: But prema is something which is one and only one. It is not a diverse phenomenon.
3: Kanuka prema anetunte prakashamu jagat anetunte yokka bhavanam lopala vikasinchaleni manam aashinchinappudu,
4: if therefore we have the desire that this shining of prema should shine in the mansion of this world,
3: shanti anetunte balpu sareinatunte sthitilo untundali.
4: The bulb which is shanti or peace, that should be in good condition.
3: దానికి సరైనటువంటి సంబంధము ధర్మము అనేటువంటిది కూర్చుకొని ఉంటుండాలి.
4: To the bulb which is in good condition, there should be a proper contact through the wire dharma.
3: కానీ వైర్ ఉండినంత మాత్రమే ఈ ప్రేమ అనే ప్రకాశం మనం అందుకోలేము.
4: Simply because we have a wire connected to it, we are not able to enjoy the shining of prema.
3: అందులోపల కరెంటు అనేటువంటి సత్యము ప్రవేశించాలి.
4: త్రూ ది వైర్ ఆఫ్ ధర్మ షుడ్ పాస్ ది ట్రూత్, ది కరెంట్ ఆఫ్ ట్రూత్.
3: కనుక సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతమే బల్పు, ప్రేమనే ప్రకాశం.
4: Thus we have here that the current is truth, the wire is dharma. The current has to pass through the wire of dharma, shanti is the bulb. Then we get the shining of prema.
3: Kanuka ee jagattantai kudunu vishwa prema swaroopakanga manam vedajallaleni aashinchinatvante varainappudu meeru satya dharma shanti ee moodintini oka ekatvanga meeru bhavinchadaniki tagina prayatnam salpalani aashisthunnanu.
4: If therefore we desire to spread universal prema all round this world, then you have to realize the oneness of these three qualities, satya, dharma and shanti.
3: ఎక్కడ ప్రకాశము లేదో అక్కడ అంధకారం ఉంటుంది, ఎక్కడ అంధకారమో అక్కడ భయభ్రాంతులు చెలరేగుతుంటాయి.
4: where there is no light, where there is no brightness, there will be darkness. Where there is darkness, fear will grow.
3: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది ఎక్కడ లేదో అక్కడే మనకు అజ్ఞానము అనేటువంటిది చేరుతుంటాది. ఎక్కడ అజ్ఞానము అనేటువంటిది చేరినో అక్కడే భయభ్రాంతులకు గురి అయిపోతున్నాం.
4: సో వేర్ దేర్ ఇస్ నో లైట్ ఆఫ్ ప్రేమ దేర్ విల్ స్ప్రెడ్ ఇగ్నోరెన్స్, వేర్ దేర్ ఇస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దేర్ విల్ స్ప్రెడ్ ఫియర్.
3: కనుకనే మన ఈ ప్రపంచంలో ఈనాడు చెలరేగినటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క దృశ్యములకంతా కూడా మూల కారణము ప్రేమ నాస్తిత్వాన్ని పొందిపోవటమే దీనికి మూల కారణం.
4: ఇన్ దిస్ వరల్డ్ టుడే ది ఫియర్ఫుల్ సైన్స్ దట్ వి సీ, ది ఫ్రైట్ఫుల్ థింగ్స్ దట్ వి ఫైండ్ హ్యాపెనింగ్, ది రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ లైస్ ఆన్ ది ఫ్యాక్ట్ దట్ ప్రేమ హ్యాస్ డ్విండిల్డ్ అండ్ డిసపియర్డ్.
3: కనుకని ప్రేమను పెంచేటువంటి యొక్క ప్రయత్నానికి బాల వికాస్ బాల బాలికలంతా కూడా తగినటువంటి ప్రయత్నం సల్పాలని నేను ఆశిస్తున్నాను.
4: In this context, I am hoping that the boys and girls who belong to the various institutions of Balavikas should make all attempts by which to promote prema in this world.
2: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
0: Radio Sai now brings you some Vedic chanting.

Thank you.